ప్రజలు చేసిన పాపభారాన్ని మోయడం కన్నా శిలువ భారం ఎక్కువ కాదు మన ప్రభువుకు. ఇకనైనా మన పాపముల నొప్పుకొని క్రీస్తుయేసు శ్రమలలో పాలు పంచుకుని ఆయన భారాన్ని మనం మోయాలి. మనం చేసిన నేరానికా ప్రభువుకు శిక్ష?

అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్ను సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరవేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

పవిత్రుడైన దేవుడు, శుద్ధుడైన దేవుడు, కనుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన అలాగే అలాగే ఆరాధిద్దామా. ఆరాధిద్దాము, స్తుతిద్దాము, మహిమపడతాము, సన్నిధిద్దాము, ఆయన నామాన్ని మహిమ చెల్లిద్దామండి. స్తుతులకు పాత్రుడు ఆయనే, స్తోత్రానికి అర్హుడు ఆయనే.

నువ్వు అద్భుతాలు చేసిన దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభువా. నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఎక్కడ మన చప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపడతామా?

ఏది ఏంటి నీ దేవుడు ఈ సంవత్సరంలో ఇచ్చింది వందనాలు చెప్పండి, మనసు పూర్తిగా వందనాలు చెప్పండి. నీకు తగినది ఎన్నో ఇచ్చాడు కదా, కృతజ్ఞతతో స్తోత్రాలతో.

నన్ను హెచ్చరించిన దేవా నీకు వందనములయ్యా. ఈరోజు తిరిగి చూస్తే నా చుట్టూ ఎన్ని మేలు చేసావు ప్రభా, ఈ సంవత్సరంలో ఎన్ని ఆశీర్వాదించావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: తాను ఒక అంటరానిదని ఆమెకు తెలుసు, కానీ ఆటంకాలన్నిటినీ ఎదురిస్తూ తన హస్తాన్ని ముందుకు చాచింది. ఇదే ఆమెకు చివరి నిరీక్షణ. ఆమె ఒక అవకాశాన్ని అదునుగా తీసుకుంది. అప్పుడు ఏం జరిగింది? నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ అంటరాని మహిళకు ఏం జరిగిందో ఈరోజు ఆత్మకు పాఠాలు అనే భాగంలో మీరు వినబోతున్నారు.
2: భలే దానివే, ఆమెకేమి జరిగిందో నన్న కుతూహలంతో మమ్మల్ని ఉంచుతున్నావన్నమాట. నేను కొంచెం సేపు కనిపెట్టాలి కాబోలు. నాకు మాత్రం చాలా ఆత్రంగా ఉంది. కానీ ఆత్మకు పాఠాలు వినకముందు మన స్నేహితుల నుండి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. ఈరోజు ఆరోగ్య సూత్రాలు చెప్పడానికి సుమలత గారు మనతో ఉన్నారు. దయచేసి అలాగే కూర్చోండి, వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, నువ్వు ఎప్పుడైనా వేడిగా ఉన్న వంట పాత్రను ముట్టుకున్నావా? లేక స్టవ్ మీద ఉన్న గిన్నె మూతను తీసినప్పుడు ఆవిరి తగిలి నీ చేయి ఎప్పుడైనా కాలిపోయిందా?
1: ఒక్కసారేంటి, అలా చాలాసార్లు జరిగింది.
0: నాకు కూడా. అలా ఒక వేడివేడిగా ఉన్న పాత్రను పట్టుకున్నందుకు నా చేయి కాలిపోయి బొబ్బలు కూడా వచ్చాయి. అంత భయంకరంగా మళ్ళీ ఎప్పుడు కాల్చుకోలేదు.
1: మనకు కాలితే ఓర్చుకోగలం, గాని ఒకవేళ పిల్లలు మంటల్లో పడిపోతే లేక కాలిపోతే ఏమి చెయ్యాలి అని కొన్నిసార్లు భయం వేస్తుంది.
0: పల్లవి, నువ్వేమి భయపడనక్కర్లేదు. ఈరోజు సుమలత గారు మనకు ఆ విషయాలన్నీ చెప్పబోతున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిద్దామా? సుమలత గారు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలో మన శ్రోతలకు చెప్తారా?
2: ప్రియులారా, కాలిన గాయాలకు ఏమి చేయాలో ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. చిన్న గాయాలకు పెద్ద గాయాలకు కూడా చికిత్స అవసరం. కాలిన గాయాలు మూడు రకాలుగా ఉంటాయి. మొట్టమొదట వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం. మొదటి స్థాయి గాయాలు ఎక్కువ తీవ్రంగా ఉండవు. అవి చర్మం పైపొరపైననే నొప్పిని కలిగిస్తాయి. చర్మం ఎర్రగా అవుతుంది, కొంత వాపు కూడా రావచ్చు. రెండవ స్థాయి గాయాలు కొంచెం తీవ్రమైనవి. అవి పైపొర క్రింది భాగంలో ప్రభావం చూపిస్తాయి. వాటి వల్ల కూడా నొప్పి కలుగుతుంది. చర్మంపై వాత పడుతుంది. కొన్నిసార్లు బొబ్బలు కూడా వస్తాయి. ఇక మూడవ స్థాయి గాయాలు చాలా తీవ్రమైనవి. ఇవి లోపలి కణజాలాన్ని కూడా గాయపరుస్తాయి. చర్మంపై ముదురు గోధుమ రంగు లేక నల్లరంగు మచ్చల్ని మిగిలిస్తాయి. కొన్ని సందర్భాలలో గాయం కండరాలలోనికి కూడా వ్యాపిస్తుంది. ఇటువంటి గాయాలకు నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స పొందడం అవసరం. వైద్యశాలలో చేరితే మరీ మంచిది. ఇప్పుడు మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒకవేళ ఎవరైనా అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని మీరు అనుకుంటే, ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి గాని క్లినిక్కి గాని తీసుకుని వెళ్లాలి. ఈలోపుగా మీరు చేయగలిగిన చికిత్సను గూర్చి కొన్ని సలహాలు ఇస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కాలిపోతూ ఉంటే దగ్గరలో అందుబాటులో నీళ్లు ఉంటే వారిపై పోయండి. లేక మంటల్ని తగ్గించడానికి మందంగా ఉన్న గుడ్డను లేక దుప్పటిని గట్టిగా చుట్టండి. లేక వారిని క్రింద నేలపై పడుకోబెట్టి దొర్లించండి. ఈలోగా ఒకవేళ మీ బట్టలకు మంటలు అంటుకుంటే వెంటనే నేలపై పడుకుని దొర్లండి. ఒకవేళ కాలిన గుడ్డలు వారి చర్మానికి అతుక్కుని పోతే మీరు వాటిని తీయడానికి ప్రయత్నించవద్దు. గాని ఆ గుడ్డలలో నుండి ఇంకా పొగ వస్తుందేమో గమనించి చూసి దాన్ని ఆర్పండి. కాలిన గాయాలకు ఎక్కువ వాపు రాకుండా ఉండాలంటే కాలిన చెయ్యిని లేక కాలును వారి గుండె కంటే పైకి ఉండేలా ఎత్తి పట్టుకొనండి. కాలిపోయిన వ్యక్తికి శ్వాస ఆడుతుందో లేదో నిశ్చయం చేసుకోనండి. ఒకవేళ గాయపడిన వ్యక్తికి శ్వాస ఆగిపోతే లేక శ్వాసనాళంలో అవాంతరాలుంటే వారికి శ్వాస అందేలా చేయాలి. అవసరమైతే వారి నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊదాలి. శ్వాస సంబంధమైన సమస్య లేకుంటే కాలిన భాగాన్ని స్టెరైల్ చేసిన బ్యాండేజీతో గాని శుభ్రమైన గుడ్డతో గాని కప్పండి. ఏ ఆయింట్మెంట్ను పూయవద్దు. కాలిన బొబ్బల్ని గిల్లవద్దు లేక పగలగొట్టవద్దు. తీవ్రమైన గాయాన్ని చల్లని నీటిలో ముంచవద్దు. అలా చేస్తే వారికి షాక్ తగిలినట్లు అవుతుంది లేక వారి శరీరం చాలా త్వరగా చల్లబడిపోతుంది. వారిని ఆ షాక్ నుండి బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తిని వెళ్ళకిలా పడుకోబెట్టి రెండు కాళ్లను 12 అంగుళాలు పైకి ఎత్తి పట్టండి. ఆ వ్యక్తికి దుప్పటి కప్పండి. ఒకవేళ ఆ వ్యక్తి తలకు మెడకు వీపుకు లేక కాలుకు గాయాలయ్యాయని అనుమానం ఉంటే లేక వారికి అసౌకర్యంగా ఉంటే మాత్రం అలా చేయవద్దు. వారికి సరైన వైద్య సదుపాయాలు అందేంత వరకు వారి నాడిని శ్వాసను పరీక్షిస్తూనే ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించడం ఎలాగో కాలిన గాయాల తీవ్రతను గుర్తుపట్టడం మరియు కాలిన గాయాలను చికిత్స చేయడం మొదలైన విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. మీకు ఎదురైన పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు నెమ్మదిగా ఉండగలుగుతారు. మీరు సహాయం చేస్తున్న వ్యక్తులను కూడా కంగారు పడకుండా చేయగలుగుతారు. ఈ సలహాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని మీకు లేక ఇతరులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వీటన్నిటినీ పాటిస్తారు కదూ.
0: మహిళలు, మీకు తెలుసా, కాలిన గాయాలు చాలా నొప్పిని కలిగిస్తాయి మరియు మచ్చల్ని మిగిలిస్తాయి. కొన్నిసార్లు చర్మం ముడతలు పడుతుంది. ఈ మచ్చలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. మనం వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాము. ఈ మచ్చలు మీ జీవితాన్ని పాడు చేస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇక తన జీవితమంతా శిథిలమైపోతుంది అనుకున్న సమయంలో ఒక మహిళ ఏం చేసిందో, నిరీక్షణ గల మహిళగా ఎలా మారిపోయిందో షారోన్ గారు మనకు చెప్తారు. వినండి మీ ఆత్మకు పాఠాలు.
3: ప్రియ స్నేహితులారా, విశ్వాసం అన్నది మన అక్కరలో ఓ నిరీక్షణలాగా ప్రారంభమవుతుంది. ఒక మహిళకు జీవితంలో ఏ అవసరం లేకుంటే ఆమెకు తనపై తనకే నమ్మకం ఉంటుంది, కాని ఆమె ఇతరులను ఎందుకు నమ్ముతుంది? మనందరం ఎప్పుడో ఒకప్పుడు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా మనకు విశ్వాసం అవసరమవుతుంది. అవి మనకు నిరీక్షణ లేకుండే చేసే పరిస్థితులు కావచ్చు. బహుశా మీరు ఆశించిన వాటిని పొందలేకపోయి ఉండవచ్చును, లేక ఏదో ఒక విధంగా విలువలేనివారిగా భావించుకుంటున్నారేమో. మన దేశంలో ఒకప్పుడు ప్రతిరోజు 3 పూటలా భోజనం చేసేవారు ప్రస్తుతం 2 రోజులకు ఒక్కసారి 1 పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు. ఆర్థిక సంక్షోభాలు అనతికాలంలోనే మన కలల్ని, పథకాలను అణచివేస్తాయి. తెగిపోయిన సంబంధాల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల విషయం నిరాశపడుతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల విషయం నిరాశపడుతున్నారు, భర్తలు భార్యలకు విడాకులిస్తున్నారు, స్నేహితులు స్నేహితులను మోసం చేస్తున్నారు. అలా మరెన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవి మన జీవితాల్ని నాశనం చేస్తాయి, కాదంటారా? ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగిన శక్తి ఎవరికీ లేదు అన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితులు ఎవరికీ అలవాటు లేదు. ఎందుకు అని మీరు ఆశ్చర్యపోతున్నారా? దీనిని గురించి బైబిల్ ఆదాము హవ్వల ఉదాంతం నుండి మనకు ఒక కారణాన్ని చూపిస్తుంది. గమనించండి, పతనం యొక్క మూలం ఏదేను తోటలోనే ఆరంభమైంది. పరిపూర్ణం కాని ఒక నిర్ణయం చేసుకునేంతవరకు మొదటి దంపతులు, పర్యావరణం అన్ని చక్కగా ఉన్నాయి. ఆ నిర్ణయం వారి జీవితాన్ని మాత్రమే కాదు, వారి తర్వాతి తరాలలోని వారి జీవితాల్ని కూడా నాశనం చేసింది. పాపం లోకంలో ప్రవేశించింది, కాబట్టి ఇక ఈ లోకం ఏమాత్రమూ పరిపూర్ణమైనది కాదు. ఉపద్రవం వచ్చినప్పుడు ప్రజలు పతనమై తమ జీవితాల విషయం ఎలా వ్యవహరిస్తారు? నేను మీకోసం బైబిల్ నుండి ఒక సంఘటనను గురించి చదవాలనుకుంటున్నాను. ఇది ఒక స్త్రీని గూర్చిన గాథ. ఆమె జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉండింది. మీ వద్ద బైబిల్ ఉంటే తెరిచి నాతో పాటు చదవండి. మార్కు సువార్త 5:25 నుండి 34 వరకు చదువుతున్నాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయూ వ్యయము చేసుకుని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్లెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూవచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయూ ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఇది పతనమైన ఒక జీవితాన్ని గూర్చి చెప్తుంది. ఒక్కసారి ఊహించండి, దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావంతో బాధపడుతూనే ఉన్నది. రక్తము ప్రాణమునకు మూలము. రక్తం లేకపోతే బలం ఉండదు. ఎడతెరిపిలేని రక్తస్రావం ప్రజల మధ్య తిరగడానికి ఇబ్బందిని కలిగిస్తుంది, పనిచేయడానికి ఆటంకంగా ఉంటుంది. అంతమాత్రమే కాదు, ఆ స్త్రీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండడానికి ప్రయాసపడాలి. ఎంత కష్టం! ఆమె భౌతికంగా, మానసికంగా చిదిగిపోయింది. పైగా బాగవ్వాలన్న ఆశతో తనకున్న డబ్బంతా అన్ని రకాల మందుల కొరకు, వైద్యుల కొరకు ఖర్చు పెట్టింది. కాని ఆమెకు ఎవరూ సహాయం చేయలేకపోయారు. ఆమె ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. ఆమె సామాజిక జీవితం కూడా పతనమైపోయింది. ఆ కాలం నాటి యూదా చట్టము ఆమెను వెలివేసింది. ఆమె అపవిత్రురాలిగా ఎంచబడింది. ఆమె దేవుని మందిరానికి వెళ్లలేదు. ఆమెను ఎవరూ ముట్టుకోకూడదు. సమాజంలోని వారు ఎవరే కాని ఆమె ముట్టిన ఏ వస్తువును ముట్టకూడదు, లేక ఆమె కూర్చున్న చోట కూర్చోకూడదు. 12 సుదీర్ఘ సంవత్సరాలు పతనావస్థలో నిస్సహాయరాలిగా ఆమె తన సమాజంలో నుండి వేరుగా, ఒంటరిగా జీవించింది. గమనించండి, మన జీవితాలు భౌతికంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా లేక ఆర్థికంగా పతనమైపోయినప్పుడు సాధారణంగా మనం దానిలో నుండి బయటికి వచ్చే మార్గము కొరకు సొంత ప్రయత్నాలు చేస్తాం. ఇతరులను నిందిస్తాము. మన తల్లిదండ్రులను, ప్రభుత్వాన్ని, దేవుణ్ణి నిందిస్తాము. ప్రతి ఒక్కరిపై నేరారోపణ చేస్తాము. అది మనకు తృప్తినిస్తుంది, కానీ అది సమస్యను పరిష్కరించదు. కొంతమంది కొన్నిసార్లు ఆధ్యాత్మిక అనుభవాల కొరకు ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మంత్రాలు, నక్షత్రాలు లేక సూచనలపై ఆధారపడతారు. వారి సమస్య మూలాన్ని పరిష్కరించే విధానాలపైన గాని, పతనమైన వారి జీవితాల్ని పునరుద్ధరించే విషయాలను గురించి గాని తెలుసుకోరు. ఇక మరికొంతమంది విషయానికొస్తే, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలతో బాధను మర్చిపోవాలనుకుని వాటికే బానిసలైపోతారు. ఈ మత్తు పదార్థాలన్నీ వారు బాగున్నారు అన్న భ్రమను వారికి కలిగిస్తాయి. కొంతసేపు వారి పతన జీవితాన్ని మర్చిపోయి ఆనందలోకములో విహరించగలుగుతారు అంతే. కాని చిదిగిపోయిన పతనమైన జీవితాల్లో అత్యంత విచారకరమైన సంగతి ఏమంటే, వారి సమస్య పరిష్కారం కొరకు మనుష్యులు నైతికంగా దిగజారిన స్థితికి వస్తారు. ఉదాహరణకు, కొంతమంది తల్లిదండ్రులు ఎంత పేదవారు అంటే కనీసం తమ సొంత పిల్లల్ని కూడా పోషించుకోలేరు. కాబట్టి వారు అది తప్పు అని తెలిసినప్పటికీ వారిని వ్యభిచారం కొరకు అమ్మేస్తారు. చూశారా, పతనావస్థ అన్నది మనలోని చెడుతనాన్నంతా బయటికి తెస్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలోని శిథిలావస్థను గురించి లేక గాయం విషయం మీరు ఏం చేస్తారు? చెదిరిపోయిన కలల విషయం, నిస్సహాయ పరిస్థితులను గురించి మీరు ఎలా వ్యవహరిస్తారు? మీ నిరీక్షణ దేనిపై ఉంది? ధనంలోనా, ప్రభుత్వం పైననా, మందులపైననా? మీ నిరీక్షణ స్నేహితులపై లేక మాదక ద్రవ్యాలపై ఉందా, లేక మీ కుటుంబం మీదనా? మీ నిరీక్షణ మీ భర్తపై లేక మీ బంధువులపై ఉందా, దేనిపై ఉంది? ఇందాక మనం చూచిన ఆ స్త్రీ విషయానికొస్తే, ఏసే ఆమె అంతిమ నిరీక్షణ. ఆమె అంటరానిదని ఆమెకు తెలుసు. అయినా అన్ని ఆటంకాలను ఎదిరించి ఆమె చెయ్యి చాపి యేసు వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె వ్రేళ్లు అలా ఆయన వస్త్రాన్ని తాకగానే ఆమె శరీరంలో ప్రవహించే రక్తధార ఆగిపోయింది. అది ఆమె చివరి నిరీక్షణ రేఖగా ఉండింది. కాబట్టి ఆమె ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నది. అప్పుడేమైంది? యేసు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్లినట్లు గ్రహించాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఆమెను పిలిచాడు. ఆమె భయపడింది. ఇక తనకు తిట్లు తప్పవు అనుకుని ఆయన ఎదుటికి వచ్చి తాను చేసిన దానిని ఒప్పుకొన్నది. ఆమె ఊహించని రీతిగా ఆయన చాలా మృదువుగా మాట్లాడాడు. ఆయన ఆమెను కుమారి అని పిలిచాడు. ఆ పిలుపు ఆమెకెంతో హాయిగా, వినసొంపుగా అనిపించింది. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ఆయన ఆమెను ప్రోత్సహించాడు. ఆమె భౌతిక జీవితం మాత్రమే కాదు, దాదాపుగా పూర్తిగా పాడైపోయిన దేవునితో ఆమెకున్న సంబంధం కూడా ఆ క్షణంలోనే పునరుద్ధరించబడింది. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎల్లప్పుడూ మన విశ్వాసాన్ని చూస్తాడు అని తెలుసుకోవడం నిజంగా అద్భుతంగా లేదా? మనం ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినా, మనం పూర్తిగా భయం మరియు సంశయాలతో నింపబడి ఉన్నా, మనకు స్వస్థతను, శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమాధానంగా వెళ్ళు అని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీకి వ్యక్తిగతంగా సమాధానం కలిగింది. తన కుటుంబముతో మరియు దేవునితో సమాధానం ఏర్పడింది. యేసు స్వయంగా బాధను, నలుగగొట్టబడడం అంటే ఏంటో అనుభవించాడు కనుక ఆమెను చూచినప్పుడు ఆమె సమస్యను అర్థం చేసుకున్నాడు. ఆయన స్నేహితులు ఆయనను వంచించారు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో అతి ఘోరమైన మరణాన్ని పొందడానికి ఆయన విడిచిపెట్టబడ్డాడు. ప్రియమిత్రమా, ఒకవేళ నీ జీవితం చిదిగిపోయి ఉందేమో, అది యేసుకు తెలుసు. ఈ లోకములో ఎవరూ ఎప్పుడూ అనుభవించనంత బాధను, వేదనను ఆయన అనుభవించాడు కనుక మీ గాయంలో, బాధలో ఆయన మీతో కూడా ఏకీభవించగలడు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసముతో ఆయనను తాకవచ్చు కదా. ఆ స్పర్శ మీ జీవితంలో తిరిగి నిరీక్షణను, స్వస్థతను, సమకూర్పును తీసుకుని వస్తుంది. ఒక అపవిత్రమైన, అంటరాని స్త్రీని, ప్రేమించబడని, రక్షణ లేని స్త్రీని యేసు ప్రేమతో కుమారి అని పిలిచాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అలాగే పిలవాలని అనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని విశ్వాసం ద్వారా రక్షింపబడి స్వస్థతను, సమకూర్పును పొందిన ఒక దేవుని బిడ్డగా పిలవాలని ఆశిస్తున్నాడు. మరి మీరు ఆయన చెంతకు వస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మా, ఇప్పుడు మీరు నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, మీ ప్రేమను బట్టి, శక్తిని బట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. చాలా కాలం క్రితం నీవు స్వస్థపరిచిన ఆ స్త్రీ జీవితంలాగే మా జీవితాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి ప్రభు. యేసుప్రభువా, నాతో కలిసి ప్రార్థిస్తున్న మా ప్రియ స్నేహితురాలి హృదయాన్ని, ఆత్మను, వారి సంబంధాలను, వారి పరిస్థితులను మరియు జీవితాన్నంతా స్వస్థపరచండి. మేము నీ శక్తిని, నీ కృపను విశ్వసిస్తున్నాము గనక ప్రార్థన చేస్తున్నాం. నీ నుండి దేనిని పొందడానికి మేము అర్హులము కాదుగాని నీ ప్రేమను బట్టి, కృపను బట్టే వేడుకొంటున్నాము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: ఎంత అద్భుతం శ్రోతలు! యేసుప్రభువు బూడిదలాంటి జీవితాన్ని సహితం అందంగా మార్చగలడు. మనం ఇక బ్రతకలేము అనుకున్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనకు శక్తినివ్వగలడు. యేసు హస్త స్పర్శ మీకేమి చేయగలదో విని అనుభవంలో రుచి చూడండి.
1: మహిళలు, మీలో కొంతమందికి మీ తల్లిదండ్రుల స్పర్శ ఎలా ఉంటుందో తెలియదేమో. వారు మిమ్మల్ని ఎప్పుడూ గుండెలకు హత్తుకోలేదేమో. అందుకే బహుశా మీరు తృణీకరించబడుతున్నారన్న భావన మరియు లోతైన గాయం మీలో ఉందేమో. తృణీకారం గురించిన బాధ మిమ్మల్ని చాలా గాయపరుస్తూ ఉండవచ్చు. దాన్ని బట్టి అసలు నవ్వడమంటే ఏంటో, ఏడవడమంటే ఏంటో, లేక అనుభూతి చెందడమేంటో మీకు తెలియకపోవచ్చును. మీరు కూడా ప్రేమించబడగలరు, అందుకు మీరు అర్హులు అని నమ్మడానికి కూడా వీలు లేకుండా మీ మెదడు, శరీరం మొద్దుబారిపోయాయేమో. అలా అయితే మన ఆభరణాల పెట్టెలో నుండి మీకోసం ఒక కవితను చదవాలనుకుంటున్నాను. దీన్ని షేర్లీ పోలార్డ్ రాశారు. దీన్ని విన్న తర్వాత షేర్లీని విడిపించిన దీవెనకరమైన స్పర్శను మీరు కూడా అనుభవించి ఆనందిస్తారని విశ్వసిస్తున్నాను. ఆయన నన్ను స్పృశించాడు అనే ఈ కవిత మీకోసమే. ఆయన నన్ను తాకగానే నా బాధ అంతా మటుమాయమైపోయింది. ఆయన నన్ను స్పృశించాడు, నా విశ్వాసం పునరుద్ధరించబడింది. ఆయన నన్ను తాకాడు, పోయిన నా సంతోషమంతా తిరిగి వచ్చింది. ఆయన నన్ను ముట్టగానే నాకు ఎప్పుడు లేనంత బలం వచ్చింది. ఆయన నన్ను ప్రేమతో స్పృశించాడు, కాబట్టి ఆ ప్రేమతో నేను మరొకరిని చేరుకోగలిగాను. ఆయన స్పర్శ ద్వారా ఆశీర్వాదకరమైన విడుదల కలిగింది. నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఆయన నన్ను తాకగానే నా గిన్నె నిండి పొర్లనారంభించింది. ఆయన నన్ను తాకాడు, నేను ఆయన సన్నిధితో నింపబడ్డాను. ఆయన నన్ను తాకాడు, ఆయన ప్రేమతో ఆదరించబడ్డాను. ఆయన నన్ను తాకాడు, నా ప్రార్థనలన్నిటికీ జవాబు దొరికింది. ఆయన నన్ను స్పృశించాడు, నేను స్వస్థత పొందాను. శ్రోతలు, ఈ కవిత చాలా బాగుంది కదూ. మీ కొరకు, నా కొరకు సిల్వపై మేకులతో కుట్టబడిన ఆయన హస్తాలు మీ వైపు చాపుతున్నాడు. మీరు చేయాల్సిందల్లా మీ హస్తాలను ఆయన హస్తాల్లో ఉంచి ఈరోజే ఆయన మిమ్మల్ని స్వస్థపరిచేందుకు అనుమతించండి. మీ జీవితాలను ఆయనకు అప్పగించండి.
2: మహిళలు, యేసు మీ జీవితాన్ని తాకడానికి మీరు ఆయనను అనుమతించారా? ఆయన నా జీవితాన్ని తాకి నన్ను మార్చాడు. నాకు బాగా జ్ఞాపకముంది. ఒక గమ్యమంటూ లేకుండా ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితులలో యేసు నన్ను పట్టుకొని బ్రతకడానికి ఒక ఆధారమిచ్చాడు. నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నా తండ్రిని గూర్చిన చింతలో సైతం ఆయన నాకు గొప్ప శాంతినిస్తున్నాడు. అతనికి పరిచర్య చేస్తున్న తల్లిని గూర్చి కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన హస్తంలో ఉంది. వాస్తవానికి నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంలో ఉన్నాను. వారికి ఏ విధమైన సహాయం చేయలేను. కానీ యేసు వారితో ఉన్నాడని నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా మీ పరిస్థితులను బట్టి చింతించవద్దు.
0: శ్రోతలు, శ్వేత చెప్పిన ఈ చివరి తలంపును ఈ దినమంతా, వారమంతా మీరు మననం చేసుకుంటారని నమ్ముతున్నాను. యేసు స్పర్శ మీ జీవితాన్నంతా ప్రభావితం చేయగలదు. ఈ కార్యక్రమం విన్న మీరందరూ మాకు ఉత్తరం రాస్తారని, లేక ఫోన్ చేస్తారని నమ్ముతున్నాం. మీ సమస్యలను తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తారు కదూ.
2: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఇందులో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూస్తాం. షెకెము మనుషులు గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడైన అబీమెలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని యొద్ద విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి మనము నేర్చుకోగలం. అతని కుమారుడైన అబీమెలెకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. అబీమెలెకు షెకెము వారిని 3 సంవత్సరాలు పాలించాడు. ఆ మీదట గిద్యోనుకు చేసిన ఘోరానికి ప్రతిఫలం అనుభవించాడు. రాతిని పొడిలించువాని మీదకి రాయి పొడిలించబడుతుంది. యాయీరు 22 సంవత్సరాలు పరిపాలించాడు. వారు వినయపూర్వకమైన వారు, చురుకైన వారు, దేవునికి ఉపయోగకరమైన వారు, ఆయనచే నియమించబడిన పాలకులు. యాయీరు తర్వాత ఇస్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీన్లకు, అమోనీయుల చేతికి అప్పగించాడు. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 9-10 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 9వ అధ్యాయంలో ఇస్రాయేలీయులు తప్పటడుగు వేయటం ఇది 5వ సారి. గిద్యోను కుమారుడు అబీమెలెకు, అతడు ఈసారి యుద్ధానికి కారకుడయ్యాడు. అబీమెలెకు గిద్యోను యొక్క ఉపపత్నికి పుట్టినవాడు. అబీమెలెకుకు అధికార వ్యామోహం ఎక్కువ. అతని సోదరులు అతన్ని ద్వేషించారు. వీరందరూ 70 మంది. అబీమెలెకు అధికార కాంక్ష పట్టపగ్గాలు లేకుండా చెలరేగింది. తన అధికారానికి అడ్డం వస్తున్నారని చెప్పి ఇతడు తన సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. తాను నాశనమైపోయాడు. దేవునికి లోబడిన వ్యక్తులు ఘన విజయం సాధించగలరు, కాని అబీమెలెకు దేవునికి లోబడలేదు. రాజకీయ సంక్షోభానికి తానే కారకుడయ్యాడు. ఇప్పుడు వివరాలు. షెకెములో ఉన్న తన సహోదరులతో అబీమెలెకు అన్నాడు, మీరంతా షెకెము యజమానులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకోండి. 70 మంది సోదరులు మిమ్ములను ఏలటం మంచిదా, లేక అబీమెలెకు ఒక్కడూ మిమ్ములను ఏలటం మంచిదా? అందరూ అబీమెలెకే కావాలన్నారు. తన పక్షాన ప్రచారం చేయడానికి అల్లరి జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. ఆ తరువాత అబీమెలెకు ఒఫ్రాలో తన సహోదరులందరినీ, 70 మందిని రాతి మీద చంపాడు. యోతాము అనేవాడు గిద్యోను చిన్న కుమారుడు, వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. అబీమెలెకు క్రూరుడు, పశుప్రాయుడు, హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు. ఈ విధంగా అబీమెలెకు పరిపాలకుడయ్యాడు. ప్రజలెంతో పరిపాలకుడు అంతే. అతడు చేసిన దుష్కార్యాలకు దేవుడు అతణ్ణి శిక్షించకుండా వదల్లేదు. అతణ్ణి కావాలని నెత్తికి ఎక్కించుకున్నందుకు షెకెము ప్రజలను కూడా దేవుడు శిక్షించాడు. ప్రజలలో అబీమెలెకుకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. యోతాము గిద్యోను చిన్న కొడుకు, అతడు గెరిజీము పర్వతం మీదికి ఎక్కి బిగ్గరగా అన్నాడు, షెకెము యజమానులారా, నేను చెప్పే ఉపమానం వినండి. అడవిలోని చెట్లన్నీ ఆలివ్ చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. ప్రజలకు నేను మంచి తైలం సరఫరా చేస్తాను. ఈ సేవను మాని మీకు నేను రాజునవ్వడం నాకు ఇష్టం లేదు. అప్పుడు అవి అంజూరపు చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. నేను రాను, నేను నా మంచి ఫలాలను ప్రజలకు పంచిపెట్టాలి అన్నది అంజూరపు చెట్టు. అలాగే ద్రాక్షవల్లిని అడిగితే, నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే ద్రాక్షరసం ఇవ్వడం మాని రాజునవ్వడానికి రాను పోండి. చివరికి అడవిలోని చెట్లన్నీ కలిసి ముండ్ల పొదను ఆహ్వానించాయి. ముండ్ల పొద అన్నది, రండి నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది. నా తండ్రి పనికత్తె కుమారుడు అబీమెలెకు, నా తండ్రి మీకు చేసిన ఉపకారానికి ఇదా మీరిచ్చే ప్రతిఫలం. అభిమెలకు ముండ్లపొదలాంటివాడు, అతని అగ్ని మిమ్మల్నందరినీ చివరికి అతణ్ణి కూడా దహించేస్తుంది. అంతటా యోతాము పారిపోయి బేయేరు అనే చోట కాపురమున్నాడు. యోతాము ఉపమానం ఎంతో అర్థవంతమైనది. ఈ ఉపమానంలోని చెట్లు గిద్యోను 70 మంది కుమారులు, ముండ్ల పొద అభిమెలకు. మీరు ఎన్నుకునే చెట్లు మంచివైతే ఫలాలు కూడా మంచివే. ముండ్ల పొద పరిపాలిస్తే అది అందరినీ దహించి వేస్తుంది. యోతాము ఉపమానం అక్షరాలా నెరవేరింది. అభిమెలకు శకమును దగ్ధం చేశాడు. చివరికి తాను తలపగిలి చచ్చాడు. అభిమెలకు 3 సంవత్సరాలు పరిపాలించాడు. దురాత్మ ప్రభావం చేత అభిమెలకు మోసపోయాడు. షెకెమీయులు దారిదోపిడీలు చేశారు. దేవతాలయంలో తిని తాగి అభిమెలకును దూషించసాగారు. గాలు అనేవాడు అభిమెలకుతో యుద్ధానికి తలపడ్డాడు. అభిమెలకు గాలును తరిమేశాడు. 45వ వచనం. అభిమెలకు అరోమా పట్టణాన్ని నాశనం చేసి ఉప్పు చల్లాడు. అతను సల్మోను కొండ ఎక్కి గొడ్డలి చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి భుజం మీద వేసుకుని తనతో ఉన్నవారు అలాగే చెయ్యాలని శాసించాడు. కోట చుట్టూ ఆ కొమ్మలను వేసి కోటను అగ్నితో కాల్చివేశాడు. షెకెము గోపుర యజమానులు ఇంచుమించు 1000 మంది చచ్చారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అభిమెలకు షెకెము రాజు. ఈ షెకెములో పూర్వం అబ్రహాము ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే షెకెము యువరాజు యాకోబు కుమార్తెను మానభంగం చేశాడు. యోసేపు ఎముకలు షెకెములో పాతిపెట్టబడ్డాయి. ఈ షెకెములోనే యెహోషువా ప్రసంగం చేసినప్పుడు ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్నారు. ఇశ్రాయేలుకు దేవుడే రాజు. అభిమెలకు దేవుని స్థానాన్ని దురాక్రమణ చేశాడు. తన సహోదరులను హతమార్చాడు. పదవీకాంక్ష అభిమెలకును తినేసింది. దైవకేంద్రితమైన అధికారం నిలుస్తుంది, స్వార్థకేంద్రితమైన అధికారం కుప్పకూలిపోతుంది. మతవ్యాపారం చేసేవారు భక్తులు కారు, వారు సమాజ వ్యతిరేక శక్తులు. యోతాము చెప్పిన ఉపమానం సారాంశమిదే. సత్ప్రవర్తన లేని దౌర్భాగ్యుణ్ణి, సౌశీల్యము లేని వంచకుణ్ణి అధికారపీఠమెక్కించకండి. అభిమెలకు ఒక న్యాయాధిపతిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడు కాడు. దేవుడు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదు అంటారా? పాపి పశ్చాత్తప్తుడవడానికి దేవుడు అవకాశమిస్తాడు. దేవుని దీర్ఘశాంతం పాపిని పశ్చాత్తాపానికి నడిపించాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు అభిమెలకుకు 3 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50 నుండి 57వ వచనం వరకు. ఆ తరువాత అభిమెలకు తేబేసు గోపురానికి వెళ్ళాడు. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉంది. జనమంతా గోపురం మీదికి ఎక్కారు. ఆ గోపురాన్ని దగ్ధం చెయ్యాలని చూచాడు. అతడు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమెలకు తలమీద తిరగటి రాతిని పడేసింది. అతని తల పగిలింది. ఆడదాని చేతిలో చావడం అతనికి అవమానమనిపించింది. ఒక బంటును పిలిచి నన్ను కత్తితో పొడువు అని అడిగి పొడిపించుకొని అభిమెలకు చచ్చాడు. యోతాము శాపం వారి మీదికి వచ్చింది. గిద్యోను యొక్క ఉంపుడు కత్తె కొడుకు అభిమెలకు. ఇతని కథ విషాదాంతం. మొదట గిద్యోను బయలుదేవతారాధికుడే, కాని సత్యదేవుణ్ణి ఎరిగినవాడై అతడు గొప్ప కార్యాలు చేయగలిగాడు. కాని అతని కుమారుడు అన్యులు కూడా చేయ సాహసించని అసభ్య కార్యాలు చేశాడు. కీర్తనలు 68:14. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసింది. అభిమెలకు ముండ్లకంపలాంటివాడు. ముండ్లకంప అడవినంతా తగలబెట్టింది. తాను మండి మశాన్నమైపోయింది. దేవుడు చేయనిదే తమను తామే నాయకులుగా చేసుకున్న వారికి శ్రమ. శ్రోతలు, మనమిప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో 1వ వచనాలలో 2 న్యాయాధిపతుల వృత్తాంతం చెప్పబడింది. అబీమెలకు తరువాత తోలా న్యాయాధిపతి అయ్యాడు. అతడు షామీరు అనే చోట నివసించాడు. 23 సంవత్సరాలు తోలా పరిపాలించాడు. అతని తరువాత యాయీరు న్యాయాధిపతి అయ్యాడు. ఇతడు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. అతనికి 30 మంది కుమారులు. వారికి 30 ఊళ్ళున్నాయి. 30 గాడిదపిల్లలనెక్కి తిరిగేవారు. వాటిని యాయీరు గ్రామాలు అని వ్యవహరిస్తారు. యాయీరు గాని అతని 30 మంది కుమారులు గాని ఏమి చేసినట్లు? యాయీరు కొడుకులు గాడిద పిల్లల మీద స్వారీ చేస్తూ సరదాగా తిరిగారు. అంతకు మించి వారు చేసిందేమీ లేదు. వీరి తరువాత ఇస్రాయేలీయులు తిరిగి విగ్రహారాధనలో పడిపోయారు. ఎప్పటికాలిట్టిట్టే దేవుడు వారిపై కోపగించి ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. 18 సంవత్సరాలు ఇస్రాయేలీయులు శత్రువుల చేతిలో ఎంతో చితికిపోయారు. అప్పుడు ఇస్రాయేల్ వారు దేవునికి మొర్రపెట్టి క్షమాభిక్షను కోరారు. దేవుడు న్యాయశీలి, నీతిగల దేవుడు. ఆయన పాపాన్ని శిక్షించి తీరతాడు. కష్టాలు వచ్చినప్పుడు సణగవద్దు. కష్టాల మధ్య దేవుని సందేశమేదో అది వినాలి.

9వ వచనం, అమ్మోనీయులు యూదా బెన్యమీను ఎఫ్రామీయులతో యుద్ధం చేయడానికి యోర్దానును దాటి వచ్చారు. అప్పుడు గాని ఇశ్రాయేలీయులకు తెలివి రాలేదు, దేవునికి ఆక్రందన చేశారు. నేను మిమ్మును కాపాడను, దేవతలు ఏం చేయగలవో మీరే చూసుకోండి అన్నాడు దేవుడు. కాని ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపం చెందిన వారై దేవుణ్ణి వేడుకున్నారు. వారు అన్యదేవతలను తొలగించారు. దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ఇశ్రాయేలీయులకు ఇదే అలవాటైపోయింది. దేవుడు వీరికి ఆపద మొక్కుల దేవుడైపోయాడు. ఆపద రాకముందే దేవునియందు విశ్వాసముంచితే ఎంత బాగుండేది. ప్రియ శ్రోతలు, దేవుడు మన యొక్క ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు

అన్నాడు ప్రభు. యేసు చెప్పిన మాటే తీర్పు తీరుస్తుంది. శ్రోతలారా, దేవునికి సన్నిహితులై ఉండండి. తీరా తీర్పు వచ్చాక ఏడవటం కాదు, ముందుగానే ప్రభువు దగ్గరికి రావాలి. న్యాయాధిపతులు 10:17-18 అమోనీయులు గిలాదులో దిగారు, ఇశ్రాయేలీయులు మిస్పాలో దిగారు. గిలాదు పెద్దలు అనుకున్నారు, అమోనీయులతో యుద్ధం చేయగల సమర్థుడే మాకందరికీ ప్రధాని అవుతాడు. శ్రోతలు వింటున్నారా, అమ్మోనీయ జాతి న్యాయాధిపతుల కాలంలో ఎంతో ఉచ్చదశలో ఉంది. అమ్మోను ఎవరు? లోతు కుమార్తె వ్యభిచరించినప్పుడు పుట్టిన కొడుకు. మోయాబు కూడా అలా పుట్టినవాడే. మోయాబు, అమ్మోను జాతులు జంటగా ఉంటాయి. వీరిని జయించడం ఎంతో కష్టసాధ్యం. 10వ అధ్యాయంలో మనకు పరిచయమైన న్యాయాధిపతులు చేసిందేమీ లేదు, సాధించింది ఏమీ లేదు. యాయీరు 8వ న్యాయాధిపతి. ఇతనికి 30 మంది కొడుకులైతే వీరికి తండ్రి తలా ఒక గాడిదను కొనిపెట్టాడు. యాయీరు వృత్తాంతం మనకు ఏమి నేర్పుతున్నది? తన గమ్యమేదో తెలియని మనిషికి ఎంత ఐశ్వర్యమున్నా దానివలన ఎవరికీ ప్రయోజనముండదు. కొందరు బలహీనులున్నారు, వారికి ఉన్న బలమంతా వారి అధికారమే. ఆ అధికారం కాస్తా పోయినప్పుడు వారి గతి చూడండి, వారినెవ్వరూ లెక్క చెయ్యరు. ఆ రోజుల్లో రాజులు గాడిదల మీద ఊరేగేవారు. గుర్రాలు కూడా ఉండేవి. గాడిద సమాధానానికి గుర్తు, గుర్రం యుద్ధానికి సంకేతం. గుర్రాలను ఈజిప్టు నుండి దిగుమతి చేసుకునేవారు. యాయీరు తన కుమారులకు తలా ఒక గాడిదను కొనియిచ్చాడు. ధనవంతులు మాత్రమే వాటిని కొనగలరు. న్యాయాధిపతి కుమారులకు అది హోదా. మీకు జ్ఞాపకముందా, ఒకసారి యెరూషలేముకు యేసుక్రీస్తు స్వారీ చేస్తూ వచ్చాడు. గాడిద మీద ఎక్కి వచ్చాడు. గాడిద రాజులెక్కే వాహనం. ఆయన రాజుగనకే గాడిదెక్కి వచ్చాడు. ఆయన సాత్వికుడు. ఆయనను చూచి ప్రజలు హోసన్నా నినాదాలు చేశారు. యాయీరు న్యాయాధిపతి, ఎంతో ధనికుడు. కొడుకులకు గాడిదలను కొనియిచ్చాడు. కొడుకులు అడిగిందల్లా ఇచ్చి వారిని చెడగొట్టాడు. ఆ 30 మందిలో ఒక్కడైనా ప్రయోజకుడు లేడు. సరదాగా గిలాదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతకు మించి వారు ఇంకా ఏమీ చెయ్యలేరు. యేసు ప్రభు ఎక్కబట్టి ఆ గాడిదకు గుర్తింపు వచ్చింది. ప్రశస్త వస్త్రాలు పరిచారు. దానిమీద గాడిద నడిచింది. అయితే యాయీరు కొడుకులు అప్రయోజకులు. వారెక్కిన గాడిదలకు విలువేముంది? అదేమన్నా ఊరేగింపా? ఎవరైనా వారికి జేజేలు చెప్పారా? యాయీరు కొడుకుల గాడిదలను చూచి సైతాను చాలా మెచ్చుకొని ఉంటాడు. ప్రజలకు అది చూడడానికి వినోదంగా ఉంది. యాయీరు న్యాయాధిపతి అయి ఉండి కొడుకులతో, వారి గాడిదలతో కాలక్షేపం చేస్తున్నాడు. చివరికి వారు గాడిదల్లాంటి కొడుకులయ్యారు. నోవహు దినాలలో ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, పిల్లల్నిస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, అంతే. దేవునికి ఘనత లేదు, మహిమ లేదు. సొలొమోను ఏమి చేశాడు? విదేశాలకు ఓడలను పంపి కోతులను నెమళ్లను దిగుమతి చేసుకున్నాడు. తాను రాజై ఉండి ఇదే నా చేయాల్సింది. ఇదెలాంటి కాలక్షేపం? ఇదేమి వినోదం? నెమళ్ల అందం చూచి ఓహోహో అన్నాడు. కోతి చేష్టలు చూచి హిహిహి అన్నాడు. అంతకు మించి మరేమీ లేదు. సోదరీ సోదరులారా, ఒక గమ్యము, గురి, ఉద్దేశ్యము, ధ్యేయము లేకుండా ఊరికే ఇటు డబ్బు తేవడము, అటు ఖర్చు పెట్టడము, ఇటు డబ్బు దాచిపెట్టడము, దాన్ని భద్రపరచలేక నానా అగచాట్లు పడడము, దీనివల్ల దేవునికి ఏమి మహిమ? అపొస్తలుడైన పౌలు సాక్ష్యం, నా మట్టుకైతే బ్రతకడము క్రీస్తే, చావైతే లాభము. బ్రతికితే ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. యాయీరుకు గొప్ప ఆస్తి ఉంది. అతనిలో ఆత్మసంబంధమైన శక్తి శూన్యం. అతడు బతికాడు, చనిపోయాడు. అతడు సాధించింది ఏదీ లేదు. ఫిలిస్తీ, అమ్మోనీయ రాజ్యాలకు ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు పూర్తిగా లొంగిపోయారు. పరాయి దేశాలకు బానిసలయ్యారు. అమ్మోనీయులు వీరిని బాగా అణగొట్టారు. విగ్రహారాధనను బట్టి అనేక శాపాలు వీరిమీదికి వచ్చాయి. యిర్మీయా 17వ అధ్యాయం

0: 9 వచనం అంటోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వారెవరు? ఈ హృదయ వ్యాధిని ఏ మానవుడు గ్రహించజాలడు? యేసు ప్రభువు పరమ వైద్యుడు, ఆయన వద్దకు వస్తేనే కాని ఈ హృదయ రోగము నయం కాదు. దేవుడు ఇశ్రాయేలును తన సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఆ సాధనం చెడిపోతే దాన్ని అవతల పెట్టివేసే హక్కు అధికారము ఆయనకుంది. దేవుడు మనమీద ఆధారపడి ఉన్నాడని భ్రమపడవద్దు. మనమే ఆయన మీద ఆధారపడవలసిన వారము. తిరిగి ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చారు, దేవుని తట్టు మరిలారు. దేవుడు వారిని క్షమించాడు. ఈ అధ్యాయం చివరలో ఇదే సత్యం ప్రకటించబడింది. ఇశ్రాయేలీయులకు నాయకుడు లేడు. అది గొప్ప సంక్లిష్ట పరిస్థితి. దేవుడు ఏ నాయకుణ్ణి పంపుతాడో వారికి తెలియదు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టుకుని ఉన్నారు. గిలాదు నివాసులందరికీ ఒక ప్రధాని కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రజల అధోగతిని చూచి ఎంతో దుఃఖించాడు, సహించలేకపోయాడు. సోదరీ సోదరులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో నివాసమున్నాడు. ఆయనను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలు పాపం చేయకూడదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఈయనకు వ్యతిరేకంగా విశ్వాసులు మాత్రమే పాపం చేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 12:31-32 వచనాలు, మనుష్యులు చేసే పాపములు దూషణ వారికి క్షమించబడతాయి, కాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ కార్యములను తృణీకరించకూడదు. హెబ్రీపత్రిక 10:29 వచనంలోని హెచ్చరిక, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడతాడని మీకు తోస్తున్నది. పరిశుద్ధాత్మను కాదని పాపి తన నిజస్థితిని గ్రహించనేరడు. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. విశ్వాసి యొక్క నూతన జన్మ పరిశుద్ధాత్మ క్రియే. పరిశుద్ధాత్మను వ్యతిరేకించటం ఘోరమైన నేరం. న్యాయాధిపతులు 10:16 వచనం, దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? నీవు యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎరుగుదువా? ఆయనను అంగీకరించావా? తీర్మానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఎంతమంది కుమారులు? గిద్యోనుకు ఎంతమంది కుమారులు? 1 7, 2 70, 3 10. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇందులో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూశాం. షెకెము మనుషులు క్రూరుడైన అభిమేలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని వద్ద ఎంతమాత్రమూ విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకున్నాం. అభిమేలెకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. దేవుని కేంద్రితమైన అధికారం ఎప్పటికీ నిలుస్తుంది. యాయిరు తర్వాత ఇశ్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీయులు అమోనీల చేతికి అప్పగించాడు. తమకు శ్రమ కలిగినప్పుడు, వారు ప్రభువుకు మొరపెట్టి తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు వారికి నిరీక్షణ కలిగింది. మనము దేవుని న్యాయానికి లోబడాలి. ఆయన కృపను కోరుకోవాలి. రక్షించమని వేడుకోవాలి. తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగించినప్పుడు ఆయన ఆత్మ వారికి కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది. దేవుని సహాయం ద్వారానే మనము చీకటి శక్తుల నుండి విముక్తి పొందగలం, పాపానికి దూరం కాగలం. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ఊపిరికే ఊపిరి అయి పాటల పల్లకిలో నన్ను మోస్తున్నాడు. కన్నులకే వెన్నెలయ్యి పాటల ఊటగా మారాడు.

మోయాబు శోధనలు మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

0: లేటెస్ట్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. రహస్యాలు అని చెప్తేనే ఏదో ఒక సీక్రెట్. అయితే పారబుల్ కాన్సెప్ట్ అందరికీ సులువుగా అర్థమవ్వాలన్నదే అర్థం. అయితే మన కార్యక్రమం అంశమైతే ఉపమానములు రహస్యములు అని ఉంది. మరి ఈజీ అయిన విషయం ఏంటి ఆ రహస్యం అనే ఒక ప్రశ్న వస్తుంది.
1: రహస్యమే కష్టతరమైన విషయం.
0: అవును,
1: ఏదో ఒక విషయాన్ని మరుగు చేసి ఉన్నారని అర్థం. అది తెలియజేయడానికైనా ఒక తన్మయాన్ని కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. మనం పోయినసారి మాట్లాడున్నాం, అప్పుడు ఇది ఎంత సులువు సాధ్యంగా ఇవ్వాలో అంత సులువు సాధ్యంగా దేవుడిస్తున్నాడు. దేవుడు తన యొక్క జ్ఞానానుసారంగా తాను ఇచ్చినట్లయితే మనకిది అసలు అర్థమయ్యేది కాదు. ఆయన మరి ఇప్పుడు కూడా చూడండి, కొన్ని పత్రికలలో చూసినట్లయితే వారు యూజ్ చేసే ఇంగ్లీష్ స్టాండర్డ్ వచ్చి ఒక ప్రత్యేకించిన వారి వల్లే చదవగలరు. కొన్ని స్టాండర్డ్స్ చూసినట్లయితే అందరూ చదవగలరు. అలా కొన్ని పత్రికలు మనం చదువుతున్నామంటే వారు యూజ్ చేసే పదాలను మీరు గమనించుంటారు.
0: ఈజీగా
1: ఉంటుంది, ఎక్కువ మంది చదవగలరు నేను ఎప్పుడు అనుకుంటుంటాను. ఈ కమ్యూనికబుల్ లాంగ్వేజ్, ఈ కమ్యూనికేషన్ అంటాం కదండి, ఇది వచ్చి ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మన ఐడియాస్ అన్నింటినీ

0: మాట్లాడే వారికి వాడుక భాష అనేది ఉంది, వేదిక భాష అనేది ఒకటి ఉంది.
1: అవును,
0: వేదికపై మాట్లాడేప్పుడు ప్రియమైన వారలారా అని వేరే విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే మలయాళ బోధకులు చూస్తే వారి వాడుక భాషే ప్రీచింగ్ కూడా. ఏం ప్రీచ్ చేస్తారో అలాగే పాట కూడా. పాడటానికి ఒక భాష, మాట్లాడటానికి ఒక భాష ఉండదు. సో ఈజీ టు రీచ్, ఆ విధంగానే దేవుడు మనల్ని ఈజీగా రీచ్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వద్ద ఉన్న జ్ఞానాన్ని చూపించాలనుకోవడం లేదు. అది చూపించాలనుకుంటే మనం ఇందులో ఏది కూడా చదవలేము. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేనెంతగా ఈ జనులకు చెప్పాలనుకుంటున్నానో అది సులభంగా చెప్పాలనుకుంటున్నాడు. అందువల్ల యోచించండి, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక విషయం ఈ రోజు లైవ్ గా ఉంది.
1: అవును, ప్రాక్టికల్ గా
0: ఉంది.
1: అయితే అదెందుకు సీక్రెట్ అనే అంశాన్ని మనం ఉంచాం.
0: ఒక్కొక్క జనరేషన్ కంటూ ఒక సీక్రెట్ ఉంది.
1: అవును,
0: అన్ని జనరేషన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలఘట్టంలోనే మనం ఫ్లైట్ ని కనిపెట్టడం జరిగింది. 20వ శతాబ్దంలో ఆరంభమైంది 1900 నుండి. ఈ యొక్క కార్యాన్ని 2000 సంవత్సరాల క్రితం దాన్ని చెప్పలేము. ఆ రోజున్న వారికి అది చెప్తే అర్థం కాదు. అందువల్ల ఆనాడు అది సీక్రెట్ గా చెప్తున్నాడు. ఈరోజు అది వెలుపలకి వస్తుంది, మనం అది సీక్రెట్ అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే రివర్స్ లో చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇది చెప్పి ఉంచాడు. అయితే ఇప్పుడు ఇస్రాయేల్ జనులు 1948లో ఇస్రాయేల్కి వచ్చారు. 1918 నుండి వస్తున్నారు. వారు వస్తున్న కార్యాన్ని రెండు విధాలుగా దేవుడు చెప్తాడు. ఎగయు గువ్వుల వలె గూళ్ళకి ఎగసి వచ్చు వీరెవరు అంటాడు. మీరు యోచించి చూడండి, ఒక 4000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం ఎగిరి వస్తున్నారు ఒక గ్రూప్ అంటే ఎలాగుంటుందో చూడండి.
1: ఇమాజినే
0: చేయలేము గువ్వల వలె ఎగిరి వస్తున్నారని. అయితే 1918 నుండి 1948లో వారు ఫ్లైట్లో వచ్చారు. అందులోనూ రెండు విధాలుగా చెప్తాడు. నిన్ను గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని వచ్చి తిని. కొన్ని ఫ్లైట్స్లో వారిని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, ఆ దేశాల్లో బంధించారు. అవన్నీ అలాగ సంభవించాయి. అలా తెచ్చినప్పుడు వారిని వార్ ఫ్లైట్స్లో తీసుకునొచ్చారు. రెండు రకాలైన ఫ్లైట్స్ ఉన్నాయి, రెండునూ అక్కడ నమోదవుతాయి. గువ్వల వలె ఎగురునవి అంటే అవి చిన్నవి, ఇవి పెద్దవి, పెద్ద రెక్కలు. ఈ రెండూ అక్కడ నమోదవుతాయి. ఇదే సీక్రెట్. ఈ సీక్రెట్స్ని 4000-3000 సంవత్సరాల క్రితం చెప్పేప్పుడు ఎవరికి తెలుసు, ఎవరికి అర్థం కాదు. కానీ ఆనాడు కవిత వలె స్వప్నముగా ఉండింది. గువ్వల వలె వస్తారని చెప్తున్నాడు. కానీ ఈరోజు అది నిజం. ఇటువంటి సీక్రెట్సే ఒక్కొక్క దానిలోనూ ఉంటుంది.
1: ఉన్నాయి.
0: ఇది హెవెన్లీ సీక్రెట్. ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఓల్డ్లో జరిగేది. ఇదేలాగా హెవెన్కైనది ఉంది. అదే న్యూ టెస్టమెంట్గా మనకివ్వడం జరిగింది. సో వాటి బయలుబాటునే మన సీక్రెట్స్గా చెప్పుకుంటున్నాం. అదిను నేను అనుకునేది మొదటికి మనకు తెలియజేస్తున్నాడు. మన మూలంగా ఒక గ్రూప్ వారికి చెప్తున్నాడు. ఇదే ఒక గొప్పదైన మిరాకిల్ మనం చెప్పుకున్నంత వరకు.
1: అప్పుడు ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో ఎంతకంతకు తవ్వుతాం అంత మనం తీసుకోవచ్చు అంటాను.
0: ఎంతైనా పొందుకోవచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా పొందుకోవచ్చు. అంతగా ఇందులో ఉంది. ద్రవ్య వారి టాలెంట్ని బట్టి, టైంని బట్టి, వారిచ్చే ఇంపార్టెన్స్ని బట్టి.
1: అది ఎక్కడ తవ్వాలో దాని మీద ఆధారపడి
0: ఉంది. ఒక్కొక్క పుస్తకంలోనూ ఒక్కొక్క ట్రెషర్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. మనం రెవల్యూషన్, డానియల్ అంతా కూడా చూశాం. అదే సమయంలో పరమగీతములు లోతుగా వెతికేవారున్నారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్, ఆదిత్రవి సంవత్సరాల తరబడి చెప్పేవారున్నారు. జస్ట్ 8 చాప్టర్స్ ఉన్నటువంటిది ఆదిత్రవి చెప్పేవారు ఉన్నారు. యోబు పుస్తకాన్ని పెట్టుకుని సైన్స్ని ధ్యానించేవారు ఎంతో మంది ఉన్నారు. ఆ జెనిసిస్ని పెట్టుకుని మన ప్రపంచం యొక్క ఉద్భవాన్ని కనుగొనేవారు ఉన్నారు ఎంతో మంది కూడా. ఏటుప్రక మీకు ఎటువంటి ఒక ట్రెషర్ కావాలి? ఆర్కియాలజీ కావాలా, ప్రొఫెసీ కావాలా, మెడిసిన్ కావాలా? అంతా కూడా ఇందులో ఉంటుంది. పొందేవారిని బట్టి, వారి ఇంట్రెస్ట్ని బట్టి నేనెప్పుడు చెప్తా, టైం ఎంత టైం దీనికి ఇస్తున్నామో అన్ని విషయాలు ఇందులో వెలువడి అవుతాయి.
1: ఈరోజు మనం చూసే పారాబుల్ ఏంటంటే ఒక తెలిసిన పారాబుల్, చాలా ఈజీగా అర్థమయ్యే పారాబుల్. అదేంటంటే ఒక వెలుగు, ఆ వెలుగుని మూసిపెట్టకండి, ఆ వెలుగనే కాన్సెప్టే 10 మందికి తెలియాలనేది ఒక పారాబుల్. అది మాథ్యూలో నమోదయ్యింది, మార్కులో ఉంది, లూకోలో కూడా నమోదయ్యింది. 3 రచయితలు 3 యాంగిల్స్లో యోచించి రాశారు ఈ పారబుల్ ఆఫ్ ది ల్యాంప్. అలా అని మనం సహజంగా చెప్తున్నాం. దీన్ని మనం ఇందులో నుండి ఎలాంటి సీక్రెట్ ఉంది, ఇందులో అందరికీ తెలిసిన విషయంలోనే ఉంటుంది, ఇందులో ఏంటి నూతనం, లేదా ఇందులో సీక్రెట్ ఏంటని అడుగుతున్నాను.
0: అంటే మన దేవుని యొక్క స్పెషాలిటీయే ఒక చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద విషయాలు పొందుపరిచి ఉంచుతాడు.
1: అవును, తెలిసిన విషయం తెలియని కోణం.
0: ఇప్పుడు ఇది చూస్తున్నాం కదండి, దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 14-16 వరకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు ఈ విషయాన్ని ముగ్గురునూ రాస్తున్నారు. ముగ్గురూ రాసేప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మాట చేర్చడం అవుతుంది, ఒక్కొక్క మాట తగ్గుతుంది. అంటే వారు తగ్గించలా. అంటే మనం ఇది అర్థం చేసుకోవాలి. కొందరు బైబిల్ని వచ్చి చూడండి, ముగ్గురు వేరే విధంగా రాశారు, వేరే విధంగా రాయలా. మాథ్యూ కూడా ఉన్నవాడు, దేవునితో కూడా ఉన్నవాడు,
1: చూస్తున్నాడు
0: వింటున్నాడు. సో అట్లే చెప్పింది

0: రాస్తున్నాడు. మార్కు ఒక సమయంలో చేరుతున్నాడు. దాని తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే, ఆ పేతురు దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, ఆ తర్వాత పౌలు దగ్గర, ఆ తర్వాత బర్నబ దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, తిరిగి పేతురు దగ్గరకు వస్తాడు. అయితే ఈయనే ఫస్ట్ బుక్ రాస్తున్నాడు.
1: అవును, అది చాలా ప్రశంసనీయంగా మార్కు దీన్ని క్విక్గా ముగించాడు.
0: అప్పుడు ఈయనొచ్చి వీరితో కూడా ఉన్నప్పుడు ఈయన విన్నది రాస్తున్నాడు, యేసుతో కూడా ఉన్నవాడు.
1: అవునవును.
0: ఇప్పుడు ఒక అధ్యయనం ఏం చెప్తుందంటే, లాస్ట్ సప్పర్ అంటున్నాం కదండి, ఆ ప్రభురాత్రి భోజనం, అది మార్కింటిని వారు పుచ్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఒక వ్యక్తి నీటికొండను మోసుకుని వెళ్తాడని ఉంటుంది కదా, అది మార్క్ అని చెప్తుంటారు. ఆ యొక్క వ్యక్తే మార్కులు మాత్రం ఉంటుంది. అది ఎలాగంటే, గెత్సెమనీలో పట్టుకున్నప్పుడు తన వస్త్రాన్ని వదిలి పారిపోయే వ్యక్తి మార్కే అని చెప్పి, అలా మార్క్ వచ్చి లాస్ట్ మినిట్స్లో కూడా ఉండి అన్ని చూసినవాడు, ముందు జరిగినవన్నీ కూడా వీరి దగ్గర అడిగి రాసినవాడు. లూక్ అలా కాదు, పూర్తిగా అడిగి తెలుసుకుని రాసినవాడు.
1: అవును,
0: లూక ఒకటి ఒకటిలో ఉంటుంది తేటగా. సో వీరు ముగ్గురును పర్ఫెక్ట్గా నమోదు చేయాలనుకుంటారు. ఇందులో
1: రికార్డ్స్
0: కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఎందుకు ఇది అలౌ చేస్తున్నాడు, నాలుగు అలౌ చేస్తున్నాడు అని అడిగితే, ఈ రికార్డ్స్లో ఒకటి కూడా వదిలిపెట్టకూడదు,
1: రెండోది క్రమం ఉండాలి. ఒక వన్,
0: ఏది అసంబద్ధంగా ఉండదు, ఆపోజిట్గా ఉండదు, కానీ అన్నిటిలోనూ కొన్ని కొన్ని విషయాలు చేర్చబడి ఉంటాయి. అప్పుడు ఈ దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే విషయాన్ని చూస్తే, మాథ్యూ ఏం చెప్తున్నాడు, దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇదే కార్యాన్ని లూకా రాస్తూ లూకా సువార్త 8:16 రాస్తాడు. ఒక మాటను చేరుస్తున్నాడు, ఎవడునూ దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడుగాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టు.
1: అవును.
0: అప్పుడు ఇతడు ఇంకా కొంచెం డీటెయిల్గా రాస్తున్నాడు,
1: ఒక మంచము
0: క్రింద అందరికీ వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద పెట్టి. ఇది సాధారణంగా మనము తీసుకున్నట్టయితే మీకు ఈ పారబుల్లో ఏం తోచుతుందంటే, ఇంట్లో దీపస్తంభం మీద ఒక దీపాన్ని పెట్టారు, అందరికీ మీ సద్గుణాలను వెల్లడిపరచండి అని యేసు చెప్తున్నట్టుగా మనం చూడగలం. ఇదే కదా,
1: ఇది ఒక సామాన్య అర్థం
0: కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఓడిగా చూద్దాం. ఒక్కొక్క ఓడి తీసుకుంటే దాని వెనుకున్న సీక్రెట్ మనకు తెలుస్తుంది కదండి. మొదటిగా దీపం ఎవరిని సూచిస్తుంది, దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారని ఉంది కదండి. సరే, ఇప్పుడు ఎవరు దీపస్తంభం అని చూద్దాం. సరేనండి, దీపస్తంభము ఎవరిని మీరు చూసినట్లయితే, జకర్యా 4:1 నుండి చూద్దాం. నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమిదేయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి, మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి అని ఉంది. ఇది ఏంటని అడిగి దీనికైన జవాబును చెప్తున్నాడు చూడండి. 11వ వచనం నుండి, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు 2 ఒలివ చెట్లు ఏమిటివనియు, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను, నా ఏలినవాడా నాకు తెలియదని నేననగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ఇదెవరిని సూచిస్తుందంటే సేవకుల్ని. అప్పుడు దీపమును వెలిగించి దానిని దీపస్తంభం మీద ఉంచుతారు. సరి, మరొక వివరణ కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దీపము ఎవరనేది ఉంది. అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. 23వ వచనం, 21, 23వ వచనము, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అనుంది. అప్పుడు దీపమును దీపస్తంభం మీద పెడతారంటే దాని అర్థం ఏంటని అడిగినట్లయితే, స్తంభం అనేది అభిషేకం పొందిన సేవకుని సూచిస్తుంది, దీపమన్నది యేసుక్రీస్తును సూచిస్తుంది. అప్పుడు దేవుడెప్పుడునూ ఈ భూమిపై తన్ను ప్రకాశించుటకై సేవకుల ద్వారా ప్రవేశించేవానిగా ఉన్నాడు. నేరుగా ప్రవేశించడం లేదాయన, ఎందుకంటే ఆయనెవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించేవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఇక్కడ వచ్చేప్పుడు ఎలా తన వాక్యమును పంపుటకు ఇష్టమై ఉన్నాడు, తన్ను తెలియజేసుకుంటున్నాడంటే తన యొక్క సేవకుల ద్వారా. ఇప్పుడు పాత్రిమదన చూసినట్లయితే 5 విధాలైన సేవలున్నాయి. ఉదాహరణకు, ఫస్ట్ అహరోను సేవా పరిచర్య, అంటే యాజక పరిచర్య అంటారు. ఆనాడు దేవుడు యాజకుల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా వాక్యం అందించాడు, వారి ద్వారా మాట్లాడాడు. ఒక కాలములు యాజకులు దేవునికి దూరమైనప్పుడు మరొక సేవను దేవుడు కొనసాగించాడు, న్యాయాధిపతుల సేవ అనేది, జడ్జెస్. వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక పీరియడ్లో, అంటే సమూయేలు వరకు, ఇది కరెక్ట్గా వెళుతుంది. అతని కుమారులు తప్పు చేసినప్పుడు తరువాత కింగ్స్ వస్తున్నారు, కింగ్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నడిపాడు, వారికి అన్నీ చేశాడు. కింగ్స్ ఒక పీరియడ్లో తప్పు చేయడం ఆరంభించారు, దేవుని వదిలి దూరమయ్యారు. మనషే వీరందరూ వెళ్ళినప్పుడు దేవుడు ప్రవక్తలని లేపుతూ ఉన్నాడు, అందువల్ల కింగ్స్ తర్వాత ప్రాఫెట్స్ని నిలబెడుతున్నాడు. ప్రొఫెసిస్, వీటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాఫిట్స్ అందరూ తప్పు చేసి ఒక పీరియడ్లో దేవునికే మాట్లాడటానికి ప్రాఫిట్సే లేరు. ఆ పీరియడ్లోనే చివరిగా యేసుక్రీస్తు లోనికి వస్తున్నాడు. ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమని చూస్తే ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సేవకుని ద్వారా దేవుడేం చేస్తున్నాడు,
1: మాట్లాడుతున్నాడు.
0: అదే దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టాడు. ఇప్పుడు జనులకు చెప్పి కూడా వినలేదనుకోండి, ఆ సేవ పోతుంది. ఆ సేవకుణ్ణి లేకుండా చేస్తాడు. ఇది ఎక్కడుందని అడిగినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదివేప్పుడు సంగమునకు దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. అది ఏ మాటని చూసినట్లయితే 4-5 వచనాలలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును.
1: క్లియర్గా
0: ఉంది, దీపస్తంభాన్ని తీస్తానంటున్నాడు. అంటే ఆ పరిచర్యనో ఆ సేవకున్నో తీసివేస్తాడు. పలు సమయాల్లో దేవుడు మాట్లాడతాడు. జనులు వింటున్నారా అన్నదే ప్రశ్న. జనులు వినని పక్షమున దేవుడు అక్కడి నుండి ఆ సేవకుని తీసేస్తాడు, లేక ఆ పరిచర్యను అక్కడి నుండి తీసేస్తాడు. పలు సమయాల్లో, ఇప్పుడు ఉదాహరణకు ఇస్రాయేలునే తీసుకోండి, ఇస్రాయేలులో మాట్లాడుతుండగా మనం ఒక ప్రకారం యాజకులు సరిలేదంటున్నాం. దేవుడు యాజకుల ద్వారా మాట్లాడేప్పుడు జనులు ఎలాగుంటున్నారన్నదే ప్రశ్న. జనులు సరిగ్గా లేని పక్షమున అక్కడ సేవకునికి పనిలేదు. ఎంత చెప్పినా వినలేదంటే ఆ సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అక్కడ ఆ సేవకుడు మంచి సేవకునిగా ఉంటాడు, మంచి వాక్యం చెప్పేవాడిగా ఉంటాడు, దేవునిలో మంచిగా స్ట్రాంగ్గా ఉంటాడు. కానీ అతని మాటను జనులేం చేయరు, వినకపోతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మాట్లాడాలని తలచినా కూడా ప్రజలు వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మంచిగా మాట్లాడగలిగిన సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అప్పుడు దేవుడేం చేస్తున్నాడు? అక్కడి నుండి సేవకుని తీస్తున్నాడు, తీసి మంచిగా వినే స్థలానికి ఆ సేవకుణ్ణి తీసుకెళ్తున్నాడు. ఇదే దేవుడు చెప్తున్నాడు. నేను నీకు చెప్తున్నాను, నేను చెప్పినది వినని పక్షమున నీ దీపస్తంభమును తొలగించదను. అనేక స్థలాలలో నేను చూశాను, ఈ మంచి సేవకుణ్ణి యూజ్ చేయక లేక అతని అర్థం చేసుకోక అతని వేస్ట్ చేసిన జనులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల హఠాత్తుగా అతనికి ఏదో ఒక ట్రాన్స్ఫర్ లేక ఏదో ఒక స్థలములో సిచ్యువేషన్ అతని మార్చేదిగా ఉంటుంది. ఎందుకు మార్చారు అన్నది చూసినప్పుడు ఈ జనులు అక్కడ ఆలకించి ఉండరు. మీరు బైబిల్లోనే చూడండి, దేవుడు యెహెజ్కేలును చూస్తూ ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు, వారు వినరు, అయినా నువ్వు చెప్పు అంటాడు. ఇప్పుడు యెహెజ్కేలు అక్కడుండి ఏం ప్రయోజనం? చెప్పేశాడు. అదే నిన్నవే ప్రజలకు చెప్పేప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు, వారు వింటారంటాడు. ఆ విధంగానే ఇప్పుడు దీపము యేసుక్రీస్తు, ఆయన ప్రకాశించాలంటే ఒక సేవకుని ద్వారా ప్రకాశిస్తున్నాడు. కానీ ఆ దీపస్తంభము ఎంతో ఇంపార్టెంట్. ఆ కుళాయి నుండి నూనె సరఫరాను జకర్యాలో చూస్తున్నాం. అతను అభిషేకింపబడినవాడిగా ఉండాలి, దేవునిలో నిలవాలి. కొంతమంది సేవకులను చూస్తే ఆ దేవుని కొరకై వారు ఎంతో షైన్ అవుతారు. షైన్ అంటే ప్రకాశం. ప్రకాశిస్తారనుకోండి, వీరెవరునూ ఒట్టిగా ప్రకాశించేది లేదు. ఆ సేవకునికంటూ ఒక డెడికేషన్ ఉంటుంది. ఆ డెడికేషన్ వచ్చిన తర్వాతే ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అయిన తర్వాత అతని ద్వారా వెలుగు విరజిమ్ముతుంది. అందువల్ల యేసుక్రీస్తు మీరు లోకానికి వెలుగై ఉన్నారని అంటాడు. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు జనులు అనేకులు వెలుగునద్దకొస్తున్నారు. ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నారంటే యేసు ఉన్నాడు. ఇప్పుడు లూకాలు చెప్పినట్టుగా మంచపు క్రిందకి తీసుకెళ్లి ఎవరు దీపాన్ని పెట్టారో ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే ప్రజలకు వెలుగివ్వడానికే వచ్చాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. కానీ సేవకుని ద్వారానే కదా వెలుగివ్వగలడు, సంగము ద్వారానే కదా మాట్లాడగలడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా దిగి, నేను మీ తండ్రి, ఇతడు నా ప్రియకుమారుడు యేసుని ఆకాశం నుండి చెప్పడానికి ఎంతసేపు అవుతుంది? అది ఆయన చేయడానికి ఇష్టపడలా. దేవుడు ఏం చేస్తున్నాడు? సేవకుల ద్వారా, సంగము ద్వారా, తన దైవపుత్రుల ద్వారా ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఈయన ఇష్టపడేటువంటి మరొక కార్యం ఏంటంటే ఆ దీపస్తంభం మీద పెట్టాలి, ఆ సేవకుని ద్వారా పెట్టాలని చూస్తున్నాడు. ఈ సేవకుడు దీపస్తంభమును దానికైనా ఒక సిద్ధపాటుతో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దీపస్తంభము లేకుండా అక్కడ ప్రకాశించడం కుదరదు. పలు స్థలాల్లో సేవకుడొచ్చి ఆ దానికైనా సిద్ధపాటు లేకుండా ఉంటాడు. దీపస్తంభముంది, దేవుడు ప్రకాశించడానికి రెడీ. ఇదేదో చూడటానికి ఒక సాధారణంగా ఉంది, పెద్ద ప్రాసెస్.
1: ఒక దీపమైన
0: ఒక మీనింగ్. ఇప్పుడు దీపానికి నూనె కావాలి కదా, నూనె అంటే పరిశుద్ధాత్మ, ఆయిల్ కావాలి. ఇంకొకటి ఉంది, పాత నిబంధనలో ఈ దీపస్తంభములో నూనె పోయమన్నప్పుడు ఏం చెప్తాడంటే ఒలీవ పండ్లను దంచి ఆ నూనెను తెమ్మంటాడు. ఒలీవ పండ్లు దేనికి సూచన? ఇక్కడ ఒలివ చెట్టు సేవకుని సూచిస్తుంది. సేవకుని యొక్క మార్గము, శ్రమల మార్గము. అతను దాటివచ్చే సిచ్యువేషన్, తద్వారా వచ్చేటువంటి సాక్ష్యము, అందులో అతనికి కలిగే ఎక్స్పీరియన్స్, అది దేవుని యొక్క ప్రణాళికతో కలిసినప్పుడు దీపం ప్రకాశిస్తుంది. ఇంత కూడా దీని వెనుక ఉంది. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, ఈ దీపం అన్నది ప్రకాశించడానికి మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. నేను దీపము, నా యొద్ద నుండి వచ్చే వెలుగు మీరై ఉన్నారు. మహిమ ఉంది, కాని నా మహిమ ఈ భూమి మీద మీ ద్వారా వెళ్తుంది. మీరేం చేస్తారో అదే అక్కడ ఫ్యాక్ట్. ఈరోజు అనేకులు, నేను చెప్తున్నాను, యేసు సత్యము అన్ని చెప్తున్నాడు, ఇంత సత్యాన్ని తెలుపుతున్నాడు నిజమైన దేవుడు, ఆ అన్నిటిలోనూ పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, ఎందుకు ఈ యేసు ఇంకా ప్రజలకు రీచ్ అవ్వలేదు? ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందంటే జనులు తమకు తెలియకుండానే అందులో పడుతున్నారు. అది కొండానికి ప్రజలు వస్తున్నారు, కిక్కిరిసిపోతుంది, డిమాండ్ అవుతుంది. ఒక బ్రాండెడ్ ఫోను రిలీజ్ అవుతుందంటే మొదటి రోజే ప్రజలు దుకాణం ముందు 4 గంటలకు నుంచుంటున్నారు, కొంటున్నారు. ఉన్నవాటిలోనే ది బెస్ట్ బ్రాండ్ మన దేవుడే. అయితే ఇది ప్రమోట్ చేసేవారు తప్పైన వారుగా ఉన్నారు, ఇదే ఇక్కడ సమస్య. ఇప్పుడు ఎంతైనా ఒక ప్రోడక్ట్ వచ్చినప్పటికీ ఆ వ్యక్తి దుకాణం తెరవకపోతే కొనలేరు కదా.
1: అవును,
0: ఒక విషయాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. కొన్ని కూల్ డ్రింక్స్ మీరు చూసుంటారు, ఆ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చూసుంటారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ చూసినట్టయితే ఏ గ్రామంలోనైనా దూర ప్రాంతాల వరకు కూడా రీచ్ అయ్యాయి. అవునా? దాన్ని మించి ఈ ఎలక్ట్రిక్ పవర్, విద్యుత్, మీరు కొండలపైకి వెళ్ళండి, మీరు ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ నలుగురే ఉంటారు, అయినా అక్కడ ఎలక్ట్రిక్ టవర్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు కనిపెట్టారంటే ఈ 20th సెంచరీలో. ఇవన్నీ కూడా ఎంతో త్వరలో అన్ని కొండలకు అన్ని ప్రాంతాలకు వెళ్ళి చేరింది. 2000 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన గాస్పెల్ ఇంకా ఏం చేయబడలేదు. ఇంకా మనం చెప్తూనే ఉన్నాం, ఈ గ్రామానికి వెళ్ళలేదు, ఈ స్థలాలకు వెళ్ళలేదు. ఇది ఒక గొప్పగా చెప్పేవారు కూడా ఉన్నారు, ఇంకా ఇంతమందికి వెళ్ళాలండి, ఉందండి అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నారు. ఎందుకు వెళ్ళాలా? ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది? గాస్పెల్లో మిస్టేక్ లేదు, ఇచ్చిన వారి దగ్గర మిస్టేక్ లేదు, ఇక్కడ ప్రమోట్ చేసే వారి దగ్గరే ప్రాబ్లం ఉంది. పలు సమయాల్లో ఈ దీపస్తంభం ఉంది కదండి, దీనిపైన యేసు లేడు, అనేక సమయాల్లో మంచము క్రిందే ఉన్నాడు. ఈ దీపస్తంభం అందుకు రెడీ అవ్వాల. దీపస్తంభం మీద పెడితేనే కదా ప్రజలు వెలుగునతకు పరిగెత్తుకొస్తారు. ఇక్కడ దీపస్తంభం దగ్గరే ప్రాబ్లం ఉంది. దీపంలో ప్రాబ్లం లేదు, యేసులో ప్రాబ్లం లేదు, ఆయన్ను ఉంచాల్సిన స్థలమే ప్రాబ్లం. స్థలం రెడీ అవ్వాల. ఇప్పుడు దీపస్తంభం ఉంటేనే కదా దీపం పెట్టగలరు. దీపస్తంభమే లేకపోతే ఇంకా దీపస్తంభం కొండానికి వెళ్ళారు, ఇంకా రాలేదంటే ఏం చేయగలం? ఈరోజు అనేకుల యొక్క ప్రాబ్లం వల్లే క్రైస్ట్ ఇంకా రీచ్ అవ్వకుండా ఉన్నాడు. నేను కొన్ని సమయాల్లో యోచిస్తాను, ఆ సేవకై కొన్ని గ్రామాలకు వెళ్తాను. ఎంతో ఒక అట్టడుగు గ్రామంగా ఉంటుంది, ఉండే పరిస్థితి కూడా ఉండదు. అక్కడికి వెళ్తా, అక్కడికి వెళితే జనుల దగ్గర సెల్ ఫోన్ ఉంది. మేము ఒరిసాలో ఒక గ్రామానికి వెళ్ళాం. అడవిలో దాదాపు 35 కిలోమీటర్లు వెళ్ళాలి. లోనికెళ్ళి చూస్తే 3 గంటలే వారికి విద్యుత్ అందుతుంది. అందులో వారు చార్జ్ చేసి సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అక్కడ టీవీ ఉంది, అయితే సువార్త లేదు. ఎలా రీచ్, ఎందుకు ఆ రీజన్ అని చూస్తే ఇది అందజేసేవారి దగ్గరే ప్రాబ్లం ఉంది. ఆ టీవీ తీసుకెళ్లిన వారు, సెల్ ఫోన్ తీసుకెళ్లి వారు లోనికి చక్కగా తీసుకెళ్తున్నారు. మన వల్ల చేర్చలేకపోతున్నాం. ఇక్కడ స్తంభం దగ్గర కొంత ప్రాబ్లం ఉంది. దీపస్తంభం సరిగ్గా ఉంటే దీపం ప్రకాశిస్తుంది, వెలుగు విరజముతుంది. ఇదే ఈ పారబుల్ యొక్క అతి ముఖ్యమైన విషయం.
1: ఇప్పుడు ఇందులో ఓల్డ్ టెస్ట్మెంట్లో నుండి ఒక మాటకు జకర్యాలో నుండి తీశారు. మరప్పుడు చాలా విషయాలు న్యూ టెస్ట్మెంట్లో చెప్పిన విషయం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది.
0: అవును, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చి అనేక విషయాలను వదిలిపెట్టి ఉంటుంది, దాని ఫుల్ఫిల్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది. అయితే ఒట్టి న్యూ టెస్ట్మెంట్ చదివితే ఫుల్ఫిల్మెంట్ యొక్క పార్ట్ మాత్రం ఉంటుంది, దాని ముందస్తు కార్యాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటాయి. రెండు చేతులు కలిపి ఇలా జాయింట్ చేసినట్టే. లేదంటే చూడండి, ఈ హస్తము అటు ఇటు ఎక్కువ తక్కువలు ఉంటుంది, ఇలా కలిపితే ఒకటవుతుంది.
1: అవును, నా ప్రశ్న ఏంటంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇదే చెప్పారని చెబుతూ మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకుని చదివితే ఇంకా చాలా దీని సీక్రెట్స్ ఇంకా అర్థమవుతాయన్నందుకే చెప్పాను.
0: ఒక తెగవారు ఎంతో క్యాషువల్గా చెప్తుంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదని చెప్పి. మనం న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చాం, ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదు. లేదు లేదు, ఓల్డ్ టెస్ట్మెంట్ లేకుండా న్యూ టెస్ట్మెంట్ ఫుల్ఫిల్మెంట్ ఇప్పుడు మనం చూసాం. ప్రకటన 2లో దీపస్తంభమును తీసివేస్తానంటున్నాడు. ఈ దీపస్తంభము ఏంటన్నందుకు వివరణ జకర్యలో ఉంటుంది మీకు. లేదంటే దీపస్తంభము గుచ్చి మీకు ఎక్కడా తెలియదు. సో ఆ విధంగా ఒలీవ చెట్టు, దీపస్తంభము, వీటి వివరాలన్నీ ఎన్ని స్థలాల్లో యేసయ్య రెఫరెన్స్ కి పాత నిబంధన ఉపయోగిస్తున్నాడు, పౌలు ఉపయోగిస్తున్నాడు, మాథ్యూ ఉపయోగిస్తున్నాడు, అందువల్ల వచ్చి సో ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రెఫరెన్స్ మనం పొందుకోవడానికి.
1: అది మాత్రమే కాకుండా ఈ పారాబుల్లో నుండి ఒక హెచ్చరిక ఉన్నట్టు అనిపిస్తుంది. పరిశుద్ధాత్ముని సహాయంతో మనం ఉన్నప్పుడు మనం వెలుగువలే ఉంటున్నాం, అప్పుడు మన లైఫ్లోని ఆ ఫ్రాగ్రెన్స్ని మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. అవును, అందులో నుండి ఒక హిడెన్ మెసేజ్ ఉంది. అది క్రమంలో చేయాలని ఒక బ్యూటిఫుల్గా ఆ పారాబుల్ అనుకరించబడింది.
0: మీరెంతకెంతకు కమిట్ అయ్యి దీపస్తంభం పెరుగుతుందో అంతగా దీపం ఎత్తవుతుంది. అంతగా దీపం పైనున్నప్పుడు వెలుగు ఆ ప్రాంతమంతా కూడా. మీరిప్పుడు ఈ లైట్ హౌస్ని చూడండి, అదెందుకు అంత పెద్దగా టవర్ కట్టి లైట్ పెడుతున్నారు? ఆ స్థాయికి ఈ సముద్రంలో ఏం చేయబోతుంది, అది రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ దీపస్తంభానికైనా మరొక వర్షన్. అదేవిధంగా మనమెంతవరకు స్పిరిచువల్గా దేవునితో కనెక్ట్ అయి ఉంటామో ఆ స్థాయికి దేవుడు మన మీద నుండి క్రియ చేస్తాడు.
2: సామాన్యంగా మనం ఏం చెప్తాం,
0: ఆ బిలిగ్రహం గారి ద్వారా దేవుడు ఇన్ని లక్షల మందిని, పాలి అంగిచో ద్వారా ఇంతమంది, రెనడ్ బొంకే ఎందుకు చెప్తున్నాం? ఆ దీపస్తంభము అంత కమిట్ చేసుకుంది, అంతగా అప్పజెప్పుకుంది.
1: మరప్పుడు సాక్రిఫైస్ లేకుండా అది జరగదు.
0: ఆబ్వియస్లీ ఒక సేవకుని యొక్క సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల అది ఒలీవ పండ్లను దంచి అని ఉంటుంది. ఈ సాక్రిఫైస్ అనేది వచ్చి ఇప్పుడున్న జనరేషన్ తప్పుగా తీసుకుంటున్నారు. సాక్రిఫైస్ అంటే ఏంటి అని అడిగితే, అప్పుడు నేను సిలువలో బిగించబడాలా, కొట్టబడాలా, పౌలువలి నలగొట్టబడాలా, అది కాదు. ఆనాడున్న సాక్రిఫైస్ అది. అయితే పౌలు ఏం చెప్తున్నాడు, అని నష్టముగాను వ్యర్థముగాను వదిలేశాను. ఇప్పుడు ఒక్కొక్కరును ఒక్కొక్క సాక్రిఫైస్ చేయాల్సింది. ఉదాహరణగా పీటర్ వచ్చి రెండు పడవల నిండా చేపలు పడుతున్నాడు, వదిలొస్తున్నాడు. తర్వాత మరి యోహాను చూస్తే వలలు కడుతూ తండ్రితో ఉన్నాడు, వలను తండ్రిని వదిలి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన పౌలు అన్నిటినీ వదిలేశారని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము తండ్రి గృహమును వదిలి వచ్చాడు, ఎలీషా పొలమును పశువులను వదిలి వస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వదిలి రావాల్సి ఉంది, దానికి పేరే సాక్రిఫైస్. ఈరోజు మినిస్ట్రీకి వచ్చేవారు ఉన్నారు, ఈనాటి యూత్ వారు వస్తున్నారు. ఈరోజు వారు వచ్చినప్పుడే మైండ్లో ఏముందంటే నేమ్ అండ్ ఫేమ్ రెండు ఉన్నాయి. మినిస్ట్రీకి వెళ్తే ఒక మంచి పేరు తీయాలి.
1: ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన వైపు తిప్పడమే ముఖ్యం.
0: నేము ఫేము అనేది నాకు వద్దు, అది దేవుని నామ మహిమార్థం వచ్చాను అనే ఆ నాకది వద్దంటున్నాం కదా ఒక విషయం, అదే సాక్రిఫైస్. ఈరోజు అనేక మంది వల్ల ఈ యొక్క సాక్రిఫైస్ చేయకపోవడం వల్ల ఎత్తుకెళ్లలేకపోతున్నారు. ఈరోజు మరొక విషయం కూడా ఉంది, మనము నమోదు చేస్తే బాగుంటుంది. ఏంటంటే మినిస్ట్రీ ఎలాగా ప్రజలకు రీచ్ అవుతుందంటే, ఫేస్బుక్లో వేస్తే చాలు, యూట్యూబ్లో వేస్తే చాలు, వెంటనే మనం రీచ్ అవుతామని అనుకుంటారు. రీచ్ అవ్వచ్చు, అయితే ఎన్ని రోజులు మీరు సస్టైన్ కాగలరన్నదే ప్రశ్న. అవునా, యేసుక్రీస్తు ఎటువంటి ఒక మీడియా లేని రోజుల్లోనే రీచ్ అయిపోయాడు. ఒక మిరాకిల్ ముగిస్తున్నాడు, సిరియా వరకునూ రీచ్ అయింది. సరేనండి, అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో మీకు మీడియా ఉంది. రీచ్ అనేది నాట్ అబౌట్ మీడియా, మీడియా ముఖ్యం. మీడియా ఇంతగా రీచ్ అవుతుంది, దేవుడు ఉపయోగిస్తున్నాడు. మీరు ఏ స్థాయికి స్ట్రాంగ్ ఉంటారో ఆ స్థాయికి మీరు రీచ్ అవుతారు మీడియాలో. కమిటెడ్గా మీడియా అనేది మోడ్,
1: ప్లాట్ఫామ్.
0: ఈ ప్లాట్ఫామ్లో ఉంటూ మీరు ఎంత కమిటెడ్గా ఉంటారో అంతగా రీచ్. నేను ఫేమ్కి నేమ్కి ఆశపడుతూ, నేనొచ్చి ఒక ఓల్డ్ థింగ్స్కి ఆశపడుతూ ఇందులో దీనికోసం ఈ మినిస్ట్రీని ఉపయోగిస్తానంటే ఉంటాను, కానీ కొన్ని రోజుల్లో ఉండను.
1: అందుకనే ఆ వెలుగు దాచి
0: దేవునికివ్వాలి. దేవుడే మీకు పైన తెలియాలి. దీపస్తంభము పేరగ్గా దీపమే ముఖ్యము, గాని స్తంభానికి ఎంత ఇంపార్టెన్సో దీపానికి తెలుసు. దేవుడు చూసుకుంటాడు, దీపం ఎంతో ఇంపార్టెంట్. దీపం లేకుండా ఒట్టి స్తంభం ఉంటే ఏం ప్రయోజనం?
1: చివరిగా దీన్ని మనం ఎలా కన్క్లూడ్ చేయాలి ఈ నమోదులో నుండి? నేను తెలుసుకోవాల్సిన విషయం, తెలిసిన విషయం తెలియని కోణంలో చెప్తే కీ ఆస్పెక్ట్స్ ఏంటి?
0: దీపం అన్నది యేసు, స్తంభము సేవకుడు, అభిషేకం పొందినవారు అని ఉంది. మనము ఎప్పుడూ పైన దీపం వెలిగేవారిగా ఉండాలి. దీపం ఎక్కడి నుండైనా ప్రకాశిస్తుంది, కాని స్తంభము ప్రాధాన్యత తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు స్తంభాన్ని తొలగిస్తానంటున్నాడు. సో మనం ఎంత కమిట్ చేసుకుంటున్నామో, ఎంతకెంతకు సిద్ధంగా ఉన్నామో, ఎంతకెంతకు దేవునికి అప్పచెప్పుకుంటున్నామో అంతకంతకు దేవుడు మనపై నుండి ప్రకాశిస్తాడు. దేవుడు ప్రకాశించేప్పుడు మీరు చూసినట్లయితే ఆయన మాత్రం ప్రకాశించడు, మీరు వెలుగై ఉన్నారు. మనల్ని లోకమంతటా స్ప్రెడ్ చేస్తాడు. మీరు చూడండి, అంతటినీ చేసి మోషేకు తెలియజేస్తాడు, నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు. తన్ను ఆయన ఆ వెల్లడిపరుచుకోవాలన్నప్పుడు
1: కనెక్ట్స్ విత్ ది రైట్, అదే అదే పీపుల్స్ ద్వారా కరెక్ట్ చేస్తున్నాడు.
0: కేర్ ఆఫ్ ఎవర్ అంటే అబ్రహాం అంటున్నాడు ఆయన. ఆ స్థానానికి తీసుకెళ్తాడు. ఈరోజు కూడా ఎంత చెప్పుకున్నా సేవకుడే కదా ఫోకస్ అవుతున్నాడు. జనులు సేవకులను చూస్తున్నారు కదా, వారి ద్వారా క్రీస్తుని చూడాలి. అప్పుడు ఆ సేవకుని పనేంటి? ఎంతవరకు జనులు నన్ను చూస్తున్నారో అంతగా ప్రభువుని ప్రదర్శించాలి. ఎంతవరకు నన్ను ప్రొపగండ చేస్తావో అంతవరకు నిన్ను నేను హెచ్చిస్తాను. ఇది ఒక ప్రాసెస్. ఇది అర్థం చేసుకుంటేనే చాలు, నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ స్తంభానికి తెలిస్తే దీపం మిమ్మల్ని హెచ్చిస్తుంది.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో ఈ పారాబుల్లో నుండి ఒక డీపైన విషయాన్ని మనం చూసాం. ఈ కార్యక్రమానికి మీరు రావడం చాలా సంతోషం. ఐ విల్ అగైన్ మీట్ యూ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్. సంతోషం, వందనాలు.

0: సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఇది మన రెండవ నమోదు. ఫస్ట్ నమోదు చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఫౌండేషన్. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన ఉపమానం చూడబోతున్నాం. మాథ్యూ రికార్డ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన పారబుల్ మాథ్యూ 9లో నమోదైంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నగా అడుగుతున్నాను, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని అంటారు, సహజంగా నేను ఫాస్టింగ్ ఉండాలా? ఎందుకంటే నేను ప్రార్థించి బైబిల్ చదువుకునే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడంలో ఒక వ్యత్యాసమైన ఎఫెక్ట్ ఉందని ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న నేను అడగలేదు, అక్కడున్న డిసైపుల్స్ అడుగుతున్నారు. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది,
0: ఎందుకంటే దీన్ని ప్రశ్నగా అడుగుతున్న అందులోనే ఉపమానం ఉంది.
1: అవును, ఎంతైనా ఆ యొక్క ఉపమానానికైన కారణం అదే, అదే ప్రశ్న. అయితే వారు దేన్ని, ఎవరిని మెన్షన్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏం చెప్పదలిచారంటే, పరిసయులు యోహాను శిష్యులు ఆయన ఎద్దకొచ్చి ఫారసీసు డిసైపుల్స్ ఆఫ్ జాన్ వీరందరూ వస్తున్నారు.
0: డిసైపుల్ జాన్ అని కొంచెం వస్తుంది. అవును, నమోదై ఉంది.
1: యోహాను శిష్యులని రాయబడి ఉంది.
0: అవును,
1: వీరిరువురు వచ్చి ఏం అడుగుతున్నారంటే, మమ్మల్నే యోహాను ఉపవాసం ఉండమంటున్నాడు.
0: అవును,
1: మేముంటున్నాం ఫారసీస్ కూడా, వారు ఫాస్టింగ్ ఉండేవారే. ఈరోజు కూడా మనం ఆ ఫారసీస్ వారు, జాన్ ద బాప్టిస్ట్ ఉండేటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నాం. వెంటనే దీని గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. 21 దినాల ఫాస్టింగ్ ఉంది, తర్వాత 40 దినాల ఫాస్టింగ్ అనేది ఉంది, ఇలా అనేకములు ఉన్నాయి. నేనిప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి రాలేదు. అంటే ఒక డిసిప్లిన్ క్రమము, ప్రేయర్, ది ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇవేవి తప్పు కాదు, కాలం యొక్క అవసరం. అలా చేస్తే వీరిని సరిచేయొచ్చు అని చెప్పి మన చర్చిలో ఉన్న లీడర్సు, ఎల్డర్సు ఒక కాలంలో సెట్ చేశారు. ఇవేవి కూడా తప్పని చెప్పలా, ఇది బిబ్లికలా అనేదే ప్రశ్న లేవనెత్తినప్పుడు, ఇది బైబిల్ చట్టము కాదు, 2-3 చట్టాలున్నాయి. ఒకటి దేవుడు మనకిచ్చేటువంటిది, ఇంకొకటి మన సంఘ పెద్దలు మన కొరకు ఏర్పరిచింది, ఇంకొకటి మనకే ఏర్పరచుకునే చట్టం ఉంది, స్వనీతి. సో ఇందులో వచ్చి ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ఫారసీస్ను యోహాను యొక్క మరి శిష్యులొచ్చి వారు చెప్పదగినటువంటి ఇది వచ్చి వీరేర్పరచుకుంది, ఓల్డ్ టెస్టమెంట్లో ఉండేటువంటిది.
0: అయితే ప్రశ్న మంచి
1: ప్రశ్నే, వారు ఫాస్టింగ్ ఉంటున్నారు, వీరు ఉండడం లేదు.
0: అవును,
1: మరి డిసైపుల్స్ వచ్చి, జీసస్ ఉన్న డిసైపుల్స్ వచ్చి ఆయన ఉన్న 3.5 సంవత్సరాల వరకు రాజుల వలె ఉన్నారు, కూడా ఆయనతో నడుస్తున్నారే గాని మంచి భోజనం, తర్వాత వెళ్లేదారుల్లో పొలాల్లో ఉండేవన్నీ కూడా తుంచుకుని తింటారు. ఈయనతో ధనవంతునింటికి వెళ్తే, సీమోనింటికి వెళ్తే అక్కడ భోంచేస్తారు. అదే టైంలో వీరిని ఆకలితో ఆయన వదలలేదు, మిగిలిందేదనం ఉంటే 12 గంపలు తీసి పెట్టమని చెప్తాడు. అది విధంగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఈ ప్రశ్న, దానికెందుకు ఆయన ఉపమానంగా చెప్తున్నాడు? 16లో ఎవడునూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను బెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును, అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. ఎందుకు ఈయన హఠాత్తుగా దీనిని చెప్తున్నాడు?
0: ప్రశ్నకు బదులు డైరెక్ట్ గా లేదు,
1: ఇప్పుడు నేను ప్రారంభించిన బదులును ఇక్కడ దీంతో మీకు లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయగలమో మీతో చెప్తాను. ఈయనేం చెప్పదలుస్తున్నాడు, పాతరసము క్రొత్తరసం మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కొంత డీటెయిల్ గా చెప్దాం. పాతరసము క్రొత్తరసము అనే దాంట్లో రసం అనేది నిబంధనకు సూచన. పాత నిబంధనలో ద్రాక్షరసమొచ్చి అక్కడ తెమ్మని చెప్తాడు, ఆ దావీదిస్తాడు. ఆ ద్రాక్షరసము అదొక పెద్ద జర్నీ. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సౌలు చేతిలో తిత్తి ఇవ్వబడుతుంది. మరి దావీదే ద్రాక్షరసాన్ని ప్రజలకిస్తాడు, సౌలుకి ఇవ్వబడదు. సౌలు చేతిలోకి ఆ ముగ్గురొచ్చి ద్రాక్షరస తిత్తినిస్తారు. ఆ తిత్తి అన్నది స్టోర్ చేసేటువంటి స్కిన్, అంటే ఒక కంటైనర్, అది ఇస్తారు. అయితే అందులో ఉన్న ద్రాక్షరసాన్ని దావీదు రాజైనప్పుడు జనులకు అందిస్తాడు. అది ఇవ్వడంలో సౌలు ఇవ్వడానికి లేదు, దావీదే ఇవ్వాలి, దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఆ యొక్క ద్రాక్షరసం అన్నది నిబంధనకైన గుర్తు. ఇప్పుడు యేసు చెప్తున్నారు, ఇది నా యొక్క, దీనిని తీసుకుని భుజించండి, ఇది నా నూతన నిబంధనగా ఉంది,
0: కమ్యూనియన్.
1: అప్పుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఒకటిగా చేర్చలేమంటున్నాడు.
0: సరే,
1: ఈ ప్రేయర్ కంటూ ఎందుకు చెప్పదలుస్తున్నాడని అడిగినట్లయితే అదే మీతో చెప్పాను, ఓల్డ్ టెస్టమెంట్లోని నిబంధన ప్రార్థనను తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ నిబంధన యొక్క ప్రేయర్లో మీరు కలపలేరు, ఆ పాటింపును దీంతో మీరు చేర్చలేరు అంటాడు.
0: అయితే అది కావాలి,
1: అది కావాలి, ఇది కావాలి,
0: ఇది
1: అందులో పోయండి, ఇది ఇందులో పోయిండే అంటున్నాడు. ఎందుకు అని చెప్పినట్లయితే, దానితో ఇది మిక్స్ చేస్తే ఇది పాడైపోతుంది అంటాడు. అది తిత్తిని పాడు చేస్తుంది, రసం పాడవుతుంది, రసం కారిపోతుంది. దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధన నియమము, స్వాతంత్ర నియమము ఒకటిగా చేర్చినట్లయితే, ఒకటి అది ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తుంది, చింపేస్తుంది, లేదా ఇది కృత నిబంధన నియమాన్ని పడవేస్తుంది, క్రింద పడేస్తుంది, పాడవుతుంది. రెండు వేరువేరుగా ఉండాలి. అదే మంచిది అని అంటున్నాడు.
0: అయితే ట్రెషర్ని వెతికేవారికి ఇది బేసిక్గా అర్థం కావాలి.
1: బేసిక్గా అర్థమవ్వాలి. ధర్మశాస్త్రాన్ని స్వాతంత్ర నియమాన్ని కలపకూడదు. అలా ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు ఈ కృత నిబంధన నియమాన్ని పాత నిబంధన నియమాన్ని చేచేప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే ఈరోజు ఆ సమస్య ఉంది. వీరు పాతరసాన్ని కృతరసాన్ని కలుపుతున్నారు. అలా అనేక విషయాలు ఉంది. అంటే ఇది విశ్రాంతి దినాన్ని ఆరంభమై ఆ దశమ భాగముల కానుక వరకు ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ని అవసరమైన ఓల్డ్ టెస్టమెంట్ని న్యూ టెస్టమెంట్లోకి తేవడం, అవసరమున్న న్యూ టెస్టమెంట్ని ఓల్డ్ టెస్టమెంట్లోకి చేర్చుకోవడం. వీరేం చెప్తారంటే ఆ ఓల్డ్ టెస్టమెంట్ వద్దని కొన్ని విషయాలకు చెప్తారు. కొన్ని విషయాలకు అది మన బైబిల్లో చెప్పబడింది, అది మనకు అవసరమని తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని వీరే డిసైడ్ చేస్తున్నారు. అది వారి వారి ఇష్టం. అయితే నియమము మట్టుకైతే లా వేరే, గ్రేస్ వేరే. అది న్యాయ తీర్పు, ఇది క్షమాపణ. ఇప్పుడు రెండు నియమాలు ఒకటిగా చేరిస్తే ఏమవుతుంది? రెండు ఒకదానికొకటి చెడుకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ చేర్చకూడదు అనేందుకు నేరుగా వాక్యముందా? ఇది వచ్చి ఉపమానం. దీనికి సూటి అయిన వాక్యము పౌలు వెనుక రాస్తున్నాడు. ఎక్కడంటే 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం, Hebrews 7:11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడిను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడేం చెప్పదలిచాడంటే ముందుగానే అహరోను మూలముగా ధర్మశాస్త్రం అనే మెథడు ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, అవన్నీ ఉన్నాయి. అది పర్ఫెక్ట్ అని చెప్పినట్లయితే మరలా యేసు ఎందుకు కృత నియమాన్ని ఏర్పరచాలి? యేసు వచ్చి ఎందుకు న్యూ కవెనెంట్ అని చెప్పాలి? ఇది తీసుకుని భుజించుడి నా కృత నిబంధన, ఎందుకు ఆ న్యూ వర్డ్ యూస్ చేస్తున్నాడు? అప్పుడు న్యూ అనేటువంటిది వస్తున్నప్పుడు ఓల్డ్ వేస్ట్ అవుతుందని అర్థం, న్యూ స్టార్ట్ అవుతుందంటే ఓల్డ్ స్టాప్ అవుతుందని అర్థం అని ఈయన రాస్తున్నాడు. Hebrews 7:11లో ఉంది. ఇదే యేసు ఇక్కడ చెప్తున్నారు. ఓల్డ్ వైన్, న్యూ వైన్. ఓల్డ్ కవెనెంట్, న్యూ కవెనెంట్.
0: అందుకనే దానియేలు చెప్తున్నాడు, దీన్ని నమోదు చెయ్యము, ఇది చాలు, దీనికి తర్వాత మరో ప్లాన్ నేను తర్వాత చెప్తాను, నీ పని ముగించబడింది అని అక్కడ నమోదు చేయబడింది.
1: అందులో దానియేలు ఎవరికి రాస్తున్నాడు? జీవ్స్కి రాస్తున్నాడు. ఎంతో తేట
0: ఆ కాలఘట్టానికి తగిన
1: కాలఘట్టంలో జీవ్స్కి రాస్తున్నాడు. జీవ్స్కి రాయడంతో స్టాప్ చేసుకో. నేనిప్పుడేం చేస్తాను, న్యూ వన్ ఇస్తా. అది ఎవరికైనది? జెంటైల్స్కి అయింది.
0: చెప్పాలంటే దానియేలు వద్ద చాలా విషయాలు మరుగు చేశాడు.
1: మరుగు చేసి యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇందులో సీక్రెట్ అందులో ఉంటుంది, అందులో సీక్రెట్ ఇందులో ఉంటుంది, అలా తీసుకోవచ్చు.
0: అయితే అది ధ్యానించవలసింది ఒక
1: అదే చెప్తున్నాను. ఇప్పుడు రెండింటినీ చేర్చలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు డానియేలు చెప్పేదానికి స్వాతంత్ర నియమం ప్రకారం ఉండేటువంటి రెవల్యూషన్ని చేర్చి చదవగలరే గాని రెండింటినీ ఒకటిగా అప్లై చేయాలి.
0: అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలం? లా అండ్ గ్రేస్ అని మనం మాట్లాడుచున్నాం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం? ఇదొక యాంగిల్గా ఉంది, ఇదొక యాంగిల్గా ఉంది. సమ్టైమ్స్ మనం గ్రేస్ అంటున్నాము అని అంటే అది ఒకలా వెళుతుంది, అది గ్రేస్ హైపర్ గ్రేస్ అని వెళుతుంది. దీన్ని గమనిస్తే ఇది ఒక టైప్గా పోతుంది. అయితే దీన్ని ఎలా క్రైస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్తున్నాడు?
1: నేను ఒక ఉదాహరణ ఉపమానం చెప్పనా?
0: మీరు ఉపమానం చెప్తారా?
1: ఇప్పుడు బ్లాక్ టీ ఉంది,
0: అవును,
1: అలాగే నార్మల్ టీ ఉంది,
0: అవును.
1: నార్మల్ గా బ్లాక్ టీ తాగే వారిని చూడండి, పాలు కలపరు, షుగర్ కలపరు, అది అట్లాగే ఉంటుంది, అట్లే రాగా ఉంటుంది,
0: అవును.
1: ఇప్పుడు నార్మల్ టీ తాగితే ఇప్పుడు టీలో పాలు ఉన్నాయి, ఈ బ్లాక్ టీ యొక్క డికాషన్ ఉంటుంది, అందులో షుగరు ఉంటుంది, ఇందులో మొత్తం ఉంటుంది,
0: అవును.
1: నా కుట్టి బ్లాక్ టీ కావాలన్న వారే బ్లాక్ టీ తాగుతారు. టీ అంటేనే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు టీతో మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ కవెనెంట్ అనేది ఈ ఓల్డ్ టెస్టమెంట్ని కలిపి అందులో ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పబడిన విషయాలన్నీ న్యూ టెస్టమెంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి.
0: సో ఏదో ఒక యాంగిల్ ఎక్స్ట్రీమ్ కు పోలేము మనం.
1: మీరు న్యూ టెస్టమెంట్ కవెనెంట్ గ్రేస్ని ఫాలో చేస్తేనే అందులో లాలోనికి వస్తుంది. అందులో ఇక మీరు చూస్తే అది మరొక వర్షన్గా ఉంటుంది. మీరు దాన్ని ఏం చేయక్కర్లా. మీరు న్యూ టెస్టమెంట్ కవెనెంట్ని ఫాలో చేయండి, ఓల్డ్ టెస్టమెంట్ కవెనెంట్ అందులో తనుగా వస్తుంది.
0: సో న్యూ టెస్టమెంట్లో ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉంది.
1: ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్టమెంట్ని ఫాలో చేస్తున్నారు, అప్పుడు మీరేం చేస్తారంటే పస్కా గొర్రెపిల్లను బలి ఇస్తారు. పస్కా గొర్రెపిల్లను కొట్టి బలి ఇచ్చి దేవాన పాపమును క్షమించమంటారు. ఇప్పుడు న్యూ టెస్టమెంట్కి వచ్చేశారు. నేను ఓల్డ్ టెస్టమెంట్ ఫాలో చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడు స్టాప్ చేయమన్నాడు. న్యూ టెస్టమెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు బలి అయ్యారు, నాకై యేసు బలి అయ్యారు, దేవ నా పాపం క్షమించమంటారు. ఇప్పుడు యేసయ్య దగ్గర మీరు అడిగారు, గొర్రెపిల్ల బలి ఇవ్వాలా అక్కర్లేదా? మరి గొర్రెపిల్లను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొర్రెపిల్లకు బదులుగా యేసు బలి అయ్యాడన్నది క్లియర్గా ఉంది. యేసునొద్ద క్షమాపణ కోరితే చాలు, నేను దీన్ని ఫాలో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫాలో చేయలా, కానీ ఇది ఫాలో చేయడం వల్ల ఇదిలోనికి వచ్చింది. ఇదే విధంగా అన్నిట్లో ఉంటది. నిన్ను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళక్కర్లా. ఎందుకెళ్ళక్కర్లా? నేనేసుని ఫాలో చేస్తే ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. 7 దీపస్తంభాలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు రొట్టెనిస్తున్నాడు, మన్నా భుజిస్తున్నా. అక్కడ ఏసే దీపమై ఉన్నాడు, వెలుగుంది. నేనేసుని ఫాలో చేస్తే, న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తే అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంటుందంటున్నాను.
0: అందుకనే అక్కడున్న పారంపర్యంగా ఉన్న అక్కడున్న ప్రీస్ట్ క్రైస్ట్ని తృణీకరించడానికి కారణం. ప్రాబబ్లీ ఈయన చెప్పేదంతా కాంట్రాగా ఉందని ఆయన ఒక లాగా ప్రేమించడానికి బదులుగా ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు.
1: వారేది అర్థం చేసుకోలా, యేసు వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఆపోజిట్ గా చెప్తున్నాడు అనుకున్నారు. అయితే యేసు దీని యొక్క మరొక వర్షన్ చెప్తున్నాడని అనుకోలేదు. యేసు లోపల వీరు చెప్పే పారంపర్యమంతా ఉంది, యేసు దాన్ని నెరవేర్చేవాడు. ఈయనే ఆ గొర్రెపిల్ల, ఆయనలో ఉన్న గొర్రెపిల్ల యొక్క బలిని వారు అర్థం చేసుకోలేదు. ఇది తెలుసుకున్నవాడు యోహాన్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక ఉదాహరణకు నేను చెప్తున్నా. ఆదామున్నాడు, ఆదాము లోపల హవ్వు ఉండింది 1 అధ్యాయంలో. ఇప్పుడు వాక్యమంటుంది నరుడు ఒంటరై ఉండుట మంచిది కాదు. అప్పుడు ఆదాములో ఉన్నటువంటి హవ్వను ఎవరు చూడలేదు?
0: ఆదాము చూడలేదు.
1: వేరు చేసిస్తే తనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారు చూడలేదు. అందువల్ల వారు ధర్మశాస్త్రాన్ని యేసుని వేరు చేసి చూస్తున్నారు.
0: ఆయనలోనే ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉంది.
1: ఆయన చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను.
0: అది లేకపోతే ఇది
1: లేకపోతే ఉండదు. మరొక మాటను కూడా ఆయన చెప్తున్నాడు, పాతది వదిలివేయద్దు అంటున్నాడు. అది విడవక ఉండాలి, దీనిని చేయవలను. అయితే ఏంటి, అదే అక్కడక్కడ ఉంచండి, రెండింటినీ ఒకటిగా మిక్స్ చేయాలి.
0: ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోమంటున్నాడు.
1: ఇప్పుడు మీరు రెండింటిని మిక్స్ చేశారనుకోండి, డబుల్ డోస్ లాగా అయిపోతుంది మీకు. గొర్రెపిల్లను బలి ఇస్తారు, యేసు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కోరుతారు. ఒకటా పాపక్షమాపణ అడుగు, లేకపోతే ఇదని అడుగు.
0: అయితే ఈ ప్రశ్నకు ఫాస్టింగ్ అనే పాయింట్కి వస్తున్నాను. తిరిగి ఈ ప్రశ్నకు ఈ ఉపమానమును చెప్పి వివరిస్తున్నారు. అందులో దీని వెనుక
1: ఆయనేం చెప్తున్నాడు, పరిసయ్యులు ఫాలో చేసేది నా శిష్యులు ఫాలో చేయరు. పరిసయ్యుల ప్రార్థన వెనుక ఉన్నటువంటి పారంపర్యము వేరే. పరిసయ్యులు ఏం ఫాలో చేస్తున్నారు? వారు పాపక్షమాపణకై ఫాలో చేయలేదు, వారు సంప్రదాయంగా ప్రేయర్ చేస్తున్నారు.
0: ట్రెడిషన్ ఫాలో చేస్తారు,
1: ట్రెడిషనల్ ప్రేయర్ అది. అప్పుడు అటువంటి ఒక ప్రేయర్ని నా శిష్యులు చేయనే చేయరు.
0: అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
1: ఇది పాతతిత్తి, ఇది పరిసయ్యులకు చెప్తే అర్థం కాదు, కోప్పడతాడు.
0: మీరేంటి మాకు చెప్పండి,
1: నా పారంపర్యాన్ని తిడుతున్నావు? మేము 2000 సంవత్సరాలుగా మోషకాలం నుండి చేస్తున్నామని ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క ప్రేయర్ని నా యొక్క ప్రేయర్తో కలపలేరు, మీ యొక్క కవనంటు నా యొక్క కవనంటుతో కలపలేరు. నీ నిబంధనతో వచ్చే ప్రేయర్ వేరే, నా కవనంటికైన ప్రేయర్ వేరే. యేసు ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఈరోజు ఇంకొక గ్రూప్ ఉంది, యేసు ప్రార్థన చేయొద్దని చెప్పాడు, వారు వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థించమని బైబిల్ చెప్తుంది, యేసే చెప్పారు ప్రార్థించమని చెప్పారు. అప్పుడు ఈ ప్రేయర్ ఈ యొక్క కవనంటితో కలవదు.
0: అది స్పష్టం చేస్తున్నాడు,
1: ఇక్కడ. అలా మీరు చేసినట్లయితే ఇద్దరునూ చేరి కారణాన్ని వేస్ట్ చేస్తారు మీరు.
0: సో ఆ ట్రెషర్ని వెతికినప్పుడు ట్రెషర్ వెతికినట్టుంటుంది, వేరే ఎక్కడికో పోయినట్టుంటుంది.
1: ఇది ఏ సమస్యకు దారితీస్తుందంటే, ఈ సమస్య వచ్చి ఆది సంఘాల్లో వస్తుంది. 1 చర్చ్ ఆరంభమైనప్పుడు ఇదే సమస్య లోనికి వస్తుంది. ఎలాగ వస్తుందంటే, శిష్యుల మధ్య యూదా పారంపర్యము ఫాలో చేయాలా అక్కర్లేదా?
0: ఎందుకని పౌలుకి పేతురుకి ముందే
1: కలుగుతాయి. దానికి ముందు ఈ సమస్య వస్తుంది. అంటే పేతురుకి పౌలుకి మధ్య రాకముందే ఈ సమస్య వస్తుంది, యాక్సల్ వస్తుంది. వచ్చిన వెంటనే పౌలేం చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, వెళ్లి దీనికి పరిష్కారం చూద్దాం. దీనితో ఇన్ని సమస్యలు వాటిల్లుతున్నాయి, ఒక పరిష్కారం చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు వారు డిసైడ్ చేస్తున్నారు. ఏం డిసైడ్ చేస్తున్నారు? యూదా పారంపర్యం మాకొద్దు, ఆ పారంపర్యాల్లో ఏది వద్దు. అందులో రక్తాపరాధము నిమిత్తమైన దానికి వ్యభిచరణకైన విషయంలో మనం తగు చర్యలు తీసుకుందాం, మిగతావేవి వద్దు, సున్నతి వద్దు, ప్రత్యక్షపు గుడారం వద్దు అని డిసైడ్ చేశారు.
0: పౌలు ఈ పాయింట్ ని కరెక్ట్ గా
1: పట్టుకున్నాడు, కాన్సెప్ట్ ని పౌలు నెరవేరుస్తున్నాడు,
0: కరెక్ట్ గా అర్థం
1: చేస్తున్నాడు. ఎంతో తేటగా ఆరంభంలో పౌలు కొంత ఆసిలేషన్లోకి వస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు వారి మధ్యకెళ్ళి ఏం చేస్తాడంటే, యూదుల ఆచార ప్రకారం డబ్బు కడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, సున్నతి కూడా జరిగిస్తున్నాడు. తర్వాత ఈయన ఒక దగ్గర ఏం చేస్తున్నాడంటే, వారితో కలిసి డబ్బు కట్టి అన్ని చేస్తున్నాడు, ఒక దగ్గర చూస్తున్నాడు. వీరు అవసరం లేని దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. వద్దు వదిలే చెప్పాడు, ఇక అన్యజనుల మధ్యకి వెళ్తున్నాను. మీరేం చెప్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళి రావడానికి యూదునకు అలవాటు కాదని పేతురు చెప్తుండేవాడు, అన్యుల మధ్యకి వెళ్ళి రాకూడదు, మేము యూదులు మాత్రమే.
0: అవును.
1: అప్పుడు వారు ఏం ట్రై చేస్తున్నారంటే, క్రైస్తవ మార్గాన్ని నేను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. యేసు చూపించిన క్రొత్త మార్గమున యూద మార్గముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. డిజైన్డ్ జ్యూయిష్ రిలీజియన్గా ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్గా మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సెంచరీ ముగింపు వరకు రోమన్స్ వచ్చి ఈ యొక్క మార్గము జీవిష్ యొక్క రిలీజియన్ అని అనుకున్నారు. ఇది జీవిష్ యొక్క మరొక ఎక్స్టెన్షన్. అందువల్ల ఎప్పుడు చూసినా ఆ ధర్మశాస్త్రాన్ని వీరికే పంపుతారు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, రోమన్స్ బదిలీ ఇవ్వరు.
0: అవును, మీరే తీర్మానం చేసుకోండి.
1: మరి ఏంటి కారణం అంటే మీ యొక్క రిలీజియన్ అని వారు అనుకున్నారు. ఒక్క దగ్గర మాత్రం ఆఫ్టర్ ఫస్ట్ సెంచరీ ముగిసిన తర్వాత వారికి తెలుస్తుంది యూదులకి వీరికి సంబంధం లేదు, వేరే దారిలో వెళ్తుంది. తర్వాత పర్సిక్యూషన్ ఆరంభమవుతుంది క్రిస్టియానిటీకి. అప్పుడు పాతది కొత్తదానితో కలపకూడదని యేసు చెప్పింది. ధర్మశాస్త్రంతో కలపకూడదు. ఫస్ట్ సెంచరీలో అది వచ్చింది చర్చ్ లోపల. అవన్నీ కూడా లోనికి వస్తున్నాయి. ఇదొచ్చి జ్యూయిష్ మాది. అప్పుడు ఈ సమస్య ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. నేను ఆరంభంలో చదివేప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే కొంచెం జోక్గా చెప్పేవాడిని. ఇలాగా పెళ్లి కుమారుడున్నప్పుడు వారు ఏం చేయరు, వారు ఉపవాసం ఉండరు, పెళ్లి కుమారుడు ఎత్తబడే దినం వస్తుంది ఆ రోజు ఉంటారని చెప్పి. నేను ఎలాగనుకుంటా, ఏసు ఇచ్చేంత వరకు తిండికి సమస్య లేదు, వెళ్ళిన తర్వాతే వీరికి తిండికి సమస్య వస్తుందని చెప్పి. యాక్చువల్గా దీని అర్థం పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఆ ప్రాబ్లం లేదు, వెళ్ళిన తర్వాత వారు వేరొక ఫాస్టింగ్ ఉంటారు, వారు మరొక ప్రేయర్ చేస్తారు, వారు మరొక కవనెంట్లోనికి వారు వస్తారు, అప్పుడు వారు ఉంటారు. అదే యేసు చెప్తున్నాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. అయితే మీతో కూడా చేర్చి ఉండరు, ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్. మీరు ఒక ఉదాహరణకు చూడండి. యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన ఏ బేసిస్ మీద బాప్తిస్మం ఇచ్చేవాడు? అనేకులకు ఒక ప్రశ్న
0: పొందుడి దేవుని రాజ్యం వస్తుంది, ది కింగ్డమ్ విల్ కమ్ అనేగా రాసిందని
1: చెప్తున్నాడు కదా.
0: అవును.
1: అయితే సామాన్యంగా యోహాను ఏ బేసిస్ లో బాప్తిస్మం ఇచ్చాడన్నది పౌలు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇది తిరిగి తిరిగి చదువుతుంటేనే కొన్ని నిజాలు కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి. మనము బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని చెప్పిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావా? ఇదే బాప్తిస్మానికి ఆయన నియమంగా పెట్టుకున్నాం, అపొస్తలు 8:34. అయితే యోహాను ఏమని బాప్తిస్మం ఇచ్చాడు, దేని బేసిస్లో బాప్తిస్మం ఇచ్చాడంటే వాక్యం చెప్తుంది Acts 19:4. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడని చెప్పాను. కాబట్టి రానున్న క్రీస్తును నమ్మండి, రానున్న యేసును నమ్మండి, అలా బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని అడుగుంటాడు? వచ్చే మెస్సయ్యని నమ్ముతావా? అవును, నేను మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నాను. మారు మనసు పొందావా? పొందాను. పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం తీసుకో. ఇదే యోహానిచ్చింది. ఇప్పుడు మనం ఆ బాప్తిసం ఇవ్వడంలా. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? యేసు దేవుడని విశ్వసిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇస్తున్నాం. ఆ బాప్తిస్మానికి దీనికి ఏం వ్యత్యాసం?
0: డిఫరెన్స్.
1: ఈ రెండు బాప్తిస్మాలను మీరు ఎలా కలపగలరు?
0: అదే ఈ పారాబుల్.
1: ఇదే ఆ పారాబుల్.
0: చాలా క్లియర్ గా ఉంది.
1: ఆ బాప్తిస్మం వేరే, ఈ బాప్తిస్మం వేరే, రెండు ఒకటిగా చేర్చలేం. ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకుని వచ్చిన ఒకడు అడుగుతున్నాడు, మీ యొక్క శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండడం లేదు?
0: వారు అడిగేది న్యాయమే కదా.
1: ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు ఒక రీతిలో లోనికి వచ్చినవాడు, అతను వేరొక రీతిగా లోనికి వచ్చినవాడు, మీరిద్దరి విధానము ఒకటిగా చేర్చలేను, చేర్చితే ఏమవుతుందని అడిగినట్లయితే ఇవి రెండింటినీ కూడా వేస్ట్ చేసేస్తుంది. సో నియమం వేరుగా ఉండనివ్వు, గ్రేసు వేరుగా ఉండనివ్వు. కృప వేరుగా ఉండడం అంటే నియమం పాటించవద్దని కాదు, నియమం పాటించేప్పుడు నిబంధన అందులో ఇమిడి ఉంటుంది, మొత్తం అందులోనికి వచ్చేస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా చేయాలి ఇది. ఇది నువ్వు చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కృపను తీసుకుంటూ అవసరమైన చోట లాను తీసుకుంటున్నారు, అవసరమైన దగ్గర ఇది కూడా తీసుకుంటారు.
0: అందుకనే చెప్తున్నాడు మిక్స్ చేయడం తప్పు.
1: మిక్స్ చేసేది తప్పుగా ఉంటుంది, రెండు పిగిలిపోతాయి. ఒకదానికొకటి కలవదు, రెండు బట్టలు కలపవద్దు, రెండు బట్టలు కలపకూడదన్నందుకు పారంపర్యంగా వేరే చెప్తారు. మన స్పిరిచువల్గా తీసుకుందాం, రక్షణ వస్త్రము, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రము వేరే, మనకివ్వబడిన రక్షణ వస్త్రం వేరే. ఇప్పుడు చూస్తే ఆయనొచ్చి పెళ్లి కుమార్తె మీద వేసే వస్త్రానికి లేదా అక్కడ చెప్పబడుతున్న వస్త్రము రక్షణ కార్యము వేరే. న్యూ టెస్టమెంట్లో సన్నని వస్త్రం ఉంటుంది, అది వేరే. ఇవి రెండు కూడా మీరు ఒకటిగా ఏం చేయలేరు,
0: ఫిక్స్ చేయలేం.
1: ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు ఇద్దరిని మీరు ఒకటిగా ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా ఉంది, వారు మనము లేకుండా పూర్ణులు కాకుండానట్లు విశేష కార్యముగా బయలుపడుతుంది. ఇవి రెండు కూడా వేరే వేరే. సో ఈ రెండింటిని వేరు చేసేదే, ఈ రెండింటిని ఒకటిగా చేర్చదన్నది ఈ పారాబుల్ విశేష
0: విషయం. ఈ పారాబుల్లో చూస్తే ఫాస్టింగ్లో ప్రారంభించి ఆయన ఒక ఉపమానం చెప్పి, క్రైస్త ఒక ఉపమానం చెప్పి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎలా చూడాలి అవన్నీ చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ట్రెషర్ ఎండ్లో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక్కటి స్పష్టంగా ఉంది, ఆ ట్రెషర్ని ఫోకస్ చేసి మనం వెళ్లాలే గాని ఆ వెనుక చరిత్రను మనం ఫోకస్ చేస్తే ట్రెషర్ని మిస్ చేస్తామేమో అన్న భయం కలుగుతుందనే స్పష్టమవుతుంది. ఈ సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్ అనే అంశాన్ని ప్రారంభించి కొనసాగుతున్నాం. ఈ పారబుల్స్ కి వెనుక ఈ ఉపమానములకు తీసుకున్న ఈ పర్టికులర్ ఉపమానం, ఇందులో వేరే ఎలాంటి విడువబడిన రహస్యాలు వేరే ఏమున్నాయి?
1: మీరు ఆరంభంలో ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలు ఏమడిగారంటే ఈ మత్తయికి లూకాకి
0: అవును
1: డిఫరెన్స్ ఉంది కదండి.
0: అవును,
1: మాథ్యూలో ఈ పారబుల్ ఎలాగ ముగించబడుతుందో చూడండి. మత్తయిలో ముగించేప్పుడు ఆ 9వ అధ్యాయంలో ఆయన ఈ పారబుల్స్ ని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా 18వ వచనం సరేనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు.
0: అవును,
1: ఇక్కడ ఈ పారబుల్ ఎలాగ ముగించబడింది, మాట్లాడుతుండగానే మరొకడొచ్చి పిలిచాడు అని ముగిస్తుంది కదా. కాని లూకాలో అలాగ ముగించలా. లూకాలో చదివేప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నప్పుడు ఆ పారబుల్ ముగిసే విధానం చూడండి, చివరి వచనము పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇప్పుడు వీరేం చేస్తున్నారు, క్రొత్త తిత్తులో పాత ద్రాక్షారసం ఉంచుతున్నారు.
0: మిక్స్ చేశారు.
1: మిక్స్ చేసిన వెంటనే ఒకడు చెప్తున్నాడు, ఇది బాగలేదండి, పాతదే బాగుంది. అప్పుడు మీకు దేవుడు వచ్చిన ఉద్దేశం క్రొత్త రసాన్ని ఇవ్వడానికి, క్రొత్త నిబంధన ఇవ్వడానికి. ఈ క్రొత్త నిబంధనను పాత నిబంధనను మిక్స్ చేసి అన్ని చేసినట్లయితే ఒక దగ్గర ఒకడు చెప్తాడు, ఇవరెండి మిక్స్ చేసి ఎందుకు పాడు చేస్తున్నారు, ఈ ఓల్డ్గా ఫస్ట్లో ఉంది కదా, అదే బెటర్ అండి. అయితే ఇదే కార్యాన్ని యోహాను 2లో పెళ్లి ఇంటి ఉపమానంలో చెప్పేప్పుడు
0: అవును
1: అతనేం చెప్పాడు, క్రొత్తది బాగుంది
0: పాతది.
1: అక్కడ రెండు మిక్స్ చేయలేదు, పాతది ముగిసింది అయిపోయింది,
0: ఫ్రెష్గా
1: ఇస్తున్నాడు. ఇక్కడ రెండు కూడా మిక్స్ చేస్తే అతను క్రొత్తదానికి రాడు, పాతదానికి వెళ్ళిపోతాడు.
0: ఇంకా చెప్పాలంటే ఆ మ్యారేజ్లో అయితే వారే ఆశ్చర్యపడుతున్నారు, ఎప్పుడు కొత్తదే బాగుంటుంది, అయితే మీరు దీన్ని సర్వ్ చేసి కొత్తగా ఇస్తున్నప్పుడు ఇంకా బాగుంది.
1: వైన్లో చెప్తారు
0: ఎన్ని
1: సంవత్సరాలు అవుతుందో అంతగా టేస్ట్గా ఉంటుందని అలా చెప్తుంటారు. ఆయన ఇదే చెప్తున్నాడు,
0: స్పిరిచువల్ డెప్త్
1: అందులో ఉంది. రెండును మిక్స్ చేస్తే న్యూగా ఉండేది క్రొత్తదిగా ఉండేది వద్దంటారు. నాకు కొత్తది
0: ఇక్కడ వస్తుంది,
1: ఇక్కడ పాయింట్ ఉంది.
0: ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ ఎరర్ ఈ పాయింట్ గమనించాలి,
1: బాగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. రెండింటినీ తీసుకొచ్చి మీరు మిక్స్ చేస్తే లానీ ఆ గ్రేస్ని మిక్స్ చేశారు, ఈ రోజున వారికి మనం చెప్తున్నాం, లానీ గ్రేస్ని మిక్స్ చేస్తే ఒకరోజు ఆ గ్రేస్ లేకుండా పోతుంది, లానే ఉంటుంది, అదే వచ్చే 7 సంవత్సరాల్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు జనులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి గ్రేస్ డాక్ట్రిన్, ఈ విధంగా ఉండే ప్రభు చెప్పిన స్వాతంత్ర్య నియమం ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా జరుగుతుంది, వద్దని చెప్పింది జరుగుతూ ఉంది, ఒకరోజు వస్తుంది ఇది మొత్తం రిమూవ్ అవుతుంది, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది, భూమిలో ఉండేవారు ఇది వద్దంటారు. ఇప్పుడు పలుచోట్ల కూడా అదే చెప్తున్నారు కదండి, దానికి బదులుగా మరలా ఏం తీసుకొస్తున్నారు, పాతదే మంచిది, తిరిగి 7 ఇయర్స్ ధర్మశాస్త్రం వస్తుంది. ఇదే యేసు ఇక్కడ ప్రాఫిటికల్ గా ఫిక్స్ చేస్తున్నాడు.
0: అప్పుడు అంత సీక్రెట్ ఇమిడి ఉంది ఒక్క విషయంలో.
1: ఈ యొక్క 3 పారబుల్స్ ను 3 అధ్యాయాల్లోనూ చదివేప్పుడు నాకు ఈ విధంగా కొన్ని విషయాలు లూకాలో ఎక్స్ట్రా ఉండడం తెలుస్తుంది. నాకు తెలుస్తుందంటే కనిపెట్టానని చెప్పడం లేదు, ఉన్నది చూడగలుగుతున్నాను లూకాలో. అప్పుడు దేవుడొచ్చి ఒక్కొక్క పారబుల్ వెనుకను తర్వాత జరగబోయే ప్రాఫెసెస్ యొక్క పూర్తి కార్యాన్ని దాచి ఉంచాడు. మీరు చేర్చద్దు చేర్చారంటే కథ ముగిసిందే, అది చేర్చారంటే కొరతది పిగిలిపోతుంది పాడవుతుందన్నది వేరే. మనిషి పాతదానికి వెళ్ళిపోతాడు
0: కాదు, వద్దనే చెప్తున్నాడు,
1: వద్దనే చెప్తున్నాడు, నువ్వు దానికే వెళ్ళొచ్చని చెప్తున్నాడు.
0: అవును, అదే బెటర్,
1: అదే బెటర్గా ఉంది. అయితే ఆ పెండ్లింటిలో అతను కొరతది అడిగాడు,
0: అవును
1: కలిపితే దీనికి వెళతానంటున్నాడు.
0: ఇంకా చెప్పాలంటే ఆ వివాహ గృహంలో ఖాళీ చేసిన తర్వాతే సమస్య,
1: నీవు తీసుకొస్తున్నాడు, అది ఖాళీ కావాలి, దాని వెనుక అనేక విషయాలున్నాయి.
0: అవునవును,
1: ఆ విధంగా ఇక్కడ చూస్తే రెండిటిని మిక్స్ చేస్తున్నాడు. సో ఇది ఒకే మాటలో చెప్పి ముగించచ్చు, ప్రభు దైవమైతే ప్రభునొద్దకి రండి, బయలుదేవుడైతే బయలునొద్దకి వెళ్ళండి, ఒకటి గ్రేస్ లేక లా, రెండిటిని మిక్స్ చేయడానికి లేదు. ఒకటి యేసు చెప్పింది లేక లోకం చెప్పేది, నాట్ ఓన్లీ లా గురించి మాట్లాడటం లేదు, ఒకటి లోకం చెప్పేది. యేసు ఒక చోట చెప్తున్నాడు, మీరు 2 యజమానులకు మీరు పనిచేయలేరు, ఒకటి లోకానికైనా దేవునికైనా పనిచేయాలి.
0: అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ లో ఆ గ్రేస్ వచ్చినప్పుడు లా కూడా ఉంది ఆ ప్యాకేజ్ లో,
1: ఫుల్ఫిల్ అయిపోయింది. అందువల్ల చెప్తున్నాడు నువ్వు రెండింటినీ ఫాలో చేయడానికి అవసరం లేదు,
0: అందులోనే
1: ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం. గొర్రెను బలి ఇవ్వద్దు, యేసుని క్షమాపణ అడగద్దు. ఒకటి యేసుని క్షమాపణ అడుగు, గొర్రె బలి కావడం లోనికొస్తుంది. ఇదే ఈ ఉపమానంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం.
0: ఈ టైంలో మొదటి నమోదులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా తెలియని విషయాలు చాలా చూసాం. మరో నమోదులో మనం ఒక హోంవర్క్ ఇస్తామని చెప్పాం. తర్వాతి పేరబుల్లో మనం దేని గురించి చూడబోతున్నాం, దానికి ప్రేక్షకులు ఎలా ప్రిపేర్గా ఉండాలి?
1: తర్వాత వచ్చి మనము ల్యాంప్ స్టాండ్ అంటే ఈ ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే ఉపమానం ఉంది, అదొచ్చి మత్తయి 5లో ఉంటుంది, మార్కు 4లో ఉంటుంది, లూక 8లో ఉంటుంది. ఈ కార్యాన్ని వచ్చి మనము చూడబోతున్నాం. దీని గురించి వీక్షకులు మరి
0: కొంచెం ప్రిపేర్గా
1: ధ్యానించండి. వారికి తెలిసింది వీలైతే ఈమెయిల్ చేయమనండి, కమెంట్స్లో చెప్పనివ్వండి. మనము దాని తర్వాత వచ్చే కార్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరూ పైన క్రింద అనేది కాదు. నన్ను అడిగితే మనకంటే అనేక రెవల్యూషన్స్ వారు ఇవ్వగలరు, మనం కూడా తెలుసుకోవచ్చు వారి నుండి. దేవుని చిత్తమైతే మనం అది చూద్దాం.
0: సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో చాలా సీక్రెట్స్ మనం రివీల్ చేసాం. రివీల్ చేసాం అంటే పరిశుద్ధాత్మ రివీల్ చేశాడు. చాలా ప్రయోజకరంగా ఉంది. తరువాతి పేరబుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం. డిస్కవరింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పేరబుల్స్. సంతోషం, వందనాలు.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు. ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్: ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి: ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు, మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయల కన్నీళ్లు తుడిచాడు కాంతి.

క్రీస్తుయేసు జన్మకు నిదర్శనంగా వెలిసిన తార జన్మ ధన్యం. ఆ తారను వెంబడించిన వారి గమ్యం ధన్యం. ఆ తార మన ఇంటిదాకా రావాలని, ఆ సందేశాన్ని మనకు కూడా స్వయంగా చెప్పాలని కోరుకుందాం.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతుంటారు. ఒక చోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బులరణం రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్. గు కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి, డబ్బన్న పోవాలి. రెండు, జబ్బన్న రావాలి. మూడు, శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరి వాడిని. వయసులు అందరికన్నా నేనే చిన్నవాడిని. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జిద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని, కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని, సెకండ్స్ సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్నా మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం, రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటేకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తీళ్ళంతా కారిపోయేది. అక్కడ చెంబు, అక్కడ దాకా, అక్కడ ఒక తెప్పాళా పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దుడిచి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే. అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలేను.

రోజంతా పని చేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది పెద్ద పెద్ద బండికల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది రోజుకు ఒక 100-200 బళ్ళు ఒకేలా అమ్మితే అటువైపు ఒక 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను. ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి. డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు. స్నేహితులు పరిచయస్తులయ్యారు, వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తావా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబా రత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టం అంటే నోట్లో కిళ్ళీ ఉంటుండగానే మరో ప్రక్కన ఉండి టీ తాగేవాడిని, కిళ్ళీ మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీటలు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా, శుక్రవారం వస్తే నమాజ్ అనగా మసీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకు, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా. రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని, ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం. బాగా జ్ఞాపకం చేసుకున్నాండి, ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం, పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి, 1 షియా, 2 సున్ని. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ ఆలీ అంటారు. అతను విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హసేన్ హుస్సేని, హాలిదూలి హసేన్ హుస్సేన్, హాలిదూలి హసేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషి.

0: నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్ గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు. అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు. 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు తడిచిపోయాయి. 1 నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాగడి పెట్టాన మేము బాగు చేసుకుంటాం నిన్ను, రోజు రోజుకి మనిషిని ఇలా ఆర్చిపోతున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదు తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులుందో. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, టాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుందిలే అని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా. అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను. 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడి అయిపోతున్నాను. అస్థి పంచరులాగా తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసింది, నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మదు ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మా కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందురిస్తే దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావు, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను. వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మళ్ళీ లేచిపోయేవాడిని, ఎవరూ లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా. టాబ్లెట్లు అన్నీ కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా. ఆ టాబ్లెట్లు వేసుకొని మరలా తెల్లవారుజామున అంటే బేగా వచ్చేసి మరలా టాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను. 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. నా అల్లా, నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత, వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానైనా సరే మమ్మల్ని చంపన్నా చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసు క్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే. ఇలాంటి కోటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయా అని చెప్తుంటే నేననే వాడిని ఎటకరిస్తూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వాడిని, అంటే మతాన్ని తృణీకరిస్తూ, నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యా బాబు, మరే బాబు, ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె కుదాకి రోషన్ వాళ్ళమే, కుదాకి రుహు వాళ్ళమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకములో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలు అంటే ఇదంతా బూటకం. వీళ్ళు మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలు ఇవి. మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసు క్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసు క్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చ్కు నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుసున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంత అయిన తర్వాత గబగబా వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోంచేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్ళి కాల, మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగు ఉంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది, ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులనే. అర్ధరాత్రి పావుతకు 2 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరకు వచ్చి, నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమ్మలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగల నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ పావు తక్కువ 2 అయింది, గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభు నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను. ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాను లేదో, నిజంగా అందరన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాపు దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు, అయితే రాత్రి మీరు రాళ్ళని కారణం బట్టి చాలా వరకు చూసి చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభువు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను. ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి. ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు. దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభువు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాని చోట నువ్వు రాని కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడా నువ్వు ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస్ వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోలే నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిన దానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేసేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లే నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాలు వేయబోవని చెప్పి ఎవడైనా డబ్బులు ఇస్తే ఇంజినాలు వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తే ఇలా కన్ను కొడితే చాలు నా వెనకతలు వచ్చే బండిలో వాటికి రేట్ ఎక్కువ వేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్లు వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమమైన జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం పెడట. కొట్లో ఏమో మోమకాబతి సులుగాత హేకతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట. ఈసాలేసలామక ఫోటో లేకో దుకాణం మీద రకలేకతే యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసును నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు. మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదనిచ్చి ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తాను. ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టు ఒకటి వీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మస్జిద్లో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసు నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంట వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేను అన్నాను, ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? మా ఊడు అన్నాడు, అసలు విషయమేడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు. నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను? నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా? ఓకే మా తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంపై నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి, కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు? మస్జిద్లో పెద్దలందరూ కలిసి అన్నీ నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా? నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్కి కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఉరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద
1: నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరు కట్టయ్యారు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం, వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా, ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మన పేష్మాం ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి, ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేశారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం. 300కు పైగా దేవుడి దినాన్ని సంఘానిచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతులో మెంబర్. అతడు తన భార్య, తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు. పెద్దన్ని భార్య, పిల్లలు, అలాగే తను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య, అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది. మా తల్లి, అక్కలు, మేము అందరూ మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేనన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను, ఇలివేసేటంటే ఏంటి? మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము, రెప్పలాడిస్తున్నాం, గుండు కొట్టుకుంటుంది, వెలివేసేటమంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే? అదే, ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళండే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను, వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నివ్వకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేటువంటి, మేము త్రాగే మంచిని త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేటువంటి. వెలివేసేయటం అనగా రేపు అన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం, మేము రాలేమన్నారు. నేనన్నాను, చూడండి అయ్యా, సలాం అలైకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 ఉంటే వందనాలండి అన్నవాడు మాకు 1000 ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు. మేము చచ్చినా మా శరీరంలో కుక్కలు పీక్కు తినేసినా, మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసినా, లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసినా, శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని నిలివేయటం, మిమ్మల్ని మేమే నిలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి, ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది, ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదే విధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో స్వార్థకుడిగా వాడబడ్డా. గత 9 నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగులుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు పాప. పాఠ పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులు ఇలా చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా మీతో.
2: నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు. నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
3: ఎందుకని మీకంత ముండి పట్టింపు?
2: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
3: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
2: ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా. ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
3: ప్రైజ్ లాడండి. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి. తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 సార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
2: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తిని. హిందువులు అంటే నాకు ఇష్టం.
3: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
2: క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెరిగిన, కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు. ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
3: పూనకం వచ్చినట్లుగా.
2: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి. కొట్టపోతే కోపంకి వచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటి. నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటి. ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటి. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుండే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోనే ఇట్లా.
3: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
2: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్ల వైశవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకు పెడుతుంటే యాప కొమ్మలు ఉంటుండే, ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికి, ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా, వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కచ్చి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు, నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దామని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్నేంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మనని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపొచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే, నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతోనుంది, నాకుంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే, నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే గనక నేను వెమ్లవాడ రాజన్నకు వెంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే, ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు, అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు, గ్యారెంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే, కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా, సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థకు ఏగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా, 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు, నేను అన్నా కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా, బ్రతికితే ఆయన కోసం బ్రతకలు, కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా, నాకు అద్దు అని,
3: అంటే యేసుక్రీస్తు ప్రభు
2: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు, అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను, చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమవుతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను,
3: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు,
2: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఇన్ని దేవతలకు మనం బలార్పించాలి, కానీ యేసుప్రభు ఆయననే చనిపోయాడు, బల అయిపోయాడు, ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్డ్ చేయాలి ఖచ్చితంగా, ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి. లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బ్రతికియు, శివయ్య నన్ను బ్రతికియ్ అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి, వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడిచిన, ఏడిచి ఒక మాట ఏమన్నంటే, అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడు అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి, నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
3: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
2: డాక్టర్ ఏమని చెప్పిండంటే, ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
3: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది,
2: పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా, దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండు అని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా, నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట ఇనని చెప్పి మళ్ళా అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళా అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
3: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
2: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వీటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని, ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకురా నాకు ఇట్లా వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లేక విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తాను మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా. పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకోని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు, ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరూ ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా. పాస్టర్ల ముంగట
3: ప్రార్థన జరగకూడదని,
2: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారు అని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో, పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళ ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తిని నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేటోళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు, హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడు అని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
3: మీరు దానికి ఒప్పుకున్నారండి?
2: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకి మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లేం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతో కాదు, నాతో ఖచ్చితంగా నువ్వు వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం ఎంటికలు తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగుండటానికి నువ్వు ఇష్టపడితే నాతో నుండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాల్లో ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగ సాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా మెల్లగా ఇంకా నాకు నడవలేని స్థితిలో మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో ఇంకా కొంచెం మంది రాకపోవటం, ఇంటికి ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా, ఒకసారి ప్రార్థన చేపించుకో ఎక్కడైనా, మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేమో
3: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి
2: చూపించుకునటానికి, నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతిలో ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే అదొక భ్రమ, అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
3: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి
2: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
3: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
2: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
3: రూమ్ లో మీరు కూర్చునేవారు
2: ఒక రూమ్ లో
3: అంటే నిజమే అంటారా, మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
2: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం ఇంకా నాకు. ఆ విధంగా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి ఇంకా మళ్ళీ లేవలేని స్థితిలో. మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి అక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా న్యాయం కాలేదు. న్యాయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ న్యాయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు పోదామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు నిన్ను దించటానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు నన్ను. చర్చిలకు తీసుకుపోయేవరకంటే అక్కడ దాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నా. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవ్వటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసినా ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికినా ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేపించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటా కానీ గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మని ఆయన్ని నేను రాను లోపలికి అన్న ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నదంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారు అని ఉంటారు ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒక్కసారి లోపలికి రాయ్యా అంటే నేనన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి వస్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది ఒక్క నిమిషం లోపలికి రాయా, నువ్వేం చేయగ్గాను ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరిని మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరిని మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో. చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫారంను పట్టుకోవటానికని వెళ్ళినా. ట్రాన్స్ఫరెంట్ పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద పడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావు అని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడడం, నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా అమ్మగా అమ్మ వాళ్ళు కానీ పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ నా భార్య కానీ మా తమ్ముడు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితం గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పినా ముడుపులు కట్టినా ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మాయి అనిపోయింది హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలను ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయింది అని చెప్పి మొండిగా మాట్లాడినా.
3: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
2: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు ఆమె హార్ట్అటాక్తో చనిపోయింది అంటే లేదు హార్ట్అటాక్తో కాదు ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం
3: చర్చిలో.
2: సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినస్తుంది. శబ్దం వినసినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొక రోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచిండ్రు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైంది అని చెప్పి పోతే నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
3: పాస్టర్ అమ్మగారు
2: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అని అమ్మన్నది. నేనన్న పిలిచినావు కదా అమ్మ ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చేయాలని, కానీ అయినప్పటికీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దోముతున్నా, ప్లేట్లు తోముతుండగా నీ పని ఇది కాదు, నీ పని ఇది కాదు, నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబుల జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుండే స్వరంతో, దేవుని మాటలు లోబడంటే నేను అన్న కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతో, నేను పూజారిని ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా అనువు అన్నది అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు వండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేను అన్నా. దావీదు కీర్తనలు 91 చదవంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th class చదువుకున్నా, నాకేం చదువు రాదు, దాన్ని ఒక 3 చదివిన ఆ దావీదు కీర్తన 91 3 చదివిన కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళీ అట్లా ఒక 6 గడిపేసిన అక్కడనే సంవత్సరం నర అవుతుంది. ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత ఇంక గడిపిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతామంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th class చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబుల్ పెట్టుకొని తిరగడానికి ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబుల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యి అంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దోమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబుల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన, వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం వంటలు చేయటం తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చి కత్తు శుక్రవారం ప్రార్థన కోతున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది, నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలన్నప్పుడు నేను అన్న కదా దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడినా. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రని చెప్పి ఒకరోజు 6 మీటింగ్కి వెళ్ళిన జాన్ వెస్లీది. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్నెందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం మిగతాలుగా మాట్లాడినా ఎందుకు నన్నెందు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్న కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి నలభై రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, నలభై రోజులు ఏం తినకుండా ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యి అని చెప్పింది. సరే చెయ్యి అని చెప్పినప్పుడు నలభై రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంటే ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థనే. అంతగానో మేము తెలువ దేవుని కోసం, నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన నాతో మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడే తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
3: ఆ మాట మీరు నమ్మారండి?
2: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా ఇంకా, నేను
3: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
2: టెస్ట్ చేస్తున్నా ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరు అని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్లో మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతున్నా. ఇంకా మళ్ళా దేవుణ్ణి దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నం తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనుషులు మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నతను చెప్పు మరి అని అన్నప్పుడు ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉంది అని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకేం పిచ్చలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన, క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమెన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది, కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగినా కదా ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు నాకు సంవత్సరం అవుతుంది నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమె అన్నది అన్నప్పుడు నేను అనుకున్నా కదా నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిండంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు.

అంతే తెలుసుకో, నమ్మలేదు నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి తెలుసుకోవాలని అంతేగాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవాళ్ళు గిట్ల ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చికి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది అట్లా అడగద్దు దేవుణ్ణి అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్య గిట్లా అన్నారు దేవుడు శాపం అత్తది టెస్ట్ ఏం టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడి పిచ్చి లేచిందా నీకు మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే యేసు ప్రభు నువ్వు దేవుడువా, యేసు ప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చి లేచిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చి లేచింది ఇప్పుడు ఈ దేవుడు పిచ్చి లేచిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నట్టే సండే సండే చర్చి కోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక అక్కడ, మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు అక్కడ. ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోలే వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు. కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు, ఏమని చెప్తుండంటే వెచ్చగాననుండు చల్లగాననుండు నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుంటే ఎందుకు రెండు పడవల సావాసం చెప్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నవ్వు పెరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పిండట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలా అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలా తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసొచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసొచ్చిన. పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు మొన్నటిదాకా అదన్నవి ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి ఎలగొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర. కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా అట్లా అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు అదే పూజ లేక ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసు ప్రభు గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంది, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ అట్లా అట్లా ఉపాధి పని కోతుంటుంది కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం. పని చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు ఏమైంది అంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళిన,
మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత

0: ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు, ఉపాధి పని కోతుంటమి, ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటమి. ఆమె అంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుండ్రు. భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్నా కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అత్తెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు పాస్టరా అంది. ఇంకా నా నోటికి పాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను పాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెం కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా వేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తాని చెప్పి చెక్ చేయించడానికి పోయితే అందులో 10000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10000 ఉన్నాయి, 11000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని 10000 ఉన్నాయి ఇంట్లో అంటే నేనన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకి ఎవరు 10000 నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10000 ఉన్నాయంటే నేనన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేనా అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోనీ చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చేనా ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10000 ఇచ్చిండది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళీ ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళీ అంటే ఏమంటుందంటే మనకు పిల్లలు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థమని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి, నేను రాను నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది, రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడున్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు నాకు, అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా, మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని నెయ్యరంటే వాడేమన్నాడంటే నడు నాకు ఇట్ల కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలేమా అత్తలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడిడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాల ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబుల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టాల మీద వండుకున్నాం చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా, విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు, నేను చనిపోవాలి ఇంకా, అందరు దూషిస్తుండ్రు, చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు, ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే రెండు గంటలు ఉన్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్ళు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ, నీతో దేవుడు నేనున్నా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళా మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండా నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలవలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బ్రతుకు, ఎవరి కోసం, ఎందుకో బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది ఆవు కదా నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటానో ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటా కానీ మాత్రం చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినడానికి బియ్యం లేవు, వేసుకునడానికి బట్టలు లేవు, కొంచెం దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది, మాట్లాడుకున్నాం, ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు, మనకి ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగోడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు ప్రార్థన చేసుకో కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాడు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి ఎంత మందమే రూమ్ వేసుకున్నాం, అవి కూడా మా కష్టం చేసి పని పైసలతో. రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని అన్నదమ్ములను వదిలేసుకొని మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా దేవుడు అని, అప్పుడేమో ఆపిచ్చి ఉండే అంత పెద్ద ఇంట్లో ఉన్నావు ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంత వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకున్న వేం గొప్పగైనావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరు కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలో ఉంటాను అని చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం. నేను నా భార్య ప్రార్థన చేసుకుంటుంటాం, ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని. ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా మనం ఎట్లా అని చెప్తే, చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట అనికి దేవుని పిచ్చలేసింది. ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుళ్ళు ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే మీ సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే. ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి నా ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులోక మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లే ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను, ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినామన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచెళ్ళి వాళ్ళం. ఆ విధంగా వెళ్తూ ఒకరోజు నాగారమ్మ అని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. అందరు కూర్చున్నారు, కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అయ్యా, మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరకు వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామ్మా కళ్ళు మూసుకొని చెప్తే, ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కారని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు, నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే, ఆ రోజు తెల్లారి, ఆ రోజు అక్కడనే ఉన్నాం, తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ, అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు, అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే, ఇప్పుడు టెస్టులో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుండ్రు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్నా కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా. 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు. 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు. ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఇంకొకళ్ళకు అట్ట తెలిసింది. తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్త పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతాను చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 2 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు. మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి అని వెళ్ళిన దగ్గరలో చెప్తున్నా వెహికల్ కావాలా వెహికల్ కావాలా, నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు కానుక పెట్టినాయి, ఒక 500 ఉన్నాయి. ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేను అన్న కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కానీ వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పోయింది, 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం ఫోన్ కొనియటం ఆ దేవుడి ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం 25 కిలోల బియ్యం ఇవ్వటం ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారినరు. నేను నూతనంగా బాప్తీస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మేము బాప్తీస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారినరు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా ఆ బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, చేతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు, అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండే సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటానని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోని ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకొచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్ల జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావు అని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీద ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకొని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇడిచిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయం అయిన అతనికి కూడా దేవుని మాటలు చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగ తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలిస్తే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను విలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, ఒక నెలలాగా నిట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి అయినా కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా దొరకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో మనం ప్రార్థన ఏకీభవించు నాతోనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు హృదయంలో ఉన్నాడు అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఒకరోజు కూర్చుండే పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏముండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను ఆనంద్ వ్యక్తి. చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలి అని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడే మాడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం, నేను అడిగిన ఆనంద్ని మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొని ఇస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేనన్నా కదా ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయినా, ఈయన తీసుకొని ఇంకొక అన్నని తెలిసిన అన్నని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళు నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాలని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఎవాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతా, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దానంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైల్లోకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినా. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇయ్యక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే, విశ్వాసంతో నుండు దేవుడు గొప్పోడని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించిన నేను బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడెక్కడ ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలా ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలా ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నా రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండ, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు కళ్ళమ్ముతారు అందులో, ఈ కళ్ళ దుకాణం బంద్ కాలి, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్ లింక్ ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా తీసుకుపో, నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర షాపులు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను అక్కడ నుంచి రాను అనే వ్యక్తి నాతోని పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్ నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొనైనా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించి నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షా వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాప్ బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.
1: రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

ఈ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 14-15 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. సంసోను అసాధారణమైన పనులు చేయగల వ్యక్తి. అతడు తన భార్యగా ఫిలిస్తీయురాలైన స్త్రీని కోరుకున్నాడు. ఇస్రాయేలు ప్రజలు ఇతర దేశాల వారిని వివాహం చేసుకోకూడదని ఒక చట్టం ఉంది. సాధారణంగా తల్లిదండ్రులే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తుంటారు. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. వారు ఫిలిస్తీన్లను హేయులుగా భావించారు. దీనికి కారణం ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు కావడమే. సంసోను తన తల్లిదండ్రుల కోరికలను పాటించలేదు. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. అతను అష్కెలోను వద్ద 30 మందిని చంపినప్పుడు తన బలానికి తగిన ఉద్దేశాన్ని కనుగొన్నాడు. దేవుడు సంసోనుకు బలాన్ని కూడా ఇచ్చాడు. ఈ బలాన్ని గూర్చి సాంకేతిక వైజ్ఞానిక నియమాల ద్వారా వివరించడం సాధ్యం కాదు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగిన విషయంగా మనం చూస్తాం. ఇక ఈ సందేశంలోని సంఘటనల వృత్తాంతాన్ని జాగ్రత్తగా గమనిద్దామా?
1: ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం న్యాయాధిపతులు 14 అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు వివరించబడినవి. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగ్గ విషయం. ఇతడు కొన్ని విషయాలలో ఎంతో బలహీనుడు. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాడు. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాను, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులతో అన్నాడు. శ్రోతలు గమనించండి, సంసోను ఎలాంటి పని చేశాడు? తాను ఫిలిస్తీ స్త్రీని పెండ్లాడతాడా? ఆమె తండ్రి వద్దకు వెళ్లి ఎలా మాట్లాడగలడు? తాను అలా చెయ్యలేకపోయాడు. పెండ్లి అంటే దానికి ఎన్నెన్నో కట్టుబాట్లు ఉంటాయి. పైగా వారు ఫిలిస్తీయులు, ఇస్రాయేలీయులకు శత్రువులు. అంతేకాదు, వారు యెహోవాను ఎరుగని జనాంగం. ధర్మశాస్త్రం ప్రకారం అట్టి వివాహం నిషిద్ధం. అయినా తల్లిదండ్రులను కోరుతున్నాడు. మీరు వెళ్ళి ఈ పెండ్లి సంబంధం కుదర్చండి అంటున్నాడు. అప్పుడు వారన్నారు, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకోడానికి వెళుతావా? అందుకు సంసోనన్నాడు, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించండి. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయడానికి యెహోవా చేత అతడు రేపబడ్డాడు అన్న మాట తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులను ఏలుతున్నారు. సంసోను ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని ఇస్రాయేలీయులను ఫిలిస్తీయుల బారి నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరిస్తూ వచ్చింది. యెహోవా ఆత్మ అతణ్ణి ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చేశాడు. తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. సంసోను ద్రాక్షతోట వద్దకు ఎందుకు వెళ్ళాడు? తాను నాజీరు కదా, అది చెయ్యకూడని పని. కొంతకాలమైన తరువాత ఆమెను తీసుకురావడానికి తిరిగి వెళుతూ ఉండగా ఆ సింహపు కళేబరమును చూడడానికి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనె కనపడగా అతడు ఆ తేనెను చేత ఉంచుకొని తింటూ వెళుతూ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తిన్నారు. అయితే తాను సింహము కళేబరము నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతుకు వెళుతున్నాడు. అప్పుడు ఒక సింహము అతని మీదికి గాండ్రిస్తూ దూకుతూ వచ్చింది. అప్పుడు దేవుని ఆత్మ సంసోనును బలపరిచాడు. సంసోను ఏ ఆయుధము లేకుండా చేతులతో ఆ సింహాన్ని చీల్చేశాడు. మరోసారి అదే దోవను వెళ్తున్నాడు. అక్కడే సింహము చచ్చిపడి ఉన్నది. ఆ సింహపు శవం మీద తేనెటీగలు ముసిరి ఉన్నాయి. అందులో తేనె ఉన్నది. అతడా తేనె తీసుకున్నాడు, తిన్నాడు, తల్లిదండ్రులకు ఇంత పెట్టాడు. కాని ఆ తేనె ఎక్కడ నుండి వచ్చిందో వారికి చెప్పలేదు. సంసోను నాజీరు కదా, చచ్చిన మృగశవాన్ని ముట్టకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం అది వ్రతభంగం. 10వ వచనం, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాడు. అక్కడి పెండ్లి కుమారులు ఆ విధంగా చేయడం మర్యాద. వారతణ్ణి చూచినప్పుడు అతని వద్ద ఉండడానికి 30 మంది స్నేహితులను తెచ్చాడు. అప్పుడు సంసోను అన్నాడు, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదట ఒక విప్పుడు కథ వేస్తాను. మీరు ఈ విందు జరిగే 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిస్తాను. మీరు దానిని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరే 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకివ్వాలి. వారన్నారు, మేము ఒప్పుకుంటాము, నీ విప్పుడు కథ వెయ్యి. అతడన్నాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తినేదానిలో నుండి తిండి వచ్చింది. ఇది పొడుపు కథ. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పలేకపోయారు. అక్కడి వాడుక ప్రకారం సంసోను ఒక విందు చేశాడు. విందు పెండ్లి కుమార్తె ఇంటనే జరుగుతుంది. వచ్చిన అతిథులందరూ ఫిలిస్తీయులే. పెండ్లికి వచ్చిన వారు కాలక్షేప వినోదంగా పొడుపు కథలు చెప్పుకుంటారు. సంసోను వారికి పొడుపు కథ వేశాడు. దాన్ని వారం రోజులలోపుగా విప్పాలి అని సవాలు చేశాడు. దాన్ని వారు విప్పగలిగితే సంసోను వారికి 30 నారబట్టలు 30 దుస్తులు ఇస్తాడు. విప్పలేకపోతే అదంతా వారు తనకే ఇవ్వాలి. అసలు బలమైనదేది? అందులో నుండి తిండి రావడం ఏమిటి? అది సంసోనికే తెలుసు. అది సింహ కళేబరం, దానిమీద తేనె తెట్టే. అందులో నుండి తేనె వచ్చింది. 30 మంది అతిథులకు ఈ రహస్యం బొత్తిగా తెలియదు. 15వ వచనం, 7వ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతణ్ణి లాలన చెయ్యి. లేని ఎడల మేము అగ్నితో నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేస్తాము. మా ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికే మమ్మును పిలిచారా? సంసోను భార్య అతని పాదముల వద్ద పడి ఏడుస్తూ అన్నది, నీవు నన్ను ద్వేషించావు గాని ప్రేమించలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథ వేశావు, అది నాకు తెలపలేదు. అతడన్నాడు, నేను నా తల్లిదండ్రులకైనను దానిని తెలుపలేదే, నీకు చెప్తానా? ఆమె 7 విందు దినములు అతని వద్ద అలాగే ఏడుస్తూ వచ్చింది. 7వ రోజున ఆమె అతణ్ణి తొందరపెట్టినందున అతడు దానిని ఆమెకు తెలియచేశాడు. ఆమె తన జనులకు ఆ విప్పుడు కథ తెలియచేసింది. 7వ రోజున సూర్యుడు అస్తమించకముందు ఆ ఊరివారు అతనితో అన్నారు, తేనెకంటే తీపి అయినది ఏది? సింహము కంటే బలమైనదేది? అతడన్నాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయేవారే. ఫిలిస్తీయులు సంసోను భార్య మీదికి ఒత్తిడి తెచ్చారు. తమకు సహాయం చెయ్యవలసిందని అడిగారు. పొడుపు కథకు జవాబు కావాలి. ఆమె సంసోను ద్వారా అది తెలుసుకోవాలి, తమకు చెప్పాలి. అలా చెప్పకపోతే వారు ఆమెను, ఆమె పుట్టింటిని అగ్నితో దహించివేస్తారు. ఆమె ఈ రహస్యం సంసోను నుండి రాబట్టడానికి ఏడవడం మొదలుపెట్టింది. ఏడు రోజులు అలా ఏడుస్తూనే ఉంది. చివరికి సంసోను మెత్తబడ్డాడు. రహస్యం కాస్తా చెప్పేశాడు. వారు వచ్చి పొడుపు కథ విప్పారు. సంసోను చమత్కారంగా ఒక మాట అన్నాడు, మీరు నా దూడతో దున్నారు, లేకపోతే ఈ పొడుపు కథ విప్పటం మీ తరం కాదు. అనగా నా భార్య నుండి ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోగలిగారు. 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని ఆ కథభావం చెప్పిన వారికి బట్టలిచ్చాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇవ్వబడింది. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం జరిగింది. అతడు దక్షిణాన ఉన్న అష్కెలోనుకు వెళ్ళాడు. అక్కడ అతడు 30 మందిని చంపాడు. వారి దుస్తులు దోచి తెచ్చాడు. పొడుపు కథ విప్పిన వారికి ఆ 30 దుస్తులు ఇచ్చివేశాడు. సంసోనుకు కోపం వచ్చింది. తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తన భార్యను తీసుకువెళ్లలేదు. అనగా అతనికి భార్య మీద కూడా ఎంతో కోపం ఉంది. అప్పుడు ఆమె తండ్రి ఆమెకు మరో పెండి చేశాడు. అతడెవరో కాదు, సంసోనుతో ఉన్న అతని తోడు పెండ్లి కొడుకు.

0: ఇప్పుడు మనం 15వ అధ్యాయంలోకి వస్తున్నాము. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడడానికి వచ్చాడు. అంతఃపురములో ఉన్న నా భార్య వద్దకు నేను వెళ్ళుతాను అనుకున్నాడు. ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్లనీయలేదు అన్నాడు. నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించావనుకుని నీ స్నేహితునికి ఆమెనిచ్చాను. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకు భార్యగా ఉండవచ్చుగదా, చిత్తగించు. సంసోను కోపం తీరింది. భార్య దగ్గరికి వెళ్లాడు. ఆమెకు బహుమానంగా ఒక మేకపిల్లను పట్టుకుపోయాడు. అప్పటికే ఆమెకు మరో పెళ్లి జరిగింది. సంసోనుకు ఈ వ్యవహారం మరీ కోపం తెప్పించింది. సంసోనన్నాడు, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధిని. అప్పుడు సంసోను 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోక తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోకి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టాడు. సంసోను అంటున్నాడు, నేను వీరికి ఎంత హాని చేసినా అది సమర్థనీయమే. ఫిలిష్తీయులను హతమారుస్తాను. 300 నక్కలను తెచ్చి వాటి తోకకు తోకకు ముడిపెట్టి అందులో దివిటీని పెట్టి వాటిని ముట్టించి వాటన్నిటినీ పొలాల్లోకి వదిలాడు. అవి పొలాలకు అడ్డంపడి వెళ్లాయి. పైరంతా మంటపాలైపోయింది. సంసోను చేసిందేమిటి? ఇది పోకిరి చేష్ట, టక్కరి పని. దైవజనుడు ఇలా చేయవచ్చా? కాని సంసోను చేశాడు. 6వ వచనం, ఫిలిష్తీయులు ఇది ఎవడు చేశాడు అని చెప్పుకుంటూ తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికిచ్చాడు. గనుకే అతడు చేసి ఉంటాడు అని చెప్పారు. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను, ఆమె తండ్రిని అగ్నితో కాల్చారు. అప్పుడు సంసోనన్నాడు, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలిస్తానని చెప్పి తొడలతో పాటు తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతం చేశాడు. అటు పిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించాడు. గమనించాలి, సంసోను చేసిందంతా వ్యక్తిగతం. దేవుడు తనకు అప్పగించిన పని కాదిది. వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడానికి దేవుడతణ్ణి నియమించలేదు. ఇశ్రాయేలు జాతిని ఫిలిష్తీయుల బారి నుండి విడిపించడానికి దేవుడతణ్ణి ఏర్పరచుకున్నాడు. ఆ తరువాత సంసోను 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. ఫిలిష్తీయులు యూదాదేశంలోని లేహీలో దండు కూర్చుకొని దోపిడి కోసం వచ్చారు. సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేస్తాము, అతణ్ణి బంధిస్తాము అన్నారు. అప్పుడు 3000 మంది యూదాజనులు ఏతాము బండ వద్ద సంసోనును చూచి అన్నారు, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకు చేసిందేమిటి? సంసోనన్నాడు, వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను. అప్పుడు సంసోను వారిని వేడుకున్నాడు, మీరు నన్నేమీ చెయ్యకండి. యూదావారన్నారు, మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా బంధించి ఫిలిష్తీయులకు నిన్ను అప్పగిస్తాము. అంతట వారు 2 కొత్త మోకులు తెచ్చి అతణ్ణి కట్టివేసి ఆ బండ వద్ద నుండి అతణ్ణి తీసుకుని వచ్చారు. అతడు లేహీకి వస్తూ ఉండగా ఫిలిష్తీయులు అతణ్ణి ఎదుర్కొని కేకలు వేశారు. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె అయిపోయాయి. యూదావారు సంసోనును బంధించారు. అతడు వారి చేతిలో ఖైదీ. వారతణ్ణి లేహీకి తెచ్చారు. లేహీ ఫిలిష్తీయుల పట్టణం. శత్రువులు సంసోను తమ చేతికి చిక్కినందుకు ఎంతో సంతోషించారు. అయితే సంసోను తన బంధకాలను సునాయాసంగా తెంచివేశాడు. అది సంసోను బలం కాదు, దేవుని ఆత్మబలం. సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత 1000 మంది మనుషులను చంపాడు. అప్పుడు సంసోనన్నాడు, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. సంసోను వాడిన ఆయుధం ఎలాంటిదో చూచారా? అది ఒక గాడిద దవడ ఎముక. దానితో శత్రువులను ఎదుర్కొన్నాడు, 1000 మంది శత్రువులను హతం చేశాడు. తన స్వశక్తితో అంత గొప్ప కార్యం చేయగలడా? చెయ్యలేడు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఘన విజయం సాధించాడు. అతడు ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. ఇదే లక్ష్యంతో అతడు పనిచేసి ఉంటే బాగుండేది గాని తిరిగి తప్పటడుగు వేశాడు. సంసోను మాట్లాడడం మానివేసి తన చేత ఉన్న దవడ ఎముకను పారవేసి ఆ చోటికి రామత్లేహి అనే పేరు పెట్టాడు. అప్పుడతడు మిక్కిలి దప్పిగొన్నందున యహోవాకు మొర్రపెట్టాడు. అన్నాడు, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా? దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. దానిలో నుండి నీళ్లు బయలుదేరాయి. అతడు నీరు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏనక్కోరే అనబడింది. ఈ మాటకు అర్థం పిలిచినవాని ఓట. సంసోను ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు న్యాయాధిపతిగా ఉన్నాడు. సోదరీ సోదరులారా, దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించడానికి న్యాయాధిపతులను నియమించాడు. సంసోను మహాబలశాలి. అతన్ని చూచిన వారు అతడు దైవజనుడే అని చెప్పారు. శరీర బలమున్నది కాని నైతిక బలం అతనిలో లోపించింది. ఇతరులను జయించగలడు కాని తనలోని బలహీనతలను జయించలేకపోయాడు. తనను తాను వశపరుచుకోలేకపోయాడు. సంసోను ఫిలిస్తీ స్త్రీని ప్రేమించడం గొప్ప తప్పు. దారిలో సింహం ఎదురైంది, అది కొదమసింహం. సింహాన్ని ఒక్క త్రుటిలో చంపేశాడు కాని అతనిలో ఉన్న స్త్రీ వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. మరోసారి ఫిలిస్తీయులను ఉపాయంతో చంపాలనుకున్నాడు. 300 నక్కలతో ఫిలిస్తీయుల పొలాలను పాడుచేశాడు. వారు తన మీదికి వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. బాల్యం నుండి నాజీరు గొప్ప బలాఢ్యుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కాడు. కాని నాజీరు వ్రతాన్ని భంగపరుచుకున్నాడు. అంత గొప్ప బలాఢ్యుడు ఒక స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. దేవుడు ఇచ్చిన తలాంతులను దుర్వినియోగం చేశాడు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోగలం. నీవు విశ్వాసివైతే కొన్ని విషయాలలో నీవు బలవంతుడివై ఉన్నంత మాత్రాన నీలోని ఇతర బలహీనతలు పోవు. వాటిని పసిగట్టి వదిలించుకోవాలి. దేవుని సన్నిధి నీ చిత్తస్ఫూర్తిని చంపివెయ్యదు. కొన్ని బలహీనతలున్నా దేవుడు ఆయా సందర్భాలలో విశ్వాసులను వాడుకున్నాడు. సోదరీ సోదరులారా, దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై వాడండి. అయితే ఒక మాట, నీవే దేవుని యొక్క సాధనమై అనేక మంది రక్షణార్థమైన మారు మనస్సు పొందడానికి వాడుకోబడగలవు. అయితే ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: సంసోను దేనితో 1000 మంది శత్రువులను చంపాడు? సంసోను దేనితో 1000 మంది శత్రువులను చంపాడు? 1. గాడిద కాలి ఎముకతో, 2. గాడిద మెడ ఎముకతో, 3. గాడిద దవడ ఎముకతో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకున్నాం. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీనికి కారణం ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు కావడమే. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. దేవుడే సంసోనుకు ఈ బలాన్ని కూడా ఇచ్చాడు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికిచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదకి రావడం ఎంతో అద్భుతమైన ఘట్టంగా చూశాం. దేవుని ఆత్మ అతనిలో పనిచేసింది. సంసోను ఫిలిస్తీన్లతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి వారు శత్రువులు. అన్యులతో సహవాసం ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది. దేవుడు ఎన్నో అవకాశాలను సంసోనుకి ఇస్తూ వాడుకుంటూనే ఉన్నాడు. దేవుని ఆత్మ బలం వలన కేవలము గాడిద దవడ ఎముక వలన 1000 మందిని చంపాడు. ఇదే సందర్భంలో సంసోను ప్రార్థించాడు. సంసోను నీళ్లు లేని కారణంగా చనిపోతానని అనుకున్నాడు. కానీ దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ఒక గోతిని చీల్చి అతనికి నీటిని దయచేశాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. సంసోను మహాబలశాలి. సంసోనుకు శరీర బలం ఉన్నది, కానీ అతనిలో నైతిక బలము లోపించింది. స్త్రీ వ్యామోహము అనే బలహీనతను అతడు చంపుకోలేకపోయాడు. దేవుడిచ్చిన వనరులను మనము సక్రమంగా వాడుకోవాలనే హెచ్చరికను మనము ఇందులో గమనించాలి. కొన్ని విషయాలలో మనము ఎంతో బలంగా ఉండవచ్చు, అయితే అంత మాత్రాన మనలోని బలహీనతలు అట్టే పోవు. వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. 5వ అధ్యాయంలో దెబోరా బారాకు రాజు కలిసి ఆలపించిన కీర్తనను గురించి వింటాం. దెబోరా ఇస్రాయేలీలకు ఒక తల్లిగా, ఆమె యొక్క సామర్థ్యము, న్యాయాధిపతిగా గొప్ప లక్షణాలు ఈ భాగంలో మనకు కనిపిస్తాయి. దెబోరా ఇస్రాయేలుకు తల్లి, వారి ఆత్మలకు సమాధానాన్ని కలిగించింది. ఈ గొప్ప సమాధానపు ప్రయోజనాలను పంచుకున్న వారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఆమె పిలుపునిచ్చింది. పునరుద్ధరింపబడిన వారు స్తుతులు చెల్లించాలి. ఇది ప్రభువు కార్యం. ఆయన కార్యాలను బట్టి శత్రువులు అంతరించారు. శ్రమల కాలంలో దేవుని శాసనాలు వారికి జీవమిచ్చాయి. విశ్వాసి దేవుని కృపాసనం వద్దకు రాకుండా సాతాను ఎల్లవేళలా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన ప్రజల పట్ల దేవుని కృపను గమనించండి. బలహీనులకు సహాయం చేయడము దేవుని యొక్క నైజం. ఇక 6వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలీయులను బాధ పెట్టిన మిద్యానీయుల నుండి విడుదల కలగజేయడానికి దేవుడు న్యాయాధిపతిగా లేవనెత్తిన గిద్యోనును గూర్చిన ప్రస్తావనను ఇందులో వింటాం. దేవునికి గిద్యోనుకు మధ్య జరిగిన విశిష్టమైన సంభాషణను గూర్చి వింటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 5-6 అధ్యాయాలు. సంగ్రహంగా వినండి. 5వ అధ్యాయంలో మొదటి నుండి, ఆ రోజు దెబోరా బారాకు కలిసి ఒక పాట పాడారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి. ఇశ్రాయేలుకు నేను తల్లిని, ఇశ్రాయేలు అధిపతుల ఎడల నాకెంతో ప్రేమ అంటూ ఇశ్రాయేలు సాధించిన ఘన విజయాలను దెబోరా పేర్కొన్నది. ప్రియశ్రోతలు, దెబోరా మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒత్నీయేలు కంటే గొప్పది. సామర్థ్యంలో, వివేకంలో, భక్తిలో ఈమె బారాకు రాజుకేమీ తీసిపోదు. దేవుని సాయంతో స్త్రీలు పురుషులను మించి గొప్ప కార్యాలు చేయగలరు అనడానికి దెబోరా గొప్ప నిదర్శనం. దేవుడు అప్పగించిన పని స్త్రీలు గాని పురుషులు గాని నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవునికి మహిమ. బారాకు పిరికి రాజు. దెబోరా బారాకుకు స్ఫూర్తిని, సాహసాన్ని అందించింది. దెబోరా అబల కాదు, సబల. ఇది దెబోరా పాట. బారాకు ఆమెతో కలిసి ఈ పాట పాడాడు. ఆమె ఇప్పుడు న్యాయాధిపతి. ఉన్నత పదవీ బాధ్యతలను దేవుని నుండి స్వీకరించింది. తన పిల్లలు పాడైపోతుంటే దెబోరా మాతృహృదయం గోడుగోడున ఘోషించింది. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అయితే ఈ రోజున నీతి సమాధానములు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటం లేదు. ఒకదాని నుండి ఒకటి దూరంగా తొలగిపోతున్నాయి. యుద్ధానికి రమ్మని అధిపతులకు దెబోరా పిలిపిస్తోంది. రానివారే భక్తిహీనులు. 11వ వచనం నుండి, సాధారణ ప్రజలు కూడా యెహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు. గ్రామీణ ప్రజలు కూడా యుద్ధ నినాదాలు చేస్తారు. మేల్కో దెబోరా, బారాకు మేల్కో, కీర్తన పాడు అంటూ దెబోరా గోత్రాలన్నిటినీ పేరు పేరు వరుసన యుద్ధానికి రమ్మని పిలుస్తోంది. ఇశ్రాయేలీయులు శత్రువులను జయించిన విధానాన్ని తన పాటలో ఎంతో ప్రశంసించింది. దెబోరా బారాకును ప్రోత్సహిస్తున్నది. పదండి, ముందుకు పదండి అంటూ ప్రజలను హెచ్చరిస్తోంది. దెబోరా పిలుపు విని గోత్రాల వారు వస్తున్నారు, యుద్ధంలో చేరుతున్నారు. అయితే కొన్ని గోత్రాల వారు రాలేదు. రూబేనీయులు గైరుహాజరు. ఆత్యయిక పరిస్థితిలో వీరు ముఖం తప్పించారు. పిలుపును పెడచెవిని పెట్టారు. ఇశ్శాఖారు గోత్రికులైతే వచ్చారు. దాను వ్యాపారం చేసుకుంటున్నారు. ఆషేరు సముద్ర తీరాన హాయిగా ఉండిపోయాడు. జబులూను నఫ్తాలి గోత్రికులు వచ్చారు. ఒకప్పుడు ఇశ్రాయేలుకు శత్రువులైన వారు ఇప్పుడు మిత్రులయ్యారు. మెగిద్దో వాగు వద్ద వారు సహాయపడ్డారు. ఈ స్థలమే ఒకనొక రోజు హార్మిగద్దోను యుద్ధ రంగ ప్రదేశమవుతుంది. ఆకాశ నక్షత్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. న్యాయాధిపతులు 5:22 నుండి యహోవా దూత అన్నాడు, మే రోజును శపించండి. యహోవాతో వారు సహకరించలేదు. యాయేలు గొప్ప మహిళ, ఆమెకు జేజేలు. గుడారపు మేకులను సీసెరా కణతల్లోకి దిగగొట్టింది. యహోవాకు శత్రువులైన వారందరూ అలాగే నశిస్తారు. ఆయనను ప్రేమించేవారు ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తారు. వారు ఈ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఆ తరువాత దేశము 40 ఏండ్లు నిమ్మళంగా ఉంది. ఇది దెబోరా పాట. ప్రియ శ్రోతలు వింటున్నారా? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి లేనివారు ఈరోజును కూడా ఎందరో ఉన్నారు. గమనించండి, యాయేలు వీరనారి, బారాకు పిరికివాడు. యాయేలు కత్తిపట్టలేదు, సుత్తే మేకు చేతబూని భయంకరుడైన శత్రువు కణతల్లోకి దిగగొట్టింది. అతని తలను బద్దలు కొట్టింది. అయినా దెబోరా మాతృహృదయం విలవిల్లాడింది. సీసెరా తల్లి పుత్రశోకంచేత ఎంత తల్లడిల్లిపోతోందో గదా అని తలంచుకొని బాధపడింది. ప్రియ సోదరి, నీవు ఒక దెబోరావైతే ప్రభువు కృపలను గానంచేస్తావు. సంగీతం ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది. దెబోరా పాడిన పాట విజయగీతిక. ఇది దేవుని మహిమను గురించిన పాట. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నిరుత్సాహపడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి. పదండి, ముందుకు పదండి. పదం పాడుతూ, కథం తొక్కుతూ పదండి ముందుకు అంటూ దెబోరా బారాకు యుద్ధగీతాన్ని ఆలపించారు. యుద్ధానికి రానివారెవరు? రూబేను, గాదు, మనషే, దాను, ఆషేరు. వీరు యుద్ధానికి రాలేదు. వారికి దేవునియందు విశ్వాసం లేదు. వీరి అవిధేయత ఎంతైనా విషాదకరమైనది. 68:1-2 దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించెదరుగాక. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 6 వచ్చాము. యెహోవా 7 ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. పంటకాలంలో మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయుల పంటను నాశనం చేయసాగారు. ఇశ్రాయేలీయుల పశువులను హతం చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మీకు నేనింతవరకు క్షేమము భద్రత కలుగచేశాను. శత్రువుల బారి నుండి మిమ్మలను కాపాడాను. అన్యదేవతలను పూజించకండి అని నేను చెబితే మీరు నా మాట వినలేదు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో మనకు గిద్యోను కనపడుతున్నాడు. ఈ న్యాయాధిపతి బహు విచిత్రమైన వ్యక్తి. ఒక మామూలు మనిషి, న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ఈజిప్టు దేశం రాజకీయంగా చాలా బలహీన దశలో ఉంది. అప్పటి ఫరోలు పిరికి పందలు. వలస రాజ్యాల మీద ఈజిప్టు పూర్తిగా తన అధికారాన్ని కోల్పోయింది. మృత సముద్రానికి తూర్పున దక్షిణాన దోపిడిగాండ్ల ముఠాలు చెలరేగాయి. వీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి దోపిడి చేయసాగారు. మిద్యానీయ అమాలేకీయ ప్రాంతపు దోపిడిగాండ్ల బెడద ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా నియమించాడు. ఇశ్రాయేలీయులు దొంగల దౌర్జన్యానికి భయపడి పారిపోయారు. గుహలలో దాక్కున్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. మిద్యానీయులు మిడతల్లాగా వచ్చి పడుతున్నారు. దేవుడు గిద్యోనును లేపాడు. ఈ గిద్యోను మనష్షే గోత్రికుడు. 11 దేవదూత గిద్యోనును కలుసుకుంటున్నాడు. ఆ సమయంలో గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా రహస్యంగా గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుకుంటున్నాడు, అనగా గోధుమలను పొట్టును వేరు చేసుకుంటున్నాడు. దేవదూత అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోనన్నాడు, అయ్యా ఏలినవాడా, యహోవా మాకు తోడై ఉంటే మాకీ బాధలెందుకొస్తాయి? వెనకటి అద్భుత కార్యాలన్నీ ఇప్పుడేమయ్యాయి? మమ్మలను ఈ విధంగా మిద్యానీయుల చేతికి దేవుడెందుకప్పగించాడు? అప్పుడు యహోవా అతనితో అన్నాడు, నేను నిన్ను పంపుతున్నాను, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు, వెళ్ళు. గిద్యోను అన్నాడు, ప్రభూ, నేను అనామకుణ్ణి, మనషే గోత్రంలో నా కుటుంబం ఎన్నికలేనిది, నేను అల్పుణ్ణి. యహోవా అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గదా, ఒక్క మనిషిని తారసిల్లినట్లు మిద్యానీయులందర్నీ ఒక్క పెట్టున హతం చేస్తావు చూడు. గిద్యోనన్నాడు, అయితే నీవు నాకు ఒక సూచన చూపాలి. సరే, వెళ్ళి అర్పణతో తిరిగిరా, ఈ మస్తకి వృక్షం కింద ఇక్కడే ఉంటాను. గిద్యోను అలాగే వచ్చాడు. బలిద్రవ్యాన్ని రాతిమీద పెట్టి నీళ్లు పోశాడు గిద్యోను. యహోవా దూత తన చేతికర్ర కొనతో ఆ బలి మాంసమును పొంగని భక్ష్యాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ బలి పదార్థాలను కాల్చివేసింది. గిద్యోను అన్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, చస్తానేమో. భయపడకు, నీవేమీ చావవు అన్నాడు దేవుడు. గిద్యోను బలిపీఠము కట్టి యహోవా సమాధానకర్త అని దానికి పేరు పెట్టాడు. శ్రోతలు వింటున్నారా? గిద్యోను ఆరో న్యాయాధిపతి. గిద్యోను శత్రుభయం చేత గానుగ చాటున ధాన్యం దొళ్లగొట్టుకుంటున్నాడు, కొండ కింద రహస్యంగా పనిచేసుకుంటున్నాడు. అది కళ్ళం స్థలం కాదు, మిద్యానీయులు ఎక్కడ వచ్చి మీద పడతారో అని భయం. పిరికివాణ్ణి పట్టుకుని దేవుడు పరాక్రమశాలి, బలాఢ్యుడా అని సంబోధించాడు. పిరికివారిని సాహస వీరులను చేయగలడు దేవుడు. పిరికి పేతురును ఇసుకలాంటి వాణ్ణి, రాయిలాంటి వాణ్ణి చేయలేదా? గిద్యోనుకు న్యూనతాభావం ఉంది, అందుకే సూచన కోసం అడుగుతున్నాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని నిష్ఠురాలు పలికాడు. దేవుణ్ణి వారే విడిచిపెట్టారు, దేవుడు ఇశ్రాయేలును విడువలేదు. గిద్యోను తన అశక్తతను ఒప్పుకున్నాడు. నేను అనామకుణ్ణి, అప్రయోజకుణ్ణి అన్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటోంది 1 కొరింథీ 1:27. పేతురు ప్రభూ నేను పాపిష్టి మనిషిని అన్నప్పుడు, సరే నీవు మనుషులను పట్టే జాలరివి అవుతావు అన్నాడు ప్రభువు. యోబు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తిరిగి అతడు కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చి అతణ్ణి విశ్వాసవీరుడని ప్రకటించాడు. అలాగే గిద్యోనును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు.

న్యాయాధిపతులు 6:25 నుండి దేవుడన్నాడు, గిదియోను, నీ తండ్రి కట్టిన బయలుపీఠాన్ని పడగొట్టు, దానికి పైగా ఉన్న ఆషేరా స్తంభాన్ని నరికెయ్యి, నీ తండ్రికి చెందిన ఒక కోడెను 7 ఏండ్లు గల మరో ఎద్దును తెచ్చి బలి అర్పించు. గిదియోను తన పనివారిలో 10 మందిని తెచ్చి యెహోవా తనతో చెప్పినట్లే చేశాడు. గిదియోను తన పితరుల కుటుంబానికి ఆ ఊరివారికి భయపడి రాత్రివేళ ఈ కార్యక్రమం పూర్తి చేశాడు. ఆ ఊరివారు వేకువనే లేచి వచ్చి చూస్తే బయలు ఆషేరా ప్రతిమలు విరిగిపడి ఉన్నాయి. గిదియోను కట్టిన కొత్త బలిపీఠం, అతడు యెహోవాకు అర్పించిన బలి అంతా వారికి కనిపించింది. వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకుంటూ ఇదంతా గిదియోను చేసిన పనే అని కనుగొన్నారు. గిదియోను తండ్రి యోవాషు. వారు యోవాషుతో అన్నారు, నీ కొడుకు చేసిందానికి అతడు చావాల్సిందే. యోవాషు అన్నాడు, మీరు బయలుపక్షాన వాదిస్తారా? ఏ బయలే దేవుడైతే తన పక్షాన తానే వాదించుకోలేడా, పోరాడలేడా? ఆ దినమున గిదియోనుకు యెరుబ్బయలు అని పేరు పెట్టబడింది. అనగా వాదించేవాడు అని అర్థం. శ్రోతలు వింటున్నారా, దేవునికి గిదియోనులాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడు అలాంటి వారినే వాడుకుంటాడు. ఇందులో గిదియోను అతిశయించడానికి ఏమీ లేదు. మోషే, ఫరో వీరిద్దరిలో ఎవరు గొప్ప? దేవుడు వీరిద్దరిలో ఎవరిని కోరుతున్నాడు? సాత్వికుడైన మోషేను దేవుడు వాడుకున్నాడు. ఏలియా బలహీనుడైనప్పుడే దేవుడతణ్ణి వాడుకొని ఆహాబు, యెజెబెలుపై ప్రయోగించాడు. దేవుడు బలహీన ఘటములను వాడుకుంటాడు. మరో మాట, పౌలు హతసాక్షి అయ్యాడు, అతనికి శిరచ్ఛేదం జరిగింది. అప్పుడు నీరో చక్రవర్తి రాజ్యమేలుతున్నాడు. చూచేవారికి ఏమనిపిస్తోంది? పౌలు ఓడిపోయాడా? నీరో గెలిచాడా? కాని తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌలు పేరు పెట్టుకుంటున్నారు. కుక్కలను నీరో అనే పేరుతో పిలుస్తారు. బెత్లహేములో యేసు ప్రభు ఒక శిశువుగా జన్మించాడు. అప్పుడు కైసరు ఔగుస్తు రాజ్యమేలుతున్నాడు. అయితే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడ గిద్యోనును చూడండి. అతడు బలహీనుడు నిజమే, కాని అతడు న్యాయాధిపతిగా ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. అయితే గిదియోనుకు దేవుడు కొంత శిక్షణ గరపాలి. అతనికి దీర్ఘశాంతం అలవడాలి. దేవుడతనికి కొన్ని పాఠాలు నేర్పాలి. దేవుణ్ణి చూచాను చస్తానేమో అని భయపడ్డావు, నీవేమీ చావవులే అని దేవుడు అభయమిచ్చాడు, హామీ ఇచ్చాడు. దేవుడు శత్రువుల బారి నుండి గిదియోనును కాపాడాడు. గిదియోనుకు ధైర్యము, విశ్వాసము పెంపొందాలి. అతడు దేవుని ఆత్మతో నింపబడాలి. గిదియోను దేవుడు వాడుకున్న విశ్వాసి. 33వ వచనం నుండి, శత్రుమూకలు యొర్దాను నదిని దాటి యెజ్రాయేలు మైదానంలో దిగారు. యెహోవా ఆత్మ గిదియోనును ఆవేశించాడు. అతడు బూర ఊదగా మిత్రపక్షాలు అతని దగ్గరికి కూడి వచ్చారు. అబీయెజరు కుటుంబీకులు, మనష్షీయులు, ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రముల వారు అందరూ వచ్చారు. గిదియోను దేవుని నుండి ఒక సూచన అడిగాడు. నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచుతాను, నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడి ఉంటే నేను నమ్ముతాను, నేను యుద్ధం చేస్తాను. అలాగే జరిగింది. గిదియోను పొద్దున్నే లేచి ఆ బొచ్చును పిడిచినప్పుడు పాత్ర నిండే వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండగలిగాడు. గిదియోను మరో సూచన అడిగాడు. నేల అంతటా మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనియ్యి. దేవుడు అలాగే చేశాడు. పొడినేల మీద గొర్రెబొచ్చు తడిసింది. అలాగే తడినేల మీద గొర్రెబొచ్చు పొడిగా ఉంది. 2 సూచనలు గిదియోను అడిగాడు, దేవుడిచ్చాడు. బూర ఎప్పుడైతే ఊదాడో అప్పుడే గిదియోను యుద్ధవీరుడయ్యాడు. శ్రోతలు వింటున్నారా, అబ్రహాము 2వ భార్య కెతూరాకు పుట్టినవాడే మిద్యాను.
ఈ అధ్యాయంలో ఒక ప్రవక్త మనకు కనిపించాడు. దేవుని మూలంగా ప్రకటించేవాడే ప్రవక్త. ప్రవక్త జ్యోతిష్కుడు కాడు. రాబోయే దేవుని శిక్షను ప్రజలకు వివరించి పాపము నుండి తొలగండని, దేవుని వైపునకు రండి అని ప్రవక్తలు ప్రబోధాలు చేస్తారు. ఈ అధ్యాయంలో యెహోవా దూత యేసే అని గ్రహించాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూతగా కనిపించాడు. ఆ యేసే కొత్త నిబంధనలో మానవుడై జన్మించాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. గిద్యోను దేవునితో చేసిన సంభాషణ చాలా ఆసక్తిజనకమైంది. మొదట్లో గిద్యోను తన పాపం ఒప్పుకోకుండా, నీవు మమ్మలను వదిలేశావు అని దేవుని మీద అభాండం వేశాడు. దేవుడు గత చరిత్రలో చేసిన అద్భుతాలను గురించి విన్నాడు, కాని తన స్వంత జీవితంలో అంతవరకు అతడే అద్భుతము అనుభవించి ఉండలేదు. ఇప్పుడు అద్భుతాలను స్వయంగా రుచిచూచాడు గిద్యోను. దేవునియందు ఎదిగేవారికి, ఆధ్యాత్మిక ఆరోగ్యము అవగాహన గలవారికి సూచనలతో పనిలేదు. దేవుణ్ణే అనుభూతిపూర్వకంగా తమలో ఉన్నట్లు ఎరిగి ఉంటే చాలు. సాకులు చెప్పకుండా దేవుడు చెప్పింది చెయ్యాలి. గిద్యోను మొట్టమొదట చేసిన పని బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాడు. ఇందులో గిద్యోను యొక్క విశ్వాసము, విధేయత కనపడుతున్నాయి. కనానీయుల మతం వారి రాజకీయాలతో ముడిపెట్టబడి ఉంది. గనుక వారి దేవుణ్ణి అవమానపరిస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లే వారు ఎంచుతారు. గిద్యోను సాహసం ప్రశంసించదగింది. విగ్రహ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగింది కాదు. గిద్యోను చేసింది పట్టణస్థులు చూచి అభ్యంతరం వెలిబుచ్చారు. గిద్యోనును చంపాలని చూచారు. గిద్యోనును వ్యతిరేకించిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులూ ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇశ్రాయేలీయులు కొందరు విగ్రహాన్ని తొలగించినందుకు గిద్యోను

0: అందుకే గిదియోను భయపడుతూనే అడిగాడు, దేవా నా మీద కోప్పడవద్దు అని ప్రాధేయపడ్డాడు. అయితే దేవుడు గిదియోను అడిగిన సూచనలన్నీ ఇచ్చాడు. సూచనల కోసం మారాము చేయడం అంత తెలివైన పని కాదు. అదే పనిగా సూచనలివ్వు అని దేవుణ్ణి అడగడం ఆధ్యాత్మిక బాల్య చాపల్యమనిపిస్తుంది. దేవుడు తన చిత్తమును బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. మనకు సత్యమేదో తెలిసిన తరువాత అది దేవుని చిత్తమని ఎరిగినప్పుడు వెంటనే కాలయాపన చేయకుండా కార్యాచరణకు పూనుకోవాలి. ప్రియశ్రోతలు, మనకు దేవుని వాక్యమున్నది, గాని అప్పుడు గిదియోనుకు ఈ వాక్యం లేదు. వాక్యంలో దేవుని సంపూర్ణ చిత్తం బయలుపరచబడింది. 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. సామెతలు 4:20-22 నా కుమారుడా, నా మాటలను ఆలకించు, నా వాక్యాలను చెవియొగ్గి విను. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు. సోదరా, సోదరి, వాక్యమే శరీరము ధరించిన యేసుక్రీస్తు. నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? 1 బాలాకు, 2 బారాకు, 3 హానోకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు ఈ సందేశం ద్వారా దేవుడు మనకు ఎన్నో సత్యాలను నేర్పించి ఉన్నాడని భావిస్తున్నాం. దేవుడు వాడుకొంటకు స్త్రీలని పురుషులని తేడా ఏమి లేదని ఇందులో గ్రహించగలం. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి గొప్పవారు మొదలుకొని అల్పుల వరకు విశ్వాసులందరూ ప్రయాసపడాలి. గిద్యోను జీవితం నుండి కూడా అనేక పాఠాలను మనం నేర్చుకున్నాం. పిరికివాడైన గిద్యోనును దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధించడంలోని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు పిరికివాడిని సాహస వీరులుగా చేయగలడు. దేవుడు నమ్మకమైన పరిచారకులతో ప్రజలను సమకూర్చి ఆయన వారి పట్ల దయచూపాడు. వాస్తవానికి దేవుని ప్రజలైన ఇస్రాయేలీయులే దేవుణ్ణి వదిలిపెట్టారు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు గిద్యోనును అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి గిద్యోను లాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడే అటువంటి వారిని బలపరిచి వారి తగ్గింపు జీవితాలను బట్టి తన మహిమ కొరకు వాడుకుంటాడు. గిద్యోను ముందుగా తన కుటుంబంలోని తప్పులను సరిచేసుకొని ఆ తర్వాతే ఇతరులను సరిచేయడానికి పూనుకున్నాడు. గిద్యోను ఒక ప్రవక్తగా ప్రజలను పాపం నుండి తొలగండి అని ప్రజలను హెచ్చరించాడు. దేవుని అద్భుతాలను గిద్యోను స్వయంగా రుచి చూసి దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. బయలు యొక్క బలిపీఠాన్ని విరగ్గొట్టడంలో గిద్యోని యొక్క విశ్వాసాన్ని, విధేయతను చూశాం. నిజంగా అతని సాహసం అభినందించదగింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గిద్యోను దేవునికి విధేయుడవుటకు నిర్ణయించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తన చిత్తమును నీకు బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా తెలుపుతాడు. నీతో నాతో వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆయన వాక్యానికి మనము లోబడదామా? అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు ద్రోవ తప్పిన వారైరి. మార్గములను చిరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నారు.

0: ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని క్రొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్, ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. ప్రియులరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదేను తోట, ఏదేను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదేను తోటలో జరిగిన విషయం ఏంటంటే ద గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదేను తోట పాడు చేయబడింది, లేదా ఏదేను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసం అంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించి ఒక అద్భుతమైన తోటను నాటి దానిలో ఉంచిన తర్వాత ఈ తోటను కాయండి, దాన్ని సేద్యపరచండి అని ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ తర్వాత ద సాడెస్ట్ థింగ్ రిటన్ ఇన్ చాప్టర్ 3 మూడవ అధ్యాయంలో, బహుశా నేను అనుకుంటాను మొత్తం బైబిల్ అంతట్లో కూడా అత్యంత విషాదకరమైన విచారకరమైన చాప్టర్ అంటూ ఏదైనా ఉంది అంటే జెనిసిస్ చాప్టర్ 3 మూడవ అధ్యాయమే. ఎందుకోసమంటే పాప ప్రారంభం అక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు భయం లేదు మనిషిలో, దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిలో ఆందోళన లేదు, కలవరం లేదు, ప్రశ్న లేదు. కానీ మూడో అధ్యాయంలో దాదాపుగా అన్నీ వచ్చేసాయి. కారణం అంటే తెలుసా, ఆదాము అవ్వలు తమకిచ్చిన బాధ్యతను విస్మరించినందువలన అపవాది లోపలికి ప్రవేశించాడు. ఏదైనా తోటలోకి వచ్చి ఏదైతే చేయాలనుకున్నాడో సమస్తం కూడా చేశాడు. ప్రియులరా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పగానే కౌంటర్ ఫీట్గా అంటే ఆ మాటకు వ్యతిరేకంగా మరొక మాట అపవాది తీసుకొచ్చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా కౌంటర్ ఫీట్గా అపవాది కూడా మరొక మాట తీసుకొస్తాడు. ఎప్పుడైనా కానీ ఆనాడు ఆదాము అవ్వల జీవితంలో మాత్రమే కాదు, ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట నీతో మాట్లాడుతుంటే అపవాది వెంటనే మరొక మాట నీతో మాట్లాడుతుంటాడు. ఏ మాటకు లోబడాలి అనేది నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు మాట్లాడుతున్న మాటలు సత్యమైనవి, ఆయన మాటలు ఎప్పుడు కూడా నిష్కళంకమైనవి. వాటిలో మోసం కానీ, నిన్ను వంచే అనుభవాలు కానీ, లేదా నిన్ను నష్టపరిచే మాటలు కానీ దేవుడు ఒక్కడు కూడా మాట్లాడడు. ఆయన ఏది చెప్పినా, ఒకవేళ ఆజ్ఞాపించినా, ఒకవేళ హెచ్చరిక చేసినా, అవన్నీ నీకు ప్రయోజనకరమైనవే, నీకు ఉపయోగకరమైన తప్ప నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఒక్క మాటైనా దేవుడు నీతో మాట్లాడడు. అయితే అపవాది వెంటనే అబద్ధాన్ని తీసుకొస్తాడు. ఈ అబద్ధం ఎలా ఉంటుందంటే ఇట్ విల్ గివ్ యూ ఎ సూతింగ్ ఎఫెక్ట్ టు యూ. నీకు ఎంత హాయిగా అనిపిస్తుందంటే, ఎంత చక్కగా అనిపిస్తుందంటే, తలనొప్పి వస్తున్నప్పుడు ఎవరైనా ఆ ఏంటి ఆ నవరత్న ఆయిల్ వేసి చక్కగా మసాజ్ చేస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట అపవాది మాటలు. దేవుని మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. అందును బట్టి చెబుతున్నాడు మరలా, గాడ్ విల్ హర్ట్ యూ బై టెలింగ్ ద ట్రూత్. దేవుడు సత్యం చెప్పి నిన్ను ఒకవేళ హర్ట్ చేయడానికి అని ఇష్టపడతాడు, కానీ అబద్ధం చెప్పి మాత్రం నేను కంఫర్ట్ చేయడం అనే వాస్తవాన్ని గుర్తించాలి. గాడ్ విల్ నాట్ టెల్ యువర్ లై
1: టు కంఫర్ట్ యు. నిన్ను ఆదరించడానికో లేకపోతే నిన్ను ఒక విధమైన ఆహ్లాదపరచడానికో దేవుడు అన్నాడు అబద్ధం చెప్పేవాడు కాదైనా, సత్యం చెప్పి నిన్ను బాధపరచడానికైనా ఆయన వెనుకాడ్డగానే అబద్ధం చెప్పి మాత్రం నేను ఆదరించుడు అనే వాస్తవాన్ని గుర్తించాలి. కానీ అపవాది మాటలు ఎలా ఉంటాయంటే, ప్రియులరా, మన కళ్ళ ముందే ఓ గొప్ప ఆవిష్కరణ చేసేస్తూ ఉంటాడు, జరగని విషయాలను కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఆనాడు అవ్వ దగ్గరకు వచ్చి జరిగిన విషయం అదే, అవమ్మా ఈ పండు తినుదినమున మీరు దేవుళ్ళగా అయిపోతారు, నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు యోచించే శక్తి మీకు వస్తుంది, ఇంకా మీకు దేవునికి పెద్ద తేడా ఉండదని అపవాది తనలో ఉన్న నైజాన్ని అవ్వ హృదయంలో నాటుతూ వచ్చాడు. నిజమే, ఎవరి మనసులో ఏముంటుందో అదే ఇతరుల్లో నాటుతూ ఉంటారని అపవాది రుజువు చేశాడు. వాడి హృదయం నిండా గర్వం, వాడి హృదయం నిండా అహంభావం. అసలు వాస్తవానికి అపవాది పరలోకం నుండి గెంటివేయబడడానికి కారణం కూడా అదే, మహోన్నతునితో సమానుడిగా చేసుకుంటాను అన్నాడట. బాగా పాటలు పాడుతున్నాడు కదా అని చెప్పి ఆ వేకువ చుక్క ఆ తేజో నక్షత్రమా అని పేరు పెట్టాడు దేవుడు. ఒక మంచి బిరుదు టైటిల్ ఇవ్వగానే ఇంక ఈయన అనుకున్నాడు, వేకువ చుక్క తేజో నక్షత్రం అని నాకు పేరు పెట్టాడు కనుక ఇక నేను మామూలు దూతలతో సమానం కాదు, నేను మహోన్నతునితో సమానం అయిపోతానని, సింహాసనం ఎత్తు పెంచాలని ఆలోచన చేస్తున్నాడట మనసులో. ప్రిల్లల దేవుడు చోటు ఇవ్వలేదు, పైనుండి గెంటి వేశాడు. అపవాది ఏ గర్వంతో అయితే గెంటివేయబడ్డాడో అదే గర్వాన్ని ప్రజల గుండెల్లో నాడుతున్నాడు. నీకేం తక్కువ, నువ్వు దేవుడితో సమానం, నీకేం తక్కువ నువ్వు మందిరానికి వెళ్ళడానికి, నీకేం తక్కువ అక్కడ కూర్చొని 2 గంటలు

0: పరచండి. God has given a wonderful opportunity to be called as a children. ఆయన బిడ్డలుగా పిలవబడిన మనము దేవుని తర్వాత స్థాయిలో ఉన్నాం. ఆ తర్వాత దేవదూతలు మన తర్వాత స్థానం. అంటే మీరు అనొచ్చు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువగా చేసేటివి అని బైబిల్లో ఉంది కదా అని మీరు అనొచ్చేమో. వాస్తవానికి దేవుడు సృష్టించినప్పుడు మన స్థాయి దేవదూతల కంటే ఎక్కువే. అయితే పాపం చేయడం ద్వారా మొత్తం అందరినీ పక్క జరిపేసి కిందకెళ్ళి కూర్చున్నాం మనం. ఎందుకొస్తే తెలుసా? దేవునికి విరోధమైన పాపం చేయడం ద్వారా. సృష్టి కంటే దేవదూతల కంటే దిగజారిపోయిన స్థితిలో మానవుడు వెళ్ళిపోవడం కారణం మనిషి జీవితంలో పాపమే. దేవుని తర్వాత స్థానం నీదే. అపవాదం అన్నాడు నువ్వు దేవుళ్ళగైపోతావు, నీ కన్నులు తెరవబడతాయి, అంతా బాగుంటుంది అనగానే అవ్వ ఆదాము వారిలో ఉన్న యూనిటీ ఎంత గొప్పదో చూడండి. అవ్వగారు ముందు తినేసిన తర్వాత పట్టుకెళ్ళి ఆదాము గారికి ఇస్తే ఆయన కూడా మారు మాట్లాడకుండా ఏం చేశాడు? తినేశాడు. అపవాది సత్యానికి విరోధమైన భావాన్ని వారి గుండెల్లో నాటాడు. జాగ్రత్త వినండి, ఏ విషయమైనా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు మూడు రకాల ప్రేరేపణలు నీకు వస్తూ ఉంటాయి. ఒకటి ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, మొదటి దేవుని ప్రేరేపణ. అది ఎప్పుడు కూడా మంచిదే, నీకు మంచి చేయాలని కోరుకునేదే. రెండవది సాతాను ప్రేరేపణ, అపవాది కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా నేను నడవాలని. మూడవది లోక ప్రేరేపణ, లోకస్తులు కూడా నేను వెనకొకలాగాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ మూడు మాటలు ఏ మాట వింటున్నావు? ఈ మూడు మాటలు ఏ మాట వినాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆలోచన చేయి. అపవాది ప్రియులరా, మనిషిని శోధించినప్పుడు, మనిషిని వేధించినప్పుడు, పాపపు దిశగా తీసుకువెళ్ళినప్పుడు ఆదాము అవ్వలు తమ దేవుణ్ణి మరచి, దేవుని మంచితనాన్ని మరచి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని విడిచిపెట్టి, ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను విడిచిపెట్టి అపవాది చెప్పిన మాటకు లోబడి దేవునికి దూరం అయిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఏ డిలైట్ఫుల్ ప్లేస్ వాస్ టర్న్డ్ యాజ్ అ ప్లేస్ ఆఫ్ సిన్. దేవుడు చేసిన రమ్యమైన స్థలము పాపపు కేంద్రంగా ఆదాము అవ్వలు మార్చేశారు. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఇది నా ప్రశ్న. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు, ఎంతో ఉన్నతమైన స్థాయిని సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకునే మనసు నీలో ఉందా? చాలామంది ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తారు, మంచిదే. అయితే ఆశీర్వదించబడిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నాలు ఏమి చేయరు. వెన్ గాడ్ గివ్స్ యూ ఏ బ్లెస్సింగ్, ప్లీజ్ స్టే దేర్, ప్లీజ్ సస్టైన్ దట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ ఆశీర్వాదం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజులో చాలామంది తమ దీవెన నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యత నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతలు పారద్రోలుతున్నారు. అందుబడి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచంలో చాలామంది ఆశీర్వాదం కోసం అరులు చేస్తున్నారు, కానీ ఎంతమంది నిజంగా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు, ఎంతమంది దానిలో ఉండగలుగుతున్నారంటే చాలా కొద్దిమందే, చాలా కొద్దిమందే. దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. దేవుడు ఆశీర్వించే కొలది దేవుని దూరం అయిపోవాలి కొంతమంది. ఆదాము అవ్వల జీవితంలో జరిగిన కార్యం అదే. ఎప్పుడైతే ఆ ఈడెన్ గార్డెన్ పాపం ద్వారా భయంకరమైన పరిస్థితులు నెట్టివేయబడిందో, జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని కృప అడుగడుగున మనిషి మీద ఉందని చెప్పడానికి అదే అధ్యాయంలో దేవుడు ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆదికాండం 3:21 మనం చదువుతున్నాం.
1: దేవుడైన యెహోవా ఆదామునకును
0: అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి
1: వారికి
0: తొడిగించెను.
1: అప్పుడు
0: చాలండి, చర్మపు చొక్కాయలు తొడిగించెను, వారికి చేయించి తొడిగించెను అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువే మొట్టమొదటి టైలర్ అనమాట. ఆయన చక్కగా టైలరింగ్ చేశాడు. ఆదామవ్వలకు వస్త్రాలు కుట్టించి ఇచ్చాడట. వాస్తవానికి ఆదామవ్వలు పాపం చేయడానికి ముందు వారు మహిమతో కప్పబడ్డారు. దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ వారిని కప్పి ఉంది. అయితే ఎప్పుడైతే దేవునికి విరోధమైన తప్పును చేశారో, పాపం చేశారో, మొట్టమొదటిగా వారు గుర్తించారట తాము దిగంబరులను గుర్తించి చెట్ల చాటను దాక్కోవడం ప్రారంభించారు. ప్రభు వచ్చాడు, ఒక ప్రశ్న అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎవరికి తెలిసా తెలియదు దేవుడికి ఆదామ ఎక్కడున్నాడో లేదో? అన్నీ తెలుసు. మరి తెలిసినా ఎందుకు దేవుడు కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు? వై గాడ్ క్వశ్చన్స్ అస్? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడంటే, జాగ్రత్త గమనించండి, ప్రతి ప్రశ్న ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రతి క్వశ్చన్, దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశం దాగి ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించాడు. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? ఎలీషా అడిగాడు. ఎలీషాకు తెలియదా గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో? నా ఆత్మ నీతో కూడా రాలేదా అని మాట్లాడిన దావీదునుడు గెహజీ ఎక్కడికెక్కడ వెళ్ళాడో, ఏం తెచ్చుకున్నాడో, ఎక్కడెక్కడ పెట్టాడో అవన్నీ తెలుసు. అయినా మరలా ఎందుకు అడిగాడు గెహజీ ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా తప్పైపోయింది నన్ను క్షమించు అని

0: నీచ పాదాల మీద పడ్డానికి అవకాశం ఇస్తే గాజీ అన్ఫార్చునేట్లీ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోలేదు, దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియులారా, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాలా, దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనకాల ఒక అవకాశం, అన్ ఆపర్చునిటీ అనేది ఉంది. దేవుడు కొన్నిసార్లు ప్రశ్న అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆ టైంలో ప్రభు పాదాల దగ్గర పడుంటే ఆదాము చరిత్ర వేరేగా ఉండేది, కానీ తప్పును మరొకళ్ళ మీద నెట్టేశాడు. తప్పు చేయడానికి కారణాలు ఏంటో రకరకాల ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చాడు, కానీ తన మాత్రం కన్ఫెషన్లోకి రాలేదు, పశ్చాత్తాపంలోకి రాలేదు, ఒప్పుకోలేదు. అందును బట్టి ఆదాము శాపానికి గురైనట్టుగా బైబిల్లో ఉంది. అంజూరపు ఆకులు కచ్చడాలు తమ యొక్క దిశ మూలన కప్పడానికి కట్టుకున్న ఆదాము అవ్వలను దేవుడు అలా చూడలేక, దేవుడు అలా విడిచిపెట్టలేక ఒక గొర్రె పిల్లను వధించి, ఏదైనా తోటలో ఒక గొర్రె పిల్లను వధించి ప్రక్షాళ నిమిత్తం వారి యొక్క సిగ్గును కప్పడానికి, వారి అవమానాన్ని కప్పడానికి దేవుడు చర్మపు చొక్కాయలు ఇచ్చాడు అనే వాస్తవాన్ని గుర్తిస్తే కల్వరి సిలువ యొక్క అనుభవం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తరించిందని బైబిల్లో రాయబడిన రీతిగా పాపము ద్వారా భయంకర పరిస్థితులను నెట్టివేయబడిన ఆదాము అవ్వలను అలా విడిచిపెట్టేయకుండా దేవుడు వారికి సిగ్గును అవమానాన్ని కప్పి ఒక గొర్రె పిల్లను వధించి వారికి రక్షణ ప్రణాళికలో భాగంగా పిల్లల వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. ఎందుకు మాటలు చెబుతున్నా తెలుసా? కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, కొన్నిసార్లు మనం చేసే పాపాలు, మనం చేసే ఆచార సంబంధమైన క్రియలు మన యొక్క సిగ్గును మన అవమానాన్ని దేవుని పట్ల ఉన్న మన అపరాధ భావాన్ని కప్పలేవు. కానీ గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల చర్మం మాత్రమే మన యొక్క జీవితంలో మన ప్రతి పాపాన్ని కప్పి ఉంచేది అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఏ గార్డెన్ స్పాయిల్డ్ బై సిన్ ఇన్ ఏడెన్, ఏదైనా తోటలో ప్రియులారా ఆ తోట పాపం ద్వారా మలినం చేయబడి కళంకం చేయబడినప్పుడు దేవుడు తన కృప ద్వారా మరొకసారి వారికి చర్మపు చొక్కాయలను అనుగ్రహించారు. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు The Gospel of John, chapter 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది, ఎ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. 26వ వచనం కూడా మనం చదివితే అక్కడ ఈ మాట చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారు. పేతురు ఎవని చెవి తెగ నరికెనో, వాని బంధువు ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును, నీవు ఆ తోటలో
1: అతనితో కూడా
0: ఉండగా
1: నేను చూడలేదా?
0: చాలు, నీవు ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా? పేతురుతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆ పేతురు యేసు ప్రభు తెలియదని పరిగెడుతున్నప్పుడు నీవు ఆ తోటలో ఉన్నావు కదా అన్నాడు. ఏంటి ఆ తోట అంటే గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి ముందు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా అక్కడ ప్రార్థించినట్టుగా దైవ లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ తర్వాత లూకాసు సువార్త 22వ అధ్యాయం దగ్గరికి రండి. లూకాసు సువార్త 22:39 చదువుతున్నాం. Luke chapter 2:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను కూడా ఆయన వెంట వెళ్ళారు. యేసు ప్రభుకి ఒక వాడుక ఉందట. ఏంటి ఆ వాడుక చెప్పండి? ఒలీవల కొండకు వెళ్ళాడు అని బైబిల్లో రాయబడింది. వాడుక అనగా అలవాటు. మనకు కూడా చాలా అలవాట్లు ఉంటాయి, చాలా వాడుకలు ఉంటాయి. ప్రతిరోజు చేసేదాన్ని అలవాటు అంటారు, వాడుక అంటారు. కొంతమంది ఏదైనా చెప్పి సారీ అండి అలవాటులో పొరపాటు అయిపోయింది అంటారు చాలా మంది కదా, లేదంటే తప్పుదోవలకు వెళ్ళి అలవాటులో పొరపాటుగా వచ్చేసానండి ఇక్కడికి అంటే. కొంతమందికి రోజు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాట్లు? ఉదయాన్నే లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కొంతమందికి అలవాటు. చక్కగా గ్రౌండ్కో లేదంటే పార్క్కో వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అది వారికి అలవాటు. స్త్రీలకు కొన్ని అలవాట్లు ఉంటాయనుకోండి, మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు. ఏంటి అలవాట్లు? భర్త మీద కేకలేయడం కొంతమందికి అలవాటు, రోజు అలవాటే. కాఫీ ఇచ్చినట్టుగా రోజు ఏం చేస్తుంటారు, వాళ్ళ మీద కేకలు వేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది సీరియల్ చూడడం అలవాటు. మీటింగ్లు పెట్టినా రారా ఆ టైంలో, మీటింగ్లు ఉంటే అది అయిపోయిన తర్వాత వస్తానండి ప్రసంగం కొంచెం ఆభ్యమనని అంటారు. ఈవిడ కోసం ప్రసంగం ఆపాలట, ఎప్పుడు దాకా వచ్చేదాకా. మరి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మరి కొంతమంది టీవీ సీరియల్ అలవాటుగా చూస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు ఉంటారు, వారికి ఏంటి అలవాట్లు? కొంతమంది రాగానే కొంతమంది కొట్టి మాట్లాడతారు వాళ్ళు, అది వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఎంతటి వారా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏంటి పరిస్థితి వాళ్ళకి తెలీదు, రాగానే ఏంట్రా అంటారు వాళ్ళు, అది అలవాటు అనమాట వాళ్ళకి. కొంతమంది రకరకాల అలవాట్లు. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది యేసుక్రీస్తు ప్రభుకు ఒక వాడుకు ఉందట. బైబిల్లో కూడా కొంతమంది మంచి వాడుకలు ఉన్నాయి. దావీదుకు ఒడిసెలు తిప్పడం ఏంటట అలవాటు. రోజు కూడా తన దగ్గర సిలింగ్లో రాళ్ళు పెట్టి చక్కగా నేర్చుకుంటాడు. అలవాటుగా ఉన్న అలవాటు ఒక రోజున ఉపయోగపడిందా లేదా? గొల్యాతును కొట్టడానికి ఆ స్లింగ్ ఉపయోగపడింది. తన అలవాటే ఒక రోజున ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక వాడుకు ఉందట. ఏంటా వాడుకు అంటే ఆయన వాడుకు చొప్పున ఒలీవుల కొండకు వెళ్ళాడు. ఆయన అనుభవం ఎలాంటిది అంటే ఆ పై అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 21:37 మనం చదివితే యేసు ప్రభు చేసే అనుదిన దినచర్య అక్కడ రాయబడింది.
1: ఆయన ప్రతి దినము
0: ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదట. ప్రతి దినము అని బైబిల్ సెలవిచ్చిందంటే ఇంక అందులో వేరే ఆలోచన కూడా లేదు. ప్రతి దినము, ఎవ్రీ డే.
1: పగటియందు దేవాలయములో బోధించుచు,
0: రాత్రివేళ ఒలీవుల కొండకు వెళ్ళుచు
1: కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన దగ్గరకు పెందలకడ వచ్చుచుండిరి.
0: ఎప్పుడు వచ్చారంటండి? రేపు వచ్చే ఆదివారం ఆరాధన 5 గంటలకు అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు ఇక్కడ? చాలా సంతోషం. ఒక ఇద్దరు చేతులు ఎత్తారు. కొంతమంది ఎత్తమా వద్దమా అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కమిటీ అయిపోయామంటే మళ్ళీ రాలపోతే కష్టం. అందును బట్టి ఎందుకు ఇలాంటివని. 5 గంటలకు ఆరాధన అంటే మనం రాలేం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఎప్పుడు వచ్చారట? పెందల కడ వచ్చారు. వైద్యులు కూడా చెబుతారు, శాస్త్రం కూడా చెబుతుంది, పెందల కడ ఏవైతే నీ మనసులో పడతాయో అవి రోజంతా నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తావు అట. అంటే ఆ ఫస్ట్ అవర్లో నువ్వు దేనికైతే చోటిస్తావో ఆ రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అన్ని కూడా ఆ మాటలే, ఆ ఫిలాసఫీ, ఆ తత్వము నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదయాన్నే లేవగానే సినిమా పాటలు అన్నావు అనుకో, రోజంతా అలాగుంటుంది పరిస్థితి అంతా కూడా. నీకు ఎవరు పాడినట్టు వినబడతా ఉంటాయి. ఎక్కడ చూసినా అవే కోయిలు కూడా అవే పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఫస్ట్ అవర్లోనే నువ్వు వాటిని ఇంప్యూట్ చేసావు కనుక. అదే దేవుని వాక్యాన్ని చదువు ఉదయాన్నే లేచి, ఆ రోజంతా ఆ విజయం నీదే. కొంతమంది ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా, కొంచెం బైబిల్ చదువుకుని వెళ్ళండి. నేను ఇప్పుడు చదువుకోను, ఇప్పుడు టైం లేదు కదా. నేను సాయంకాలం వచ్చిన తర్వాత నువ్వు కాఫీ ఇస్తావు కదా, కాఫీ తాగిన తర్వాత డిన్నర్ పెడతావు కదా, డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు నేను చక్కగా నా గదిలోకి వెళ్ళి బైబిల్ తెరిచి 10 అధ్యాయాలు చదువుకుంటాను అంటాడు. భార్యతో ఎంత జగ చెబితే అప్పుడు వెంటనే వచ్చి అబ్బాయి మీరు సూపర్ అండి అని వెళ్ళరండి, నేను పంపించగానే అయ్యగారు అన్ని బాగానే చేస్తారు చెప్పినండి, కానీ బైబిల్ మాత్రం చదవడు. రాత్రి వస్తాడు 5 గంటలకి, కాఫీ తాగేస్తాడు, కాసేపు కూర్చుంటాడు, పిల్లలతో వాళ్ళతో మాట్లాడతాడు, భోజనం శుభ్రంగా తింటాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళగానే ఏమండి బైబిల్ చదువుకుంటున్నారా అనేటప్పటికి నిద్రపోతాడు మంచం మీద పడుకొని. ఆ చదివేదేదో ముందే చదువుంటే ఆ రోజంతా నీకు విజయం వచ్చేదిగా. పెందలక్కడన వారు దేవుని మాటలు వినడానికి వచ్చారన్నా, రండి పెందలక్కడ దేవుని కార్యాల్లో పాల్గొనండి, యేసుక్రీస్తు ప్రభు మాటలు వినాలి. ఆయనకున్న వాడుకి ఏంటి అంటే ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించచ్చు లేదా బయట స్థలాల్లో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ప్రతి రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడట ఆయన? ఒలీవల కొండ క్రింద గెత్సెమన తోట ఉంది. యేసు ప్రభు ఆ తోటనే తన నివాసంగా మార్చేసుకున్నాడు. ఆయన ఆ తోటను నివాసంగా మార్చుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనగా ఆ తోటలో ఆయన రాత్రంతా ఏం చేశాడట? ఆయన ప్రార్థన, విజ్ఞాపన. ఆయన ఒక గొప్ప మాదిరి మనందరికీ ఇచ్చి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా శక్తిని పొందడం, ప్రార్థన ద్వారా దేవుని నడిపింపును పొందడం యేసు ప్రభు అలవాటు చేసుకున్నాడు. కనుకనే ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ by the prayer of Jesus. యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా ఆ తోట పావన పరచబడింది. ఆ తోట పుణ్యమైంది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభువు మనందరికీ నేర్పించాల్సి అనుకుంటున్న ఒక పాఠం ఏంటంటే ఇట్స్ ఎ గార్డెన్ ఆఫ్ సబ్మిషన్ అండ్ ప్రేయర్. అక్కడ దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే ఏంటో యేసు ప్రభువు నేర్పించాడు. ప్రభునందు ప్రియులారా, అందమైన తోటను ఆదాము అవ్వలకు దేవుడిస్తే వాటిని దాన్ని స్పాయిల్ చేశారు. అయితే గెత్సెమన తోటను యేసు ప్రభు ప్రవేశించిన ద్వారా పావనపరిచాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసును అనుమయపడ్డాం. ఆ తోట మనిషికి ఇవ్వబడితే మానవుడు దాన్ని కాపలా కాయలేదు, మానవుడు దాన్ని సరిగ్గా చూసుకోలేదు. కానీ ఈ తోటను యేసుక్రీస్తు ప్రభు ప్రతి రాత్రి దర్శించి అక్కడ ప్రజలందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. ఆయన దేవునికి తన్ను తాను సబ్మిట్ చేసుకోవడం అంటే ఏంటో నేర్పించాడు.
2: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి, నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానంలో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
3: మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188888. మా వెబ్సైట్ www.johnwesley.com.
4: నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
5: నీకు క్షేమమగునట్లు
4: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగునా.
5: అంటే తెలుగులో వేగట్టిగా అదర్ ఇంపోర్ట్ క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. నౌ ఐ యామ్ గోయింగ్ టు చేంజ్ ద పర్స్పెక్టివ్ టు ద చిల్డ్రన్. ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారో హల్లెలూయా చెప్తారా? లెట్స్ గెట్ ఇట్ గోయింగ్. సామెతల గ్రంథము 1:8-9 చదువుదామా.
4: నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు.
5: అది మీ తలకు
4: సొగసైన మాలికయు,
5: సొగసైన మాలికయు
4: నీ కంఠమునకు హారములై ఉండును.
5: నీ కంఠమునకు
4: హారములు.
5: ఎంతమందికి గార్లెండ్ కావాలి, ఎంతమందికి చైన్ కావాలి? దిస్ చైన్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ గోల్డ్ అండ్ డైమండ్స్. దట్ గార్లండ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎనీథింగ్ దట్ యు కెన్ ఫైండ్ ఆన్ ద ఎర్త్. మామూలుగా గార్లండ్ వేసి దేనికి? ఘనత కొరకు, ప్రైజ్ కొరకు, 10 మంది ఘనపరుస్తాం కొరకు, విలువగా ఇంచుతాం కొరకు. విలువ లేని వాడికి ఎవరు గార్లండ్ వేరు. యూనో వీ టాక్ అబౌట్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైన్, బట్ బైబిల్ టాక్స్ మోర్ బియాండ్ ఇట్. ఏంటంట, లిసన్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ మదర్. They are garland to grace your head and a chain to adore your neck. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుందండి, గద్దెంపులు వచ్చేటప్పుడు లోబడండి. ఇక్కడ పిల్లలు ఉంటే గద్దెంపులు వచ్చేటప్పుడు లోబడండి. ఇక్కడ ఉన్న పిల్లలు చెప్తున్నాను, యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ లైఫ్ ఎనఫ్ యాజ్ మచ్ యాజ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు వెళ్ళినంత నువ్వు వెళ్ళ, నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు, వారు ఏదో వేరే కాలం అనుకుంటున్నావు. నియమాలు మారవు, పద్ధతులు మారవు. రే వద్దురా, అది చెయ్యొద్దురా, నీకేం తెలుసు, నీకేం తెలుసు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులని జస్ట్ టేక్ ఇట్ ఆ అసలు వాళ్ళు ముసలి వాళ్ళు ఏం తెలుసు. నో నో నో, దే నో మచ్ మోర్. జీవితంలో ఎవరిని నమ్మాలో చెప్పేస్తారు, రే ఆ అమ్మాయి మంచిది కాదురా, వద్దురా, ఎండరో, నీకేం తెలుసు, వద్దమ్మా, అలాంటి వాడు వద్దమ్మా, మనకు తగడమ్మా. లేదు మమ్మీ, చాలా మంచోడు మమ్మీ, నీకేం తెలుసు. బట్ ఎప్పుడైతే ఆ మాటని ఫుల్ కన్సిడరేషన్ టెస్ట్ టెస్ట్లో తెలిసిపోతుంది. నువ్వు చెప్పింది రైట్ మమ్మీ, నువ్వు చెప్పింది రైట్ డాడీ. యూ విల్ గెట్ టు అనలైజేషన్ ఓన్లీ వెన్ యూ టెస్ట్. ఈరోజు పరీక్షిస్తానుగా లేదు, ఫేక్ రియాలిటీకి డిఫరెన్స్ తెలియట్లేదు. నేను ఒక్క మాట చెప్తానండి, తల్లిదండ్రులు ఎంతైనా వారు చెప్పే విధానం కఠినంగా ఉండొచ్చేమో కానీ నీ మేలు కోరే చెప్తారు. నీ తల్లిదండ్రులు దేవుని గౌరవించిన వారు, దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారైతే వారు చెప్పేది నీ మేలు కోరే. నీ ఫ్రెండ్స్ అంటారు సూపర్ రా అంటారు, నీ ఫ్రెండ్స్ అంటారు గుడ్ వండర్ఫుల్ ఐఎమ్ దేర్ విత్ యూ. నీ తల్లిదండ్రులు ఐఎమ్ దేర్ విత్ యూ అనకపోవచ్చు. ఎవరు, ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎట్టా, ఏంటి, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. ఆన్సర్ ఆన్సర్ ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్ హోల్డ్ ఆన్ ఫైండ్ అన్ ఆన్సర్ గివ్ ద ఆన్సర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోంట్ గివ్ ద ఆన్సర్ అండ్ బి రిబల్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ దానికి తగ్గ శిక్షను అనుభవిస్తావు. దాని తర్వాత అయ్యో అని ఏడ్చేది నీ గురించి నీ ఫ్రెండ్స్ కాదు, మీ అమ్మే, మీ నాన్నే. నీ గురించి బాధపడేది వారే, నేను ప్రేమించేది వారే, నీ గురించి మేలు కుడ్డిస్తారులో వారికి తెలియక ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ప్రేమతో బదులిస్తాం బెటర్ కానీ ఆర్గ్యూ చేయొద్దు, గొడవ పెట్టద్దు. దే డోంట్ నో అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వారు నీకు వేసే ప్రశ్న నీకు ఎలాగుంటుందంటే, నేనంటే ప్రేమ లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నేనంటే అక్కర్లేదా, నేను అక్కర్లేదా, నేను వద్దా అన్న రీతిగా అనిపిస్తుంది. నో ఆన్సర్ విత్ రెస్పెక్ట్. మీ ఆఫీస్లో బాస్కి భయపడేది గౌరవించేది కూడా మీ తండ్రికి ఉండదు. దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, వాక్యం మొత్తంలో ఒక్కటి నేర్చుకున్నాను నేను చాలా ముఖ్యంగా, దేవుణ్ణి ఒక వ్యక్తి గౌరవిస్తేనే కానీ సర్వాధికారము, సర్వశక్తి, సర్వంతర్యామైన దేవుడు నీ జీవితంలో ఏది చేయలేడు. హ్యావ్ యు హర్డ్ దిస్ ప్రేయర్? అంటిల్ యు ఆనర్ గాడ్, నో మ్యాటర్ గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసియంట్, ఆల్ నోయింగ్, ఎవ్రీథింగ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. బైబిల్ ఎవిడెన్స్, యేసు ప్రభువే తన ప్రాంతానికి వెళ్ళాడంట, తన ఊరికి వెళ్ళాడట, నజరేత్కి వెళ్ళాడట. ఆయన ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు చూడండి, దాని ముందు చదివితే యేసుప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు, చచ్చినోళ్ళు లేపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తన ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, నా ఊరికి వెళ్తానంటరా, అందరికి అంత చేస్తాను, నా ఊరోళ్ళకే ఇంకా ఎక్కువ చేయాలి. కానీ ఊరికి వెళ్ళినప్పుడు అంట ఆయన ఏమి చేయలేకపోయాడంట. కారణం ఏంటంటే అక్కడ ఉన్నవారు ఆయనని గౌరవించలేదు, ది అండర్ ఎస్టిమేటెడ్. ఈయన ఎవరు నాకు తెలీదా, ఈయన బలహీనతలు నాకు తెలీదా, ఈయన ఎవడు పిల్లడు నాకు తెలీదా, ఈయన ఎక్కడ పుట్టేదాళ్ళు తెలీదా. ఈరోజు చాలా మంది మనం ఒకటి మంచి చేద్దాం అంటే దే టాక్ అబౌట్ ఇట్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ దేర్, బట్ హే ఓనో ఓనో మనం చూస్తాము వారు ఆయన గౌరవించకపోతముతో అక్కడ ఆయన ఏమీ చేయలేదంట. పెద్దగా గ్రీక్ మాట చూస్తే అక్కడ కోమాలో ఉన్న వారిని కొంతమందిని మాత్రం ఆయన ముట్టి స్వస్థపరిచి వెళ్ళిపోయాడంట. సో మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో తండ్రిగా తల్లిగా ఒక వ్యక్తులనిచ్చాడు, మీరు గౌరవిస్తున్నారా దట్ దే కెన్ డూ వాట్ దే హ్యావ్ టు డూ. ఈరోజు చాలామంది గౌరవిస్తలేదు కాబట్టి, బికాజ్ యూ డో నాట్ ఆనర్ యువర్ ఫాదర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ హెమ్. యువర్ సేయింగ్ మై ఫాదర్ డస్ నాట్ డూ ఎనీథింగ్. హ్యావ్ యూ ఆనర్డ్ హెమ్? హ్యావ్ యూ ఆనర్డ్ హెమ్? హ్యావ్ యూ ఆనర్డ్ యువర్ మదర్? ఈరోజు అమ్మలు అయితే పని మనుషుల్లా కనబడుతున్నారు. ఆనో అమ్మా ఆనో, నువ్వు ఆనర్ చేసి చూడు, నీ అమ్మ నీకు ఎట్లా ఉంటుంది చూడు, క్వీన్ లాగా ఉంటుంది, నీకు అన్ని చూసుకుంటుంది, నీకు ఏదైనా చేసి పెడుతుంది. నాన్న కూడా అంతే, కింగ్ లాగా నీ కొరకు ఎంత కష్టపడతాడు. ఈరోజు నువ్వైతే దెర్ ఇస్ నో ఆనర్, తీసి పడేస్తున్నావు. అండ్ యూ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు దెమ్. ఈరోజు చాలామంది అంటారు ఐ సీ దిస్ జనరేషన్ జస్ట్ కంప్లైనింగ్ జనరేషన్. ఎలా తెలుసా, మా నాన్న ఇదండి, మా అమ్మ ఇదండి, వారి ఇదండి, వీరి ఇదండి, వీరి ఇదండి. ఒక సోదరుడు ఇట్లే వాళ్ళ గురించి పెద్ద కంప్లైంట్లు చెప్పి సరే ఈయన గురించి చెప్తున్నాడు. ఏంటి, ఈయన వాళ్ళ నాన్న అమ్మ చేసిన పనులే ఈయన చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అమ్మ గురించే మాట్లాడుకుంటా ఈయనకి పిల్లలు ఉన్నారు, ఈయన పిల్లలు పెద్దోళ్ళే, అంటే 10-15 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నారు. ఈయన బ్రతికేది ఏంటి, సేమ్ టు సేమ్. సరే మీ నాన్న గురించి అంత కంప్లైంట్ ఇచ్చావు, నీ బ్రతిక ఎట్లా ఉంది, దానికన్నా ఘోరంగా ఉంది, దానికన్నా ఘోరంగా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ వై డోంట్ యు జస్ట్ ఆనర్. కనీసం నువ్వు ఒక తండ్రిగా అయిన స్థానంలో అన్న తెలుసుకోవాలి, అయ్యో మా నాన్న గురించి ఇట్లా మాట్లాడాను, చా తప్పు చేశాను నేను, నాన్న సారీ, నన్ను నేను అర్థం చేసుకుంటున్నాను, ఏదో పిచ్చోలాగా మాట్లాడింది, ఇప్పుడు నేను తండ్రిని అయినా కాబట్టి నాకు తెలుస్తుంది నువ్వు ఎందుకు అట్లా ఉండేవాడు, నేను ఎందుకు ఇట్లా మాట్లాడాను. కరెక్ట్ యువర్ సెల్ఫ్. లేదు, వాళ్ళు అట్లా చేశారు కాబట్టి నేను ఇట్లా ఉన్నా. లోకంలో అంటారు ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్ దట్స్ నాట్ యువర్ మిస్టేక్ అంట. ఏంటి, దరిద్రుడిగా పుట్టావనుకో అది నీ తప్పు కాదు, కానీ దరిద్రతలో చచ్చావనుకో తప్పు నీదే. ఏంటి, దరిద్రతలో చచ్చావనుకో తప్పు నీదే. వారు వీరు చేయలేదు అనొద్దు, నీ పుట్టకలో వారు చేయలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు చేయలేదు? దేవుడు వాక్యాలు అనేక వాక్యాలు ఉన్నాయండి, టైం లేదు కానీ ఎక్కువ అన్ని రష్ చేయట్లేదు. నీతిమంతులు తన బిడ్డలకి ఆస్తిని విడిచిపెడతారంట, తెలుసా, ఆస్తిని విడిచిపెడతారంట. ఈరోజు ఏ ధనము, ఏ ఇల్లు, ఏ వాకళ్ళు, ఎంత స్థలము, ఈ ఆస్తుల కన్నా అన్నిటికన్నా విలువైన ఆస్తి ఏంటి తెలుసా? క్రైస్ట్. ఒక బిడ్డకి క్రీస్తుని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు, వాక్య నియమాల్ని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు, దేవుని వాక్యాన్ని వారి హృదయంలో చిక్కగలిగితే బాలుడు నడవలసిన త్రోవవాడికి నేర్పించువాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. టీచ్ హిమ్ ద ఫార్ములా. యు డోంట్ హావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్, టీచ్ హిమ్ ద ఫార్ములా. ఏ కుమారుడైతే తల్లి క్రమశిక్షణని, తండ్రి క్రమశిక్షణని లోబడతాడో ఈజ్ వైజ్ అంటాడు. ప్రొవర్బ్స్ 13:1 చదువుదామండి.
4: తండ్రి శిక్షను శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
5: అపహాసకుడు గద్దింపుకు లోబడడు అంట, ఇంగ్లీష్ లో ఇట్స్ లైక్ దట్. ఎ వైజ్ సన్ యాక్సెప్ట్స్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్. ఇట్ ఇస్ నాట్ హిట్టింగ్, డిసిప్లిన్, గద్దింపు. శిక్ష అన్నప్పుడు మనం ఎప్పుడు చూసినా శిక్ష అంటే కోసమే చూస్తాం, డిసిప్లిన్. And then Proverbs 13:18
4: శిక్షను ఉపేక్షించు వానికి అవమానము, దారిద్రతలు ప్రాప్తించును.
5: శిక్ష వద్దు అనేవాడు దరిద్రుడుగా ఉంటాడంట, అవమాన బ్రతుకు బ్రతుకుతాడంట. తల్లిదండ్రులు చెప్తున్నాను, మీ పిల్లల్ని నేను శిక్షిస్తాను మనసు రావట్లేదు అంటే ఫ్యూచర్ వారు దరిద్రులు, షేమ్, అవమాన బ్రతుకు. పిల్లలారా, మీ తల్లిదండ్రుల శిక్షకి మీరు లోబడకపోతే, వాటి డిసిప్లిన్కి మీరు లోబడకపోతే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? షేమ్ అండ్ poverty. Bible is saying that nobody can override. Proverbs ne cheppam kada, it is big stories written in one line, life experience written in one line. If you want to be wise, take them into consideration. Next manam chustunamo,
4: gattimpunu lakshya pettu vaadu,
5: he who regards reproof will be honored.
4: ganatanundunu
5: lakshya padte ganatanta. Adhe reethiga devunu vaakyalu enno vachanalu untayandi, enno vachanalu untadi. ఎవడైనా సరే తల్లిదండ్రులు, ఎక్సోడస్ 21:17 చదవండి.
4: తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును.
5: పా, దేవుడు ఊరుకుంటలేదు ఈ విషయంలో, దేవుడు ఊరుకుంటలేదు. నువ్వు అంటావు ఈరోజు నేను తిట్టా నాకేమో, ఈరోజు దేర్ మెనీ పీపుల్స్ లైఫ్స్ ఆర్ డెడ్, ఇట్స్ బికాస్ దే డోంట్ ఆనర్. అనుకుంటుండండి, కనబడే తండ్రిని తల్లిని గౌరవించిన వ్యక్తి కనబడని దేవుణ్ణి గౌరవిస్తాడా? ఏ నీకు ఇవ్వలేదని తండ్రిని గౌరవిస్తలేదు, మరి నువ్వు అడిగిన ప్రార్థనలు కానీ జవాబు అవ్వలేదు, దేవుడిని గౌరవిస్తావా? చూసి తండ్రి క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తలేదు, దేవుడు క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తావా? ఈరోజు దేవుడు దాన్ని అందుకనే అండి, హీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్. అక్కడ నీవు కానీ క్షపించావా నువ్వు చేస్తావు, విరోధించావా నువ్వు చేస్తావు. ఈరోజు చాలా మంది జీవితాలు చచ్చిన జీవితాలు కూడా, దేర్ ఇస్ నో బ్లెస్సింగ్. యూ థింక్ వితౌట్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్ యూ కెన్ గో ఫార్వర్డ్. బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ దే ఆర్ గాడ్లీ పేరెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు బి రైట్ విత్ దెమ్. ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్, ఇక్కడ ఉన్నవారు చాలా మంది మీరు అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు, మీ తల్లిదండ్రులు ఇంకా అన్యులుగా ఉండొచ్చు, వారు అన్యులు కదా అని వారిని అసహించొద్దు. లవ్ దెమ్, ఆనర్ దెమ్, షో యువర్ రెస్పెక్ట్ అండ్ లవ్. దేవుని వాక్యం ఇలా ఉండమని తెలియజేస్తుంది, నానా నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ, బ్లెస్ మీ ఫాదర్, బ్లెస్ మీ ఫాదర్ అడగండి. తండ్రి నేను అని కాదు, తండ్రి ప్రేమ అవసరం, తండ్రి దీవెన అవసరం. ఆస్క్ దెమ్ టు బ్లెస్, షో దెమ్ యు ఆర్ మోర్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్. క్రీస్తుని తెలిసిన తర్వాత ఇంకా గౌరవంతో, ఇంకా భయభక్తులతో, ఇంకా ప్రేమతో, ఇంకా సాత్వికంతో, ఇంకా దీనత్వంతో బ్రతుకుతున్నావు చూడనే. వారు బాధపడరు, అబ్బా ఇలాగన్నా వాడు బ్రతుకు మారుతుందా, సంతోషం. ఇలాగ దేవుడు వారి జీవితాన్ని మారుస్తున్నాడా, సంతోషం. Show the change, honor. నీ గౌరవం లేకపోతే వారు ఎప్పుడైనా నీ దేవుని దగ్గరకు వస్తారంటావా? నాట్ పాసిబుల్. మీ దేవుడు ఇది నేర్పిస్తున్నాడా? మీ దేవుడు ఇలా నేర్పిస్తున్నాడా? ఆలయంలో ఇలా నేర్చుకుంటున్నావా? యు సీ యువర్ లైఫ్స్ ఆర్ వెరీ ఎగ్జాంపులరీ, బీ కేర్ఫుల్. నెక్స్ట్ మనం చూస్తామండి, ఐల్ గో టు ద లాస్ట్ వర్స్. పిల్లలు క్రమశిక్ష పరచబడతాము ఎంత ముఖ్యమనేది చివరికి ఒక మాట చూస్తే, బైబిల్లో చూస్తే టాక్స్ అబౌట్ డిసిప్లైన్ డిసిప్లైన్ డిసిప్లైన్. మీరు అనొచ్చు, నా బిడ్డను క్రమశిక్ష పరుస్తాం అవసరమా, వారిని తిడతాం అవసరమా, గద్దిస్తాం అవసరమా, కొడతాం అవసరమా, లైన్లో తీసుకొస్తాం అవసరమా? యూసి ఏజ్ తగ్గట్టు చేయాలండి. ఆఫ్టర్ 13 ఇయర్స్ యూ ట్రై టు టేక్ ఎ స్టిక్ ఆన్ దెమ్. 13 సంవత్సరాల తను కర్ర ఎత్తావు అనుకో, వాడిని కర్ర ఎత్తుతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు అమ్మాయి మీద కర్ర ఎత్తమ్మా, నేను పోతానా ఇల్లు వదిలంటది, గేటు దూకిపోతుంది. దేర్ ఇస్ అన్ ఏజ్. కానీ కొన్నిసార్లు వయసు పెరిగిన తర్వాత కర్ర ఎత్తక్కర్లే. టోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా నాన్నగారు నా జీవిత కాలంలో ఒక 2 సార్లు కొట్టుంటారేమో అంతే, ఆయన అదే అంటారు, నిన్ను ఒక 2 సార్లు కొట్టుంటానే మన చిన్నప్పుడు. కానీ మా నాన్నగారు ఎట్లా కంట్రోల్ చేస్తారు తెలుసా, ఇస్ స్టోన్. చిన్నప్పుడు ఆయన వాయిస్ టోన్ మారిందా చూప్. సో దేవుని వాక్యం వింటున్న మనము మన బిడ్డలను ఆ రీతికి పెంచాలి, మనం ఆ రీతిగా లోబడాలి.
4: అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకును ఆనందమును కలుగజేయును.
5: నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. ఈరోజు ఎంతో మంది పెద్దవారైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకుంటలే. బికాజ్ వారికి ఎలాగ ఉందంటే, పెరిగిన జీవితం అంతా జైల్లో పెరిగినట్లుంది, సడన్గా ఫ్రీడమ్ వచ్చిందిరా, నా ధరలో నేను పోతాను, అసలు వెనక్కి తిరిగి కూడా చూడొద్దు, ఆ జైలు బ్రతుకు మనకి తిరిగి కూడా చూడొద్దు. తప్పెవరిది, తల్లిదండ్రులది. నిజంగా నువ్వు గౌరవించి ప్రేమించి పిల్లలకి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి దేవునిలో వారిని పెంచి వారిని వాక్య నియమాలు పెంచుంటే తప్పిపోరు వాళ్ళు. దే విల్ ట్రూలీ ఆనర్, దే విల్ ట్రూలీ రెస్పెక్ట్. ఈరోజు ఎందరో ఒంటరి వారిగా మారిపోతున్నాం, ఈరోజు ఎందరో చేతకాని వారి మారిపోతున్నాం. దేవుని వాక్యంలో సీ ఐ జస్ట్ వాంట్ టు రన్ త్రూ ఫ్యూ థింగ్స్. దేవుని వాక్యంలో చూస్తే ఒక మాట ఉంటుందండి, ఏలీ కుమారులు హోఫ్నీ ఫినెహాస్ వారిద్దరు తప్పు చేస్తాం ఏలీ చూశాడంట తెలుసట. కానీ బైబిల్ ఉంటుంది, హీ నెవర్ కరెక్టెడ్ దెమ్. దాని విషయమే అసలు మాట్లాడలేదంట, గద్దించలేదంట. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, లిమిట్ చేయలేదంట, నో అన్న మాట చెప్పలేదంట. వారు ఏమైపోతారో అని నోరు మూసుకున్నాడంట. ఏమయ్యారు? మొత్తం ముగ్గురు చచ్చిపోయారు. దేవుడు ఊరుకోడు. నువ్వు తండ్రిగా నేను బిడ్డని ప్రేమిస్తున్నాను, నేను గమ్మున ఉంటాను, వాళ్ళు ఏమైపోతారో జాగ్రత్త, వాళ్ళ ఇంట్లోనే బయటకు పోయి బుద్ధి తెచ్చుకున్నారు తిరిగి రానే, కానీ ఇంట్లోనే నోరు మూసుకుని కూర్చున్నావా
4: అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.
5: వారిని అడ్డగించలేదు. ఈరోజు పేరెంట్స్ అడ్డగిస్తే పిల్లలు ఊరుకోరు. జాగ్రత్త, వారు ఎప్పుడు నుండి ఆ లిమిట్ లో ఉండాలో, బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో బౌండరీస్ ఉండాలి, జీవితంలో బౌండరీస్ ఉండాలి. దేవుడు కూడా తన ప్రజలకు బౌండరీస్ పెడుతున్నాడు. ఇదిగో, ఏదైనా తిను ఇది తినద్దు, ఏదైనా చెయ్యి ఇది చేయొద్దు, స్వతంత్రంగా బ్రతుకు ఇది వద్దు. మన కంట్రీకి కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? మన స్టేట్స్కి కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? దేశంలో బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? బౌండరీస్ దగ్గర ఆర్మీ ఉంటుంది, బౌండరీస్ దగ్గర సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, బౌండరీ మామూలుగా మారతానికి లేదు, బౌండరీ దాటినోడికి శిక్ష షూర్, నో డౌట్. ఈరోజు బౌండరీస్ లేని ఫ్యామిలీస్, అందుకనే విచ్చలవిడి జీవితం. దుఃఖకరంగా చెప్తున్నాను, ఈరోజు తరం ఎలా ఉంది తెలుసా? ఐ టెల్ యూ హౌ టుడేస్ జనరేషన్ దట్ ఈస్ మిడ్ 40s, 50s and early 30s, యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ గెటింగ్ ఎ డాగ్, ట్రైనింగ్ ఎ డాగ్ అండ్ టైయింగ్ అప్ ద డాగ్ ఇన్ ద నైట్. ఏంటి, కుక్క తెచ్చుకుంటావు, కుక్కని ప్రేమిస్తావు, కుక్కతో సమయం గడుపుతావు, కుక్కని పక్కన పెట్టుకుని పడుకుంటావు, కుక్కకి తిండి పెడతావు, కుక్కకి వాకింగ్ తీసుకెళ్తావు, కుక్కని రాత్రి ఎక్కడ పోతావు కట్టి పెడతావు. కానీ పిల్లల్ని ఏం చేస్తున్నావు? కంటనావు, కేర్ సెంటర్ వదిలేస్తావు, వాడు ఎవడో పెంచుతాడు, ఎవడో చూస్తాడు, ఎవడదో భాష, ఎవడదో మాట, ఎవడదో జీవితం, వాడితో సంబంధం లేదు, నీతో పడుకోడు, నీతో సంభాషణ లేదు, నేను ఎప్పుడు కౌగిలించుకుంది లేదు. పిల్లలకంట న్యాచురల్గానే హగ్గింగ్ కావాలంట. పిల్లల్ని చూడండి, చిన్న పిల్లల్ని చూడండి, పుట్టిన దగ్గర ఉంటే ది లైక్ టు బి హగ్డ్. ఆ హగ్గింగ్లో వారి హార్మోన్స్ డెవలప్ అవుతాయి. దేర్ ఇస్ అ పీస్ఫుల్. అంతెందుకు సైకాలజిస్ట్ చెప్తారు, ఇప్పుడు కూడా పెద్దోడేంటి చిన్నోడేంటి వృద్ధాపంలో ఉన్న వ్యక్తి ఏంటి ఎవరైనా సరే వారు స్ట్రెస్లో అంటే జస్ట్ గో హగ్ దెమ్. వెన్ యూ హగ్ ఫర్ 15 seconds హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట, టు కామ్ దెమ్, టు రిలాక్స్ దెమ్. ఈరోజు పిల్లలు పుట్టకతోన ఆ రీతికి ఉన్నారు, ఇట్టా ఇట్టా పక్కన ఓ నీ దారులు పో, అయ్యో ఆ ఫోన్ ఇచ్చేస్తా, ఐప్యాడ్ ఇచ్చేస్తా, నన్ను డిస్టర్బ్ చేయద్దు నువ్వు బ్రతికి. ఏం పెరుగుతున్నారు వాళ్ళు, ఇంకా చివరికి వారి ఇండిపెండెన్స్ ఇండివిజువాలిటీ అంటున్నాం, తర్వాత చేయి జారిపోతుంది. ఈరోజు మీరు జాగ్రత్త, ఈరోజు మనుషులు కుక్కలకు టైం గడుపుతారు, రాత్రి అవసరమైతే కుక్కలను కట్టి పెడతారు లేకపోతే తలుపు లాక్ చేసి పెడతారు, కుక్క దూరిపోతుంది ఎగిరిపోతుంది కాబట్టి ఇంట్లో బౌండరీస్ కూడా వేస్తారు కుక్కలకి, తెలుసా? ఈ రోజుల్లో ఇటు అటు వెళ్ళిపోకుండా బోర్డర్స్ వేస్తారు బౌండరీస్. కానీ పిల్లలు మాత్రం రాత్రి అంటే నీ ఇష్టం, వెళ్ళమ్మా వెళ్ళు క్లబ్కి వెళ్తావు వెళ్ళరా పర్వాలేదు, టేక్ యువర్ టైం, యూఆర్ ఎ బిగ్ గర్ల్, ఆల్ ఫర్ యూ, లిమిట్ లేదు, ట్రైనింగ్ లేదు. కుక్క నేర్పిస్తున్నావు ఇంట్లో వచ్చగొట్టకూడదు బయటికి పోవాలి రెండు వెంటనే, పిల్లలు డిసిప్లిన్ లేదు, నువ్వు ఎట్లా అంటే అట్లా ఇంట్లోనే తెచ్చుకుని తాగుతావు, తాగు నీతో కలిసి నేను కూడా తాగుతా. యూ కేర్ మోర్ అబౌట్ ద పెట్స్ దాన్ ద చిల్డ్రన్, దట్ ఈస్ ద జనరేషన్ దట్ వీఆర్ లివింగ్. ఈరోజు దేవుడు లెక్క అడుగుతాడండి, ప్రతి తండ్రిని లెక్క అడుగుతాడు, ప్రతి బిడ్డని లెక్క అడుగుతాడు, ప్రతి తల్లిని లెక్క అడుగుతాడు. ఈరోజు మన జీవితంలో ఆయన వాక్య నియమం ఎంత ముఖ్యమనేది విలువ తెలుస్తుందా మీకు? ఎందుకంటే ఈ ఆజ్ఞలు విన్నప్పుడు యూ థింక్ ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్, గాడ్ ఇస్ రూడ్, హీఈస్ గివింగ్ మీ కమాండ్స్. నో నో నో, హీఈస్ గివింగ్ యువర్ లైఫ్ ప్రిన్సిపల్స్. యూ బెటర్ ఫాలో ఇట్ అండ్ లివ్ రైట్. నీ జీవితంలో నీవు దీర్ఘాయుష్మంతుడువు, దట్ ఆల్ మే గో వెల్, ఆన్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ వాంట్ సక్సెస్, ఆన్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ వాంట్ థింగ్స్ టు బి వెల్, ఆన్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నాట్ బికాస్ దే ఆర్ గుడ్, నాట్ బికాస్ దే ఆర్ రైచియస్, నాట్ బికాస్ దే, ఆఫ్ కోర్స్ దే ఆర్ సైడ్ వీఆర్ టెలింగ్ దెమ్ బీ రైట్, బట్ ఇఫ్ దే ఆర్ నాట్, యూ కెన్ బ్రేక్ ద జనరేషనల్ కర్స్. అదే మనం గతంలో చూసాము, ఒక బిడ్డ కానీ నా తండ్రి అవిధేయతతో నాకు సంబంధం లేదు, ఐ డోంట్ వాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ మై ఫాదర్స్ ఇనిక్విటీస్, ఐ నో వాట్ హి హస్ డన్ ఇస్ రాంగ్, ఆయన చేసిన తప్పు నాకు తెలుసు, నేను మారాలి, నాకు సంబంధం లేదు, నేను దేవునితో ఉంటానని తను నిర్ణయించుకుంటే దేవుడు ఏమంటున్నాడు? ఆ బిడ్డ పైకి ఆ తండ్రి దోషాన్ని తీసుకురాను. సో స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ దేర్ ఇనిక్విటీస్. యూ హ్యావ్ ఎ చాయిస్ టు బ్రేక్ దెమ్ అండ్ స్టార్ట్ ఫ్రెష్. బట్ దెన్ ఇఫ్ యూ కంటిన్యూ, వాటి వారు అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే, ఎవరు తప్పించుకుంటారు లేదు. కాన్సిక్వెన్సెస్ ఇన్ లైఫ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. ఆ కాన్సిక్వెన్సెస్ లేకపోతే దేవుడు బార్డర్స్ ఉంచాడంట. కాన్సిక్వెన్సెస్ ఆర్ బార్డర్స్. ఈరోజు బిడ్డలు కలిసినప్పుడు బిడ్డలు మీ తల్లిదండ్రులని గౌరవించండి, తల్లిదండ్రులు మీ బిడ్డలకి ప్రేమించండి. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా, నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా, దేవా నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా, ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తానండి మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నానులేని కాదు, యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి, రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు ఇప్పటి నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ర ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాల్లో ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితృల దోషముల పాపముల మా మీద రాకుండా అయ్యా అవి కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారని వెరుగున దేవుడు, తండ్రులైనను తల్లులైనను బిడ్డలైనను భార్యాభర్తలైనను అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను వివాహమైన వారే అయ్యా ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్ మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండగా దేవా మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవా నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి, నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి, నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి, నీ సాక్షిగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని పెడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా, వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు ఘనపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచేయ ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి, లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు, దేవా నీ చిత్తంలో, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్కు, నీ వాక్కు మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. I pray for enlightenment and I pray for your light to shine in our lives, Lord. Ya ni sanidhi ochina vaaru prathi baara nerigunna devudu, prathi paristhiti nerigunna devudu, evaru etti sahayantho ochunnaru, etti etti samashyalato ochunnaru, etuvanti aya vishamulo nee daggara sahayam adugutho naaku sahayam cheyavani aya manushulandaru sahayam adigaremo ippudu nee daggariki vachi adugutunnaru. Deva nee endu vishwasam unchina evvarni avamana parche devudu kaadu, oorkane pampiche devudu kaadu, teespadese devudu kaadayya. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచేయి, జయము దయచేయి, ఆరోగ్యము దయచేయి, దేవా అన్ని విషయంలో ఫలించి వారుగా. అయ్యా, ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి. దేవా, ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించుకోవారుగా మమ్మల్ని అందరిని చేయమని పెడుకుంటూ, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ, నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.

బేతేలేము కుగ్రామంలో యేసు జన్మించాడు. కన్యక గర్భవాసాన పుట్టిన ఇమ్మానుయేలు శిశువై సత్రములో స్థలం లేక పశులశాలలో పరున్నాడు. కాపరులకు ఈ వార్త భయం గొల్పింది. అది సంతోషప్రదమైన శుభవార్త, క్రిస్మస్ కబురు. అక్షయుడైన యేసు రక్షణ తెచ్చిన క్రీస్తు. ఈ పాట రాసిన వారు కొమ్ము కృపా.

అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్ను సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరవేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా, ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకొంచున్నాను తండ్రి. ఆమేన్.

0: యేసుప్రభు కూడా నాకు ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులుంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంకు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన ఏం చేసిన ఎంతమందిని నేను చంపాను లేదా పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోను పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది నా పేరు మల్లెలరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతువాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామిని నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉండేవి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురం అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురం గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పప్పు లాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసుయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసుప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతట తాను తిరుగుతుంది, భూమి దానంతట తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కళ్ళు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన దాకా ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోయాడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తుల రాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తుల రాజు ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర కత్తులకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో, ఇప్పుడంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం అని ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నలకొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపచ్చలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పపాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కటెముకలు తగిలినా, ఎన్నెముకు తగిలినా, అంటే ఎముకలు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తుల రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకునే జీవితం.
1: షెటిల్మెంట్లు అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాదు, వైజాగ్ బెంగళూరు, 100 ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం. ఎవడైతే నన్ను తీసుకెళ్ళాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద, అంటే నాకు ఒక ఆలోచన ఉండేది, నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్సెస్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 రౌండ్ తుపాకు ఉండేది, బాంబులు ఉండి, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండి అండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసన వెళ్ళిపోయి పగిలి, షోడా పగిలిపోయి రసన వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇచ్చే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇచ్చే ముందు బాటిలు పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను ఆ గద్రాన్నతో పాటు పరిచయాలు అవటం వల్ల విప్లవ కలడు గద్రాన్నతో, గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతు కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాం ఆయన తీసుకొని వద్దామని. అతను ఎక్కడా కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రాన్ని చెప్పాడు, ఎక్కకపోతుందని నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలం కొట్టి ఎత్తులో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడు, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు, 100 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే 10:30 నుంచి 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా, అంటే ఒక్కరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను

0: పిచ్చి మొత్తం క్రేన్ గొట్టకాలు పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను దాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని ఆ కళ్ళులో కలిపి మందు క్రేన్ గొట్టకాలు సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్దిగా కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఆ ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికి అంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాం. పోలీసులు కూడా అంత చిక్కని కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ది ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు ఎన్ని రోజులు చనిపోతుంది, పిల్లి ఎన్ని రోజులు చనిపోతుంది, మనిషి ఎన్ని రోజులు చంపచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు మార్కెటింగ్ వెళ్ళి పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంటే ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసిన, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు.
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసుప్రభుని నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి
0: గొడవలు పడతా అని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడిని నేను. నన్ను చూస్తే మా అమ్మ అమ్మాయ ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో పోలీసు కేసులు తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలేల రాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కెళ్ళంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్యూ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు నక్సలైట్లకు ఇన్ఫార్మర్ అనే

0: అది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భంలో మైక్ పర్మిషన్ కోసం అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ వామో ఈయన మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమను. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చిందనే చంపేసే పరిస్థితి అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంది అప్పుడు, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్య అన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి. మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథిది ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని ఉంది. ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావు, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశాడు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడు అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని చేయటానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తా తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను. చుట్టూరు పోలీసులు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నానో అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయని అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది. ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దర్ మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజు అన్న, కామ్రేడ్ రాజు అన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నానో ఆ మరణం నా ముందుంది. ప్రెస్సులు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీని వాళ్ళకి అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరమోగిపోద్దులే నన్ను అన్న. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అనమాట, ఏదైతే అదేం లేదు, ఈరోజు చస్తే రేపు రెండు కదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని సరిస్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను. మళ్ళీ అంటే మరణం నుంచి నేను ఎప్పుడైతే ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది అక్కడ. ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ వేడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఈ ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అన్నంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడో మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు. నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానండి, ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం వంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు. మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో వెళ్ళబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటాననేది ముందే చెప్పేది నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనే. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరూ అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే ఒకడు కూడా ఉండేవాడు కాదు. ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు వైపు చూస్తే వాతలు తేలి ఉంటాయి. ఈ యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే ఏముందండి, పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలేం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాన్స్ బీహార్ వాళ్ళకి, గ్రేహాన్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు. గ్రేహాన్స్ వాళ్ళకి నేను దొరికా అక్కడ. గ్రేహాన్స్ వాళ్ళకి దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలా దొరికాం మనం అని చెప్పి కారు దిగాం. చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం. దగ్గరగా ఒక్కడొక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను. వెపన్స్ ఎందుకు, ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్స్ సెన్స్ ఎందుకు, ఇవన్నీ ఇక్కడ వదిలేయి, ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అనమాట. ఆ లాడ్జ్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రాయర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రాయర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండప్ చేసి గన్నులు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేమేం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నానని చెప్పి వాడు తుపాకీ మడం తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాడు లేడు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో ఒక టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసులు కాళ్ళ మీద పడి, ఏ ఏడబాకర ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణమేక ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనల్ని బతకనిచ్చారా అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేనెవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేనెవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళు ఎత్తేయాలని. నా శత్రువుల పక్క పోలీసుల పక్క 2 టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలాగుంటుందంటే.
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు. సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవడితో మాట్లాడుతున్నాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు, లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకున్నాను కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఉంటే నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో దాదాపు 2 IPS ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లేల బాబురావు గారు ఆంధ్రప్రదేశ్కి అడిషనల్ DGP చేసి రిటైర్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నముల్లిపేటలో ఉంటారని, ఆయన కర్ణాటక DGP అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం DGP. 2 IPS వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రువులా చూసేవాడిని అప్పుల్లో. పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరు చూసినా నాకు శత్రులాగా కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుడు నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడే నన్ను కావాలని నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసాను. నా ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ ఆ బీహారులు ఉటారని చెల్లరే చెల్ల అని చెప్పి వెళ్ళిపో అని చెప్పేసి నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము ఇంటికి రంగులు మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారే అంతగా ఏడ్చి ప్రార్థన చేసి నా కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారే అంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాం బబ్బులు అంత మోకాల మీద తిరిగి. ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలు రాజు చనిపోయాడు ఎక్కడ చనిపోయాడు ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారే బతికొచ్చాడా ఏం కాలేదు కదా అనుకునేవాడు. అంతగా మా అమ్మ ఇంటికి రంగాలు మా అమ్మ అడిగేది అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది నల్లటి సింహం నోరు తెలుసుకుని ఉంది దేవుడు దర్శనంలో చూపించాడని నోరు ముయ్య అనేవాడిని. ఇదేంట్రా నమ్మవేది నువ్వు అనేది నేను నమ్మేవాడిని కదా మా అమ్మను కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుణంతో ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మా అమ్మ మాక ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తంతానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఈ ఏడుపు లేని ఈ ఈ శోక ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోపు దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా వస్తే అన్నం పెట్టు సస్తే పారే ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటాలి ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా ఏదో రోజు చావాల్సిందే పుట్టిన ప్రజీ పెరగాలి పెరగటం జరిగితే చావాలి. చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు ఏదో ఒకరోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మక్కళ్ళు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే ముందు తాగటం ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం ఇంట్లోనే అన్నం బాగలేదని ఇసురు కొట్టడం కసురు కొట్టడం కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను విసుకునేవాళ్ళు కాదు ఏదో రోజు దేవుడు మారుస్తాడు కదా ఏదో రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామాంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకి ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ లంబడి తిరగటం వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం గొడవలకు వెళ్ళటం వెళ్ళిపోయి ఏమి కొట్టమంటాను కొట్టడం ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అన్నమాట ఆ బ్యాలెట్ బాక్సులో సిరా పోయటం ఇంకు పోయటం ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. 3వ వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు
0: చేసేసారు 3వ వ్యక్తి నేను ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివల్వర్ ఉండే దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసిందయ్యా, నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను నేను. వస్తే ఎల్లంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటిను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను ఒక నెల రెండు నెలలు వెళ్ళకపోయేదలకు నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని, మాలిక్ అనేవాళ్ళు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మర్డర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులో చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని, మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట, ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు నాలుగు, మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు, ఒకే ట్రాక్టర్ ఎక్కువ. నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది, లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు, మేము తాగున్నాం, చిన్న మాట తగిలాడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపి దిగరా అని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగులం అంగులం గ్యాప్తో కొట్టాను నేను. అన్ని 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను. ఇట్ట కొట్టిన తర్వాత 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు మల్లెల రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగా మల్లెల రాజు పొడిచాడు, 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, కొంతమంది బార్లలు కబురు చేసేవాళ్ళు, అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లులు తాగాను నేను, కాదని మా బార్లో కూర్చో అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది, అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షెటర్లు నా జైలు మెట్స్. అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం, నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైలు మెట్స్. వాళ్ళందరూ చచ్చిపోయారు, ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులే చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసి నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జివాడు చెట్టిపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి, ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాలలో కలుస్తూ ఉన్నారు, జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాలలో కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరు బయలుదేరాం, నారాకోడు రావాలి, నారాకోడు నుంచి ఆ స్టూవర్ట్పురం వెళ్ళాలి, నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగానే నా 6 సెన్స్ ఎందుకో పొన్నూరెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసి, చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్లు దూరం ఉండదు. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడన్నాడు, ఎందుకు మనం వెళ్తా అజయ్ కథ వెళ్ళేది కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను, బాపట్ల బస్ స్టాండ్లో మీరు రండి, అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దింగల్ని అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలనో ఆ వ్యక్తిని చంపేశాడు, బాంబులే చంపేశాడు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు, దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే 1-2 సార్లు కాదు, అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం. నేను దగ్గరగా ఉండి చూశానమాట, ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే హైలీ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించా ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో, లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఓ రోజు 2003 గద్రన్న కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్ల చెదురు చేశారనమాట. చెల్ల చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తాం అని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా విప్లవకారులతో ఏం పని అది ఇదండి. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల నుంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం, వైజాగ్ మధురవాడ కొమ్మాది చిప్పాడ నడిగట్టు సబ్బవరం గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ టెన్ కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజులు ఇయ్యే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజుగారు పోడ్చిందే కదా అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడ శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు కొన్ని తంత్రాలు కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగా, వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు కోయిరాజు, వాడు వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పద అన్నాడు. నేను అన్నాను కాదు నీ మొహంరా ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఇట్టా నేర్చుకున్నారా మనం మన ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు ఎందుకన్నా ఒకసారి వెళ్దాం ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పద అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను బూతులు, అప్పుడు బూతులకి మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే కొండరాజు కొండరాజు మా ఫ్రెండ్ వాడు పిలిచాడు కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు, బయటకు వచ్చి అందరం చూసి నువ్వొక్కడే లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడే లోనకు రమ్మంటాడు, ఇటు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే ఇల్లు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, ఆయన నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు అని ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనే నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి కుడి చేతి కింద ఇప్పుడు 2 కత్తులు బ్యాక్లో ఉండే ఎప్పుడు కూడా. నేను ఒక్కడే రాను వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు నువ్వు ఒక్కడే రావాలి లోనకు అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకు రావాలంటే అందరూ వస్తామని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తే నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న. అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడిని నమ్మబాక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్కి ఉండేవాడు వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనే లోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. పరిగె ఆగాగా అన్నాడు కొండరాజు. ఏంటన్న ఇప్పుడు కాదు వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకు రా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలాగ ఎదురెదురు కూర్చున్నాము, ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల మెరిసిపోదని రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుల్ని పిలవని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఎట్టు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు ఏంద్రా అనుకుని నేను అడుగులు అంతే చూస్తున్నా. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికల్లా కోడి పుంజుకుపోయినట్టు ఊగిపోతున్నాడు కళ్ళు పెద్ద చేసి. ఇక్కడ ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడి చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు, ఆడమన్నాడు అట్లని. ఆడమంటే అవి అడుగున్నారా గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూశాను
0: చూశాను నేను నేను అరడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను నేను అరడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు చేయబోతున్నాం, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు, ఏంటన్న కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ, నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పీల్చుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేందప్పుడు ఒక బుక్లో చదివాను ఏంటంటే, కొన్ని బుక్స్ చదివాను అప్పుడు, ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్ కత్తి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెల రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టన్నా కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లేని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం మీద కట్టి వీటిని ఆడిస్తున్నాను అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్నా అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీ లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగింది నేను చెప్తాను, జరిగితే జరిగింది అని చెప్పు లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పనులే చెప్పన్నా. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేం చేశాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏవుని కొట్టాను, ఎక్కడ ఏవుని పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్లతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసినా మొత్తం ఒక్కటొక్కటి చదువుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడు చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు, అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లా ఫీల్ అవుతా అన్నాడు, అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానంగం దగ్గర అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మన్నా నా దగ్గర. ఏమి రాశాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎన్నిమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు, మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలుగు ఒకటి ఉంటుంది అది నీకోసం తీసుకుని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుకి మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తా, ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్న. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కిందని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయత్తు నాకు ఎప్పుడైనా పనిచేసిద్దన్న, పనిచేస్తుంది, నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను కానీ అన్నాడు. రైట్ అన్నాడు. ఎక్కడైనా పని చేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పని చేసేది కానీ మీ ఇంట్లో పని చేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పని చేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పని చేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పని చేసేది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటాను, మా ఇంట్లో ఎందుకు నాకు పని చేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నానంటే కాదులే గురు, నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు, నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు, నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పని చేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పని చేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదూ అన్నాడు. అది నీకు అది తెలుసు అన్న, మీ ఇంట్లో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు కనపడుతున్నాడు. అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి, తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేలు, మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పుకోండి. నేను అన్నాను, వాడన్నాడు నన్ను, సచినలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న. అంటే తోటెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వాడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శ్మశానం ఉండే, నిడుబ్రోల శ్మశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి, దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాల్ని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయంటరా అన్న, ఏ ఎందుకు లేవన్నా, బలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయగలరు, దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలరా అంటే, మరమరాలు పెట్టాను, ఒక 5 కిలోలు మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాల్ని. అయినా రాలా, తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్నా నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు, బెల్లం, మరమరాలు మూడు కలిపెట్టను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళే శ్మశానానికి వెళ్ళి మూడు కలిపి పెట్టినా దయ్యాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి, అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గరండి, నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే, సిగ్గు ఉంటే, శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలసిపోయి ఆ సమాధుల్లో పొనుకునేవాడిని. తెల్లారి జామున 5-6 గంటలప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళే లేడీస్ వచ్చి నన్ను లేపలు, నిద్ర లేపలు, ఆ పక్కన అయ్యా ఏందో ఏడు పనుకున్నావు, లేచి వెళ్ళవయ్యాను అండి. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి, అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడే కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానంలో ఏదో జరుగుతుందిరా అని తొంగు చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా, లేకపోతే ఏంద్రా దెయ్యాలు పిలుతున్నాడు, కేకలు వేస్తున్నారు, ఏందని గందరగోళం ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు, అది ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేర దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి, ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీకగలిగితే మనం అప్పుడు దెయ్య శక్తులు నాలో మీలోకి వస్తాయని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబోడు తీసుకుని వెళ్ళి, తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి, ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి, పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్ల చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు అని ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాజుతో చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి, నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుందాం అనుకున్నాను, తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు, ఇప్పుడు ఓకే, నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు, నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగినాను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతున్నావు నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా, నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను, నేను కాపాడుకుంటాను అన్నా. అని వారం రోజులు, ఆరు రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను, ఎటు కాదు ఆరు రోజులకి. ఏడో రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది, నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్దిగా నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నా క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపోయారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ. మనకు అనవసరంలే, ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తారని, అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు, ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను, వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్నా వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏమన్నా అరే సామ్యాలు ఇందిరా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్నాడు. సరే అన్నాడు, వెళ్ళిపోతాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు, వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంటా అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అని అన్న. ఎలా నేను, నువ్వు చెప్తే వెళ్ళాలా, నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా? తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న? మలేలు రాదు అన్నాడు. మలేలు రాదు చెప్పినా భయపడవను అన్న, ఎవడు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇటు చెప్పింది మర్చిపోయినా, కొండరాజు జైలుకి వెళ్తాను సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు, ఫుల్ ఆన్ అయ్యి అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా రెండు బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి, ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా, ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా కసా రెండు పోట్లు వేసాను, రెండే రెండు పోట్లు వేసి మోకాళ్ళ మీద నుంచోబెట్టి ఇప్పుడు చెప్పరా మల్లెలు రాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా, తప్పు అయిపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా, వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి
1: జనాలు ఏం చేయలేదు
0: చూస్తూ ఉంటాం. ఎవడు ఏం చేస్తాడు అప్పుడు, మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలా చూడటమే తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసే నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు. ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది, వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడిని కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా, వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు, వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా, నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ ఇడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా, అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలగొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. ఆడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నొప్పులు పుట్టాయన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతాన పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా. ఎప్పుడైతే చేస్తావు నా మీద మరణ బేజాక్షులు నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కొవ కోసి వశీకరణ చేస్తున్నాడుగా ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇంద్ర వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న? ఏమో నా పూజలో శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నన్ను బంధించేటట్టునే అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న? నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా, మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మని తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడువులు కూడా బెండ్ వచ్చేసిన అన్నమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇళ్ళంతా గందరగోళం పీకి పందిరేసి అనమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి, అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ ఇక మా ఇద్దరు మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరలా. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు అవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వచ్ఛలంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచినా, ఏం చేసినా, నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంతకాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దెయ్య శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసింది. అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలనుకున్నాను. కొంతమంది చెప్పేసి, అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో, ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమన్నా అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంకా అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఏడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదన్నా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నా అంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అని అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది నీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి. మా అమ్మ ఏడుతూ ఉంది, ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి, ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పేది మా అమ్మ. ఆమెకేందంటే బాగా లేకలేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతోంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు, మా పెద్దక్క రైల్వే కోడూరులో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి, అప్పుడు ఇప్పుడింత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు, డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది. ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడానికి కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంట్లో చేసిన వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని 3 నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్నా, రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్నాను పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాధానం, 4 లైన్లు, నేను బాగున్నాను నువ్వు బాగున్నారా, త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరా అని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగ్ బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడం కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పెట్టేశారు డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని 2 సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా, ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతులు ఉండేవాడిని నేను. గుంటూ ఆంధ్రాలో రాజులాగ బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి తినటానికి తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటి నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అందించడం, ఇదేంద్రా బాబు అనే నాకు పక్క పైపోచ్చు. అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవడు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాడు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతుపోయేది అనే కాడకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టి నేను వెంటనే వాళ్ళ ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ని ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాం. 2 రోజులు 3 రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలో అర్థం కాక నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు అంతే. ఇక అది తప్ప నాకు తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఇట్లా ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి? అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను. ఈ ఇక్కడోడు అక్కడోడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరు ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. ఆడు మళ్ళీ ఒక ముందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి. అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను.
1: మీరు
0: ఏఎల్సీ బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద ముందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఈ ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి? ఈ మాటలు భయపడకము, నేను నీకు దేవుని అయి ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు, నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవరో ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి. వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి. రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికీ నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి 5 పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మేంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని, మనిషి ఏడసొట బోల్తో పడ్డాలి కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకం ఎందుకు వచ్చి నీకు వైట్ తీసుకుని నేను నాలో నేను మధురం పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 కనబడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేల్ నేను ఏర్పరచుకునే యాకోబుని. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడు తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నాను, నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవులాడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూరపు చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటలకు వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామకున్నాను ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు భయపడకము, నీ దేవుని ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నా. ఒక నాకు తెలియని ధైర్యం, తెలియని ఆ నెమ్మది కలుగుతున్నా మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడు నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పనులే, దెయ్యాలతో పని ఉండని, దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసినవి. నమాజ్ చేస్తూనే అంటే ఆ క్రియ చేసేవాడిని, వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండాలి. మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలన్నీ నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే క్రమంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ ఓడు కారు ఓడి వస్తే కారు అడిగి వచ్చిరాను మాస్టర్ హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు అంటే రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్ర బాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నారు. నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయాలని అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయి బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగుడు అంటే అవునన్న అన్నాడు. గట్టిగా ఓటేసుకున్నాను, ఓటేసుకొని అయిన రా తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన, ఈయన ఎప్పుడొత్తడు ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు, కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తూనే ఉన్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు, వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను, ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పుడు దాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించాను. నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని 100 మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు ఏంది అహం అనమాట, మలేలరాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాంటివి ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తను వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థనలు అయితే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు, ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమన్నా ఏడిపించడమే, ఎట్ట ఏడిపిస్తా వాడు ఎలా కూర్చుని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మల్లెల రాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వు ఏడటం ఏంద్రా, లోన ఒక పోరాటం, గద్దెంపు అనమాట. నువ్వు అడటువంటి అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని ఎంత ఆపుకోలేనా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఏడుతూ ఏడుతా ఎవరో తమ్ముడు ఇక్కడ చేయొత్తాను అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొత్తా. ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోన్కి వెళ్ళలేదు. అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చి

మాల్యాలో ఉంటాం, మాల్యా సాల్మియాలో ఉంటాం. కష్టమైంది, కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తో చాలామంది ఉన్నారన్నారు. అంటే సరేలే అయ్యగారని చెప్పి ఫోన్ పెట్టేశాను. 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేయించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడుంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షార్ అయితే గత ఎంత అని చెప్పేసి, మందక ఇది అదాన్ అని చెప్పేసి అండి వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల చేపు కూర్చున్నాం ఇద్దరం. ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అన్నా, నేను ఇక్కడ పలానా ఇటు పొడిచా ఇటు చంపా ఇది నా బతుకు ఇది, నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈ నేను క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లో కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తి టైం నక్సలైట్లో అయిపోవాలి. కానీ ఏడుకు వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అసలు ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ 2 సంవత్సరాలు పనిచేయాల్సిందే అంటారు. వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. అటు ఇటు కాకుండా అయిపోయాను. నా జీవితం ఏందన్నా అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదివినాను, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొందరగోళమైన పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌలు అధ్యాయం మేధం దగ్గర ఉండి చదివించాను నాతో. ఆ చదివించినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్ట్ మనీ నా టెస్ట్ మనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభు నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ, ఎక్కడో దిక్కులేని సాగు చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుని సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో, అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం, అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరిలందరూ నన్ను మలెల్ రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తులు రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక యుద్ధముగాడు అని పిలిచేవాడు, రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫస్ట్ కే రాజబాబు గారు, ఆహ్వానించేవారు మలేల్ రాజనందో, చుట్టుపక్కల వాళ్ళందరూ ఓ గుంపులు తండోపు తండలకు వచ్చారు. అసలు మలేల్ రాజు కువైట్ వెళ్ళాడు ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైందని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చేస్తాను. అప్పుడు నాకు మార్మన్స్ బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు, నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి, అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా, నా రూమ్ సపరేట్గా ఉండేది, ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడిన నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అవి చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా, ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలేం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆ ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నానా ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలిలోయ అని చెప్పి యేసుప్రభు ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అంటే నేను నవ్వుకున్నా. పిచ్చిదాని, నేనేంటి బైబిల్ పట్టుకోవటం ఏంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటం ఏంది, యేసుప్రభు కూడా నాకు ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా,

0: ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. ఆయన 33.5 సంవత్సరాలు కదా, ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాల్లో చూసుకుంటే గొప్ప నేను అనుకో నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ, నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నంత.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులోనే సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రేపుకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చ ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనీ పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనీ కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్నతో అన్న వాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే స్వాడలకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్నాను నన్ను. నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మాయనాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 2 అంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెబుతున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, సెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండరేమో బహుశా అని అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులానికి సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారో ఈ భూ ప్రపంచం మీద మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక. ఆమేన్.